ఏర్పాట్లు చేస్తున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఇతరులు విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించకుండా సిఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు నిరంతరం బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. గూగూడుకు భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం పెద్ద సరిగెత్తు నిర్వహించారు. తొలుత ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసి కుళ్ళాయస్వామిని దర్శించుకున్నారు. కోర్కెలు తీరాలంటూ అగ్నిగుండం చుట్టూ పొర్లు దండాలు పెట్టారు. అర్ధరాత్రి నుంచి పీర్లను ఊరేగించారు. ఈరోజు ఉదయం 6 గంటలకు పీర్లు అగ్నిగుండ ప్రవేశం చేస్తాయి. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు అగ్నిగుండంలో దిగుతాయి.

0: రాప్తాళ్ నియోజకవర్గంలో 2 ఏళ్లలో 2,000 కోట్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సర్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ ప్రజాదర్బార్ కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టమన్నారు. 2 ఏళ్లలో 1 సీఎంఆర్ఎఫ్ ద్వారా 11 కోట్ల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశామన్నారు. 800 రూపాయల కోట్లతో జీడీపల్లి పేరూరు జలాశయాల కాలువ పనులు ప్రారంభించడంతో పాటు సోమార వాండ్లపల్లి ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. పింఛన్లకు 447 కోట్ల రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకం కింద 220 కోట్ల రూపాయలు, తల్లికి వందనం 33 కోట్ల రూపాయలు, మరో 456 కోట్ల రూపాయలతో రహదారులు, ఆసుపత్రులు, పాఠశాలల భవనాలు ఖర్చు చేశామని వివరించారు. గతంలో రాప్తాడుకు జాకీ పరిశ్రమ వచ్చిందని కమిషన్ల కోసం నాయకులు వెళ్లగొట్టారన్నారు. తాజాగా అదే స్థానంలో 400 రూపాయల కోట్లతో రేమాండ్స్ పరిశ్రమను తీసుకొచ్చామన్నారు. 2028లో ఉత్పత్తులు ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అనంతపురం గ్రామీణం, ఆత్మకూరు మండలాల్లో ఇంటింటికి మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కో నాయకుడు 4-5 టిట్కో ఇళ్లను కట్టుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో అనర్హులను ఏరివేసి అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేస్తామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం అర్బన్ తేదీప కార్యాలయంలో సర్ ప్రజాదర్బార్ పల్స్ పోలియో కార్యక్రమాలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ముఖాన మొటిమలా,
1: సై బాల్,
0: గజ్జా బొబ్బలా,
1: సై బాల్,
0: నడువుల తామరా,
1: సై బాల్,
0: బురద పుల్లా,
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఆలోచనాలోచనం లోతూపును వెలిగించే చిరుదీపం. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య గారు.
4: తనకు ఉన్నదాంట్లో కొంత ఇచ్చి ఆదుకోవటాన్ని దానం అంటారు. తన కోసం ఏమాత్రం అట్టి పెట్టుకోకుండా మొత్తం ఇతరుల కోసం ఇవ్వటాన్ని త్యాగం అని అంటారు. అయితే దానంతో పాటు వినయం, విజ్ఞత, దయాగుణం తోడైనప్పుడు విశ్వవిఖ్యాతి ఆశించకుండానే లభిస్తుంది. ఆ కోవకు చెందిన ఎందరో మహనీయులు చరిత్రలోనూ పురాణాల్లోనూ మనకు తారసపడతారు. అలాంటి పుణ్యచరిత్రల చరిత్రను మనం చెప్పుకోవడం కూడా విశేషమే. యమునానది పరివాహక ప్రాంతంలో ఉశీనరుడు అనే రాజు శివరాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ధర్మపాలనలో దేశం సుభిక్షంగా, ప్రజలు సుఖశాంతులతో విరాజిల్తూ ఉండేవారు. ఉశీనరుడు దైవభక్తుడు. ఉశీనరుడు లోక కళ్యాణం కోసం ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాడు. యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. అలాంటి సమయంలో ఒక తెల్లని బలిష్టమైన పావురం భయంతో వణిగిపోతూ ఉశీనర మహారాజు ఒళ్ళో ఒదిగి కూర్చుని నలుదిశలా భయం భయంగా చూపులు చూస్తోంది. దాన్ని చూసిన మహారాజు ముచ్చటపడి భయం తీరడానికి నెమ్మదిగా నిమురుతూ యజ్ఞప్రసాదమైన క్షీరాన్ని పట్టాడు. ఇంతలోనే పావురాన్ని వెతుక్కుంటూ ఒక డేగ యజ్ఞశాలలో ప్రవేశించింది. అది మానవ భాషలో, రాజా, నా ఆహారమైన పావురాన్ని నాకు అప్పచెప్పు, దైవహితమైన నా ఆహారానికి నువ్వు అడ్డు రావడం అధర్మం కాదా, ధర్మాత్ముడు అన్న ఖ్యాతి కలిగిన నువ్వు నా ఆహారాన్ని నాకు స్వాధీనం చేయి అని అడిగింది. అప్పుడు ఉశీంద్ర మహారాజు, ఓ పక్షిరాజా, ఈ పావురం నన్ను శరణుజొచ్చింది, కనుక ఈ కపోత రక్షణ నా కర్తవ్యం, నువ్వు మరో చోట ఆహారాన్ని సంపాదించుకో, యజ్ఞభంగం కలిగించుకు అన్నాడు. కానీ ఆ డేగ క్రోధావేశంతో, ఓ రాజేంద్ర, ఇదేనా తమ ధర్మ నిర్ణయం? ఆహారం దొరక్క కొన్ని రోజుల నుంచి పస్తున్న నేను బాగా అలసిపోయి నీరసంగా ఉన్నాను. నా ప్రాణాలు కడగడుతున్నాయి. తక్షణం నా ఆహారాన్ని నాకు ఇచ్చే, లేకపోతే నేను మరణిస్తాను. నా మీద ఆధారపడి జీవించే నా భార్య, పిల్లలు కూడా మరణిస్తారు. ఇంతమంది మరణానికి నువ్వు కారకుడవుతావు. కాబట్టి ఈ ఒక్క కపోతాన్ని నాకు వదిలేసి నన్ను, నా భార్య, పిల్లల్ని, పరివారాన్ని రక్షించు అని వేడుకుంది. అప్పుడు ఉశీనరుడు ఆ డేగతో, చూడు, ఈ పావురానికి బదులుగా మరో జంతు మాంసాన్ని కానీ లేక నా

0: రాజ్య సర్వస్వాన్ని కానీ ఇస్తాను కోరుకో అన్నాడు. అప్పుడు ఆ డేగ, రాజా, ఆ కపోతం నీకు అంత ప్రియమైంది అయితే, నీతో అంత స్నేహంగా ఉంటే, నీ రాజ్యం సర్వస్వం కంటే కూడా నీ శరీరంలోని మాంసం ఆ కపోత పరిమాణం కలిగిన దాన్ని తూచి నాకు ఇవ్వు, నేను ఆ మాంసాన్ని భక్షించి నా ప్రాణాలను కాపాడుకుంటాను అని చెప్పింది. వెంటనే ఆ రాజు కపోత తులాభారాన్ని సిద్ధం చేసి ఒకవైపు పళ్ళెంలో కపోతాన్ని పెట్టి సుమారుగా ఉండేటట్లుగా తన తొడభాగం నుంచి మాంసఖండాన్ని తీసి ఉంచాడు. అయినా త్రాసు కపోతం వైపే మొగ్గు చూపించింది. మరికొంత మాంసాన్ని వేసినా కపోతం వైపే బరువు చూపించింది. ఆశ్చర్యపోయాడు ఆ మహారాజు. అప్పుడు కృతనిశ్చయంతో, ఓ పక్షిరాజా, నన్ను నేను సజీవంగా నీకు సమర్పించుకుంటున్నాను, నన్ను స్వీకరించి పావురాన్ని వదిలేసేయి అని తానుగా త్రాసులో కూర్చున్నాడు. అప్పుడు త్రాసు సమానంగా తూగింది. కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్న ఉశీనరుడికి దివ్యవాణి వినిపించింది. ఉశీనర మహారాజా, అద్భుతం నీ ధర్మ పరిరక్షణ. ఒక చిన్న ప్రాణి అని సంకోచించగా నీ శరీరంలో మాంసాన్ని ఇవ్వటమే కాకుండా ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డావు. నీ కీర్తి ఆచంద్ర తరార్కం అవుతుంది. కపోత రూపంలో వచ్చింది సాక్షాత్తు అగ్నిదేవుడు. డేగ రూపంలో వచ్చిన నేను ఇంద్రుణ్ణి. లోక కళ్యాణార్థం చేసే యాగాన్ని వీక్షించినట్లుగా ఉంటుందని, నిన్ను పరీక్షించినట్లుగా ఉంటుందని ఇలా వచ్చాం. నీ ధర్మదీక్షకు సంతుష్టమయ్యాం. నీకు నువ్వే సాటి అని ఇంద్రాగ్ని దేవతలు ఆయన్ను ఆశీర్వదించి స్వస్థ శరీరంతో ఆరోగ్యాన్ని ప్రసాదించి అంతర్ధానమయ్యారు. అనంతరకాలంలో ఆయన శివచక్రవర్తిగా శాశ్వత చరిత్రయ్యాడు.
1: లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం మీరింతవరకు విన్నారు. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య గారు.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
8: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: హేమావతి కార్యక్రమంలో ఇప్పుడు విందాం మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం. సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక.

0: శ్రోతలకు నమస్కారం. మన ప్రపంచం సంచిక కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా అంతర్జాతీయ విశేషాలు.
1: ఆవిష్కరణ చోదిత భవిష్యత్తు దిశగా నైపుణ్య శిక్షణలో భారత్ ఈ అంశం గురించి తెలుసుకుంటున్నాం. గత సంచికలో మానవ మూలధన సృష్టి ఈ విషయం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వ్యవస్థాగత ఏకీకరణ. భారత నైపుణ్యాభివృద్ధి రంగంలో సుదీర్ఘకాలం వ్యవస్థలన్నీ విడివిడిగా పనిచేయడం వల్ల సమన్వయం లోపించింది. దేశంలోని ఐఐటీలు అంతర్జాతీయ స్థాయి ఇంజనీరింగ్ పట్టభద్రులను తయారు చేస్తున్నాయి, కానీ దేశీయ ఆవిష్కరణల రంగంతో అనుసంధానానికి తగిన వ్యవస్థ లేకపోవడంతో విదేశాలకు వలస లేదా అగ్రశ్రేణి కార్పొరేట్ ఉద్యోగాలే వారి ప్రధాన లక్ష్యంగా మారాయి. ఇక వృత్తి విద్యా సంస్థలలో అధిక శాతం పరిశ్రమల మార్గదర్శకత్వంతో నిమిత్తం లేకుండా పట్టభద్రులను తయారు చేస్తున్నాయి. ఫలితంగా ఎప్పటికప్పుడు మారే శ్రామిక మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యం వారిలో ఉండదు. అందుకే ఈ వేర్వేరు

బంగాల ఏకీకరణపై ప్రస్తుత సంస్కరణల పరంపర లక్ష్య నిర్దేశం చేసుకుంది. తదనుగుణంగా ఆర్డీఐ, స్పార్క్, నిధి, ఇంప్రింట్, పిఎల్ఐ, ఉత్పత్తి సంధానిత ప్రోత్సాహకం వంటి కార్యక్రమాలతో వ్యవస్థల ఏకీకరణను భారత్ వేగపరిచింది. వీటిలో విద్యా పరిశోధన సహకార ప్రోత్సాహక పథకం స్పార్క్, పరిశోధన ఆవిష్కరణ సాంకేతికతల ప్రభావ పథకం ఇంప్రింట్ వంటివి పరిశోధనల లక్ష్యాన్ని దేశీయ ఇంజనీరింగ్, సామాజిక సవాళ్ల పరిష్కారం వైపు మళ్లించాయి. అలాగే విద్యా ప్రాంగణాధారిత వ్యవస్థాపన దిశగా ఆవిష్కరణల రూపకల్పన సద్వినియోగంపై జాతీయ కార్యక్రమం నిధి పటిష్ట వేదికను రూపొందించింది. ఈ విధంగా ఉన్నత స్థాయి పరిశోధనలను భారీ పారిశ్రామిక ఉత్పాదనతో అనుసంధానించడం ద్వారా సమన్వయరహిత బోధన వ్యవస్థ నుంచి ఏకీకృత ఆవిష్కరణల నమూనా వైపు భారత్ పయనిస్తోంది. ఈ ప్రస్థానంలో భాగంగా ప్రభుత్వ విధానాలు, విద్యా పరిశోధన, పారిశ్రామిక ఉత్పాదన రంగాలు దేశాభివృద్ధికి ఏకీకృత సమగ్ర చోదక శక్తిగా రూపొందడం కోసం కృషి చేస్తున్నాయి. విధాన రూపాంతరీకరణ. విద్య, వృత్తి విద్యల స్వరూపంలో భారత్ తెచ్చిన విధానపరమైన మార్పులు సమకాలీన ప్రపంచ కీలక వర్ధమాన ఆర్థిక వ్యవస్థ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్కరణలకు ప్రతీకగా నిలుస్తాయి. ప్రభుత్వం పర్యవేక్షక పాత్రకు పరిమితం కాకుండా పరిశ్రమలు, విద్యా సంస్థలు, పౌరులు ప్రధాన సహా పాత్రధారులుగా స్వయం సమృద్ధ ఆవిష్కరణావరణ వ్యవస్థకు రూపశిల్పిగా వ్యవహరించడమే ఈ సంస్కరణల శ్రేణి ప్రత్యేకత. భారత విద్యారంగ స్వరూపంలో కీలక పునర్నిర్మాణానికి జాతీయ విద్యా విధానం ఒక ప్రతీక. విద్యాభ్యాసం, వృత్తి విద్యా శిక్షణ మధ్య గల వలస పాలన కాలం నాటి కఠిన విభజన రేఖను చెరిపివేయడానికి ఇది కృషి చేస్తోంది. చదువులో వెనకబడిన విద్యార్థులకు వృత్తి విద్యను ఒక ప్రత్యామ్నాయంలా కాకుండా ప్రతిష్టాత్మక ఉపాధి మార్గంగా గుర్తిస్తూ దశాబ్దాల నాటి వివక్షను ఈ విధానం రూపుమాపుతోంది. విద్యాభ్యాసంతో పాటు ఆచరణాత్మక నైపుణ్యానికి సమాన గౌరవమిచ్చే సరళ వ్యవస్థను ఇది సృష్టిస్తుంది. తద్వారా శాస్త్రవేత్త జ్ఞానంతో సమానంగా వడ్రంగి నైపుణ్యానికి విలువ, గుర్తింపు లభించేలా చేస్తుంది. ఈ క్రమంలో విద్యాభ్యాసం, వృత్తి నైపుణ్యం సహా ఆచరణాత్మక అభ్యసనాన్ని ఒకే వేదికపైకి తెస్తూ తగిన గుర్తింపు ఇవ్వడాన్ని ఎన్సీఆర్ఎఫ్ సుసాధ్యం చేస్తోంది. ఈ సంస్థాగత స్వరూపానికి స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ 2.0 సిద్ 2.0 వెన్నెముకగా నిలుస్తోంది. ఒకే చోట కోర్సుల లభ్యత ద్వారా అభ్యర్థులకు అన్వేషణ సౌలభ్యం కల్పించడమే కాకుండా డిజిటల్ ధృవీకరణను కూడా ఇది సరళం చేసింది. అలాగే నేషనల్ కెరీర్ సర్వీసెస్ అనుసంధానం ద్వారా ఈ శ్రమ్ పోర్టల్ కూడా ఏకీకృత శ్రామిక విపణి సమాచార వ్యవస్థకు రూపమిస్తోంది. సమాచార అసమతౌల్యం ఫలితంగా ప్రతిభావంతులు అసంబద్ధ విద్యా వృత్తి మార్గాల్లో చిక్కుబడకుండా చూడటంలో ఇదొక విప్లవాత్మకం పరిణామం కాగలదు. భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ కోసం రంగాల వారి నైపుణ్యం. నిరంతర పోటీతత్వం వ్యూహాత్మకంగా కీలకమైన అత్యాధునిక సాంకేతిక రంగాలను భారత్ బలోపేతం చేస్తుంది. భౌగోళిక, రాజకీయ ప్రభావం, జాతీయ ఆర్థిక పునరుత్థాన శక్తి ఇనుమడించడంలో సాంకేతిక నాయకత్వం నిర్ణయాత్మకమనే అవగాహనను ఇది ప్రతిబింబిస్తుంది. సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ, కాలుష్యరహిత ఇంధన రంగాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రతిభను సృష్టించే సామర్థ్యం కార్మిక విపణి సంబంధితమే కాకుండా వ్యూహాత్మక సార్వభౌమత్వ సాధనలో మరో కోణం. కాబట్టే ఈ కీలక భవిష్యత్ రంగాల్లోనూ భారత్ చురుగ్గా శ్రద్ధ చూపుతోంది. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్. ప్రపంచ ఏఐ ప్రతిభానిధిలో భారత్ వాటా సుమారు 16%. నేటి 21వ శతాబ్దపు ప్రధాన సాధారణ వినియోగ సాంకేతికతగా ఏఐ ఆవిర్భవిస్తున్న తరుణంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత, స్టెమ్ విద్యపై జాతీయ పెట్టుబడులు వ్యూహాత్మక ప్రయోజనమివ్వడాన్ని ఇది సూచిస్తుంది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపన మంత్రిత్వ శాఖ అనుసరించే త్రిసూత్ర

0: భావనాత్మక చట్రం ఏఐలో నైపుణ్యం ఏఐతో, నైపుణ్యం ఏఐ కోసం నైపుణ్యం ఎంతో ఉన్నతమైనది. ఏఐ నైపుణ్యం ఒక ప్రత్యేక శిక్షణాంశంగా, అభ్యసన మెరుగుదల ఉపకరణంగా అన్ని వృత్తి విద్యా మార్గాల్లో అంతర్భాగమైన ఓ సాధారణ సామర్థ్యంగా ఉండాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది. ఈ దృక్కోణ సాకారం కోసం 2027 కల్లా 12.5 లక్షల మంది ఏఐ నిపుణులను తయారు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయం పూనింది. ఈ నేపథ్యంలో 10.372 కోట్ల రూపాయలతో చేపట్టిన ఇండియా ఏఐ మిషన్ ఇప్పుడు జీపీయు గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ కంప్యూటింగ్ బలోపేతంపై నిర్ణయం తీసుకోవడం విశేషం. కంప్యూటేషనల్ మౌలిక సదుపాయాలు ఏఐ పరిశోధనను కొన్ని ఉన్నత స్థాయి సంస్థలు కార్పొరేషన్ల ప్రాంగణాలకే పరిమితం చేశాయి. తద్భిన్నంగా ఏఐ మిషన్ ఒక వాస్తవ సామర్థ్య విస్తరణ చట్రంలా నిలుస్తూ వాణిజ్యపరంగా లాభదాయక నిబంధనలతో 2-3 అంచెల నగరాల్లోని పరిశోధకులు, అంకుర సంస్థలు, విద్యా సంస్థలకు అత్యాధునిక ఏఐ రూపకల్పనలో పాలు పంచుకునే వీలు కల్పిస్తుంది. పాఠశాల విద్యార్థులు సహా నిరంతర అభ్యాసకులకు ప్రాథమిక ఏఐ పరిజ్ఞాన కల్పనలో తోడ్పడే స్కిల్లింగ్ ఫర్ ఏఐ రెడీనెస్ కార్యక్రమం ఈ అత్యాధునిక పెట్టుబడికి విస్తృత మానవ వనరులతో పునాది వేస్తుంది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: స్వల్ప విరామం అనంతరం జాతీయ విశేషాలు.

0: మన ప్రపంచం సంచిక కార్యక్రమంలోని జాతీయ విశేషాలకు స్వాగతం.
1: అత్యాధునిక సుస్థిర వ్యవసాయం సంప్రదాయం సాంకేతికతల సమ్మేళనం ఈ అంశం గురించి తెలుసుకుంటున్నాం. భారత సంప్రదాయంలో మొక్కలపై గౌరవం, కారుణ్యం, శాస్త్రీయ దృక్పథం గురించి మన ప్రాచీన గ్రంథాల్లో విస్తృత ప్రస్తావనలు కనిపిస్తాయి. ఋగ్వేదం, అథర్వ వేదాల్లోని శ్లోకాలు ఔషధ మొక్కల ఔన్నత్యాన్ని, వాటికి గల వ్యాధి నివారణ గుణాలను విపులీకరిస్తాయి. అదే తరహాలో ఆయుర్వేద విధానానికి మూల స్తంభాలైన చరక సంహిత, సుశ్రుత సంహితలలో వందలాది ఔషధ మొక్కల గుణగణాలను తెలిపే నిశిత శాస్త్రీయ వివరణలు నేటి ఆధునిక పరిశోధకులను సైతం విస్మయానికి గురిచేస్తాయి. ఈ జ్ఞానం వ్యాధుల చికిత్సకు మార్గనిర్దేశం చేయడమేగాక ప్రకృతితో మానవాళి అవినాభావ సమతుల బంధాన్ని ప్రోధి చేస్తుంది. భారత్లో ప్రస్తుతం ఆయుర్వేద, సిద్ధ, యునాని, జానపద వైద్య విధానాలలో 7,000కు పైగా జాతుల మొక్కలను పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నారు. మన దేశంలోని విశిష్ట జీవ వైవిధ్యానికి, ప్రాచీన శాస్త్రీయ జ్ఞానానికి ఇది నిదర్శనం. హిమాలయాలు, పశ్చిమ కనుమలు, ఈశాన్య మధ్య భారతం వంటి విభిన్న భౌగోళిక ప్రాంతాల్లో లభ్యమయ్యే ఔషధ మొక్కలు వ్యాధి నివారణ చికిత్సకు ఉపయోగపడటమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని, సమతుల జీవనశైలిని ప్రోత్సహిస్తాయి. అశ్వగంధ, గిలోయ్, తిప్పతీగ, తులసి, పసుపు, వేపా వంటి మొక్కలు రోగ నిరోధక శక్తిని పెంచగల సూక్ష్మ జీవనాశక, స్వస్థత ప్రధాన గుణాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. ఆధునిక వైద్యశాస్త్రం సైతం వీటి ప్రాధాన్యాన్ని గుర్తించిన నేపథ్యంలో మౌలిక పోషక ఔషధాలు సహజ ఉత్పత్తుల అంతర్జాతీయ విపణి క్రమంగా విస్తరిస్తోంది. ఇవన్నీ ఆధునిక వైద్యానికి సంప్రదాయ, గిరిజన, వృక్షశాస్త్ర జ్ఞానం అందించిన విశిష్ట కానుకలనే వాస్తవం దీన్ని బట్టి ప్రస్ఫుటమవుతోంది. ఉదాహరణకు సర్పగంధ వేళ్ల నుంచి లభించే రిసర్పైన్ అధిక రక్తపోటు చికిత్సలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. సింకోనా

0: మొక్క బెరడు నుంచి తీసిన క్వినైన్ మలేరియా మహమ్మారిపై అత్యంత ప్రభావశీల ఆయుధంగా నిరూపితమైంది. అదేవిధంగా సతత హరిత మొక్కల నుంచి లభించే వీన్ క్రిస్టిన్, వీన్ బ్లాస్టిన్ వంటి మందులు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి పీడితులలో ఆశల మోసులెత్తిస్తున్నాయి. భారతీయ సంప్రదాయం వృక్ష సంపదపై గిరిజన తెగల్లోని అంతర్లీన జ్ఞానం ఆధునిక వైద్య శాస్త్ర ప్రగతికి బలమైన పునాదులు వేసిందనే వాస్తవాన్ని ఈ ఉదాహరణలన్నీ స్పష్టం చేస్తున్నాయి. మన వంటింట్లో అందుబాటులో ఉండే పసుపు, వాకిట్లోని వేప చెట్టు వంటి వాటికి గల క్రిమినాశక, సూక్ష్మ క్రిమి నిరోధక గుణాల గురించి ఇవాళ యావత్ ప్రపంచానికి తెలుసు. ఔషధ రంగంలోనే కాకుండా సౌందర్య సాధనాలు, వ్యవసాయం, జీవ సాంకేతిక శాస్త్ర రంగాల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణలకు సంప్రదాయ జ్ఞానం మూలమనే తిరుగులేని వాస్తవానికి ఇవన్నీ సజీవ సాక్ష్యాలు. ప్రాచీన సంప్రదాయం, ఆధునిక విజ్ఞాన శాస్త్రాల సమ్మేళనం ఈ విధంగా సుస్థిర ప్రగతికి, మానవాళి శ్రేయస్సుకు పటిష్ట మార్గం వేస్తుంది. స్థానిక గిరిజన తెగల ఈ పరిజ్ఞానం వైద్యపరంగానే కాకుండా సంక్లిష్ట పంటల నిర్వహణ సమస్యలకు సమర్థ పరిష్కారాలను సూచిస్తుంది. ఉదాహరణకు, అనేక సంప్రదాయ సమాజాలు ధాన్యం నిల్వ కోసం బంకమట్టితో చేసిన గాదెలతో పాటు వేపాకును వినియోగిస్తాయి. ఆధునిక రసాయనాలతో పోలిస్తే ఇవెంతో సురక్షితమే గాక పర్యావరణ హితం కావడం గమనార్హం. ఇక వారి విత్తన ఎంపిక ప్రక్రియ జన్యు వైవిధ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఏ రకమైన నేలకు ఏ కాలంలో ఎలాంటి విత్తనాలు అవసరమో వారికి క్షుణ్ణంగా తెలుసు. ఈ సూక్ష్మ అనుభవపూర్వక అవగాహనే నేటి ఆధునిక జన్యు చిత్రణ, జీనోమ్ మ్యాపింగ్కు సహజ ఆచరణాత్మక ప్రతిబింబం లాంటిది. ఆధునిక వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ గిరిజన సముదాయాలతో సంభాషించినప్పుడు అత్యాధునిక ప్రయోగశాలలకు సైతం అందని అనేక పరిష్కారాలు వారికి గోచరిస్తాయి. అటవీ ప్రాంతాల్లో అనుసరించే పెండా లేదా పోడు వంటి వ్యవసాయ పద్ధతులు అడవికి సాగుభూమికి మధ్య గల పలుచని విభజన రేఖను చెరిపివేస్తూ సమతుల సుసంపన్న పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడం ఎలాగో మనకు నేర్పుతాయి. వ్యవసాయ సుస్థిరత, పర్యావరణ పరిరక్షణలో ఈ సంప్రదాయ పద్ధతులు అత్యంత ఆవశ్యకంగా మారుతున్నాయి. మిశ్రమ వ్యవసాయం, శాస్త్రీయ పంట మార్పిడి, స్థానిక వనరులతో రూపొందే సేంద్రీయ ఎరువులు, సహజ క్రిమి సంహారకాలు, వర్షజల నిల్వ వంటి వాటిని కాలం చెల్లిన పద్ధతులుగా ఒకనాడు పరిగణించిన నేపథ్యంలో ఇప్పుడవి సుస్థిర వ్యవసాయానికి అత్యుత్తమ అంతర్జాతీయ ప్రమాణంగా, గోల్డ్ స్టాండర్డ్గా మారాయి. ఇవి భూసారాన్ని కాపాడుతూ భూగర్భజల మట్టాన్ని పెంచి రసాయన కాలుష్యాన్ని నివారిస్తాయి. వాతావరణ మార్పులను నిభాయిస్తూ వ్యవసాయ లక్ష్యాలను సాధించడంలో స్థానిక సమాజాల అనుభవపూర్వక జ్ఞానంతో ప్రధాన స్రవంతి విజ్ఞానుసంధానం అనివార్యమని ఐక్యరాజ్య సమితి పరిధిలోని ఆహార వ్యవసాయ సంస్థ AFAO కూడా పలుమార్లు ప్రకటించింది. స్వల్ప కర్బన ఉద్గారాలు, జీవ వైవిధ్య సంరక్షణ, సహజ వనరుల సమతుల వినియోగం తదితరాలకు వారి జీవన శైలి ఒక అద్భుత నిదర్శనం. అడవులను, జలవనరులను కాపాడటంలో సామాజిక భాగస్వామ్యంతో వారు పాటించే సంప్రదాయ కట్టుబాట్లు ఆధునిక పర్యావరణ చట్టాల కన్నా శక్తిమంతమైనవని నిరూపితమవుతున్నాయి. కాబట్టి ఈ భూమి మన తల్లి, మనం ఆమె సంరక్షకులం అనే నైతిక జీవన దృక్కోణమే భవిష్యత్ వ్యవసాయానికి తారక మంత్రం కావాలి. ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: జాతీయ విశేషాలు విన్నారు కదా? ఇప్పుడు స్వల్ప విరామానంతరం మన ప్రపంచం సంచిక కార్యక్రమం కొనసాగుతుంది.

విద్యా నైపుణ్యాల సంగమం జాతీయ నూతన విద్యా విధానం 2020 ఈ అంశం గురించి తెలుసుకుంటున్నాం. భాషా విధానం అమలులో సవాళ్లు ఉన్నప్పటికీ మాతృభాషలో బోధన విద్యార్థుల అవగాహనను పెంచుతుంది. అదే సమయంలో గ్లోబల్ అవకాశాల కోసం ఇతర భాషలపై పట్టు అవసరం. సమతుల్య భాషా విధానం ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచవచ్చు. మూల్యాంకన విధానంలో మార్పులు విద్యార్థులపై ఒత్తిడిని తగ్గిస్తాయి. నిరంతర మూల్యాంకన విధానం సమగ్ర అభివృద్ధిని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. నైపుణ్యాల ఆధారంగా అంచనా విధానం విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరుస్తుంది. సాంస్కృతిక విలువలను కాపాడుతూ ఆధునిక విద్య అందించడం ఈ విధానం ప్రత్యేకత. భారతీయ జ్ఞాన సంపదను విద్యలో భాగం చేయడం ద్వారా సమతుల్య వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుంది. నూతన విద్యా విధానం ఒక సమగ్ర సంస్కరణగా నిలుస్తుంది. సరైన అమలు ద్వారా విద్యా నాణ్యత, సమానత్వం, నైపుణ్యాభివృద్ధి బలోపేతమవుతాయి. దీని విజయవంతమైన అమలు ద్వారా భారతదేశం జ్ఞాన ఆధారిత సమాజంగా రూపాంతరం చెందే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. నూతన విద్యా విధానం అమలులో పరిపాలనా వ్యవస్థ పాత్రను ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. విధాన రూపకల్పన ఎంత సమగ్రంగా ఉన్నా దాని అమలు పద్ధతులు సమర్థవంతంగా లేకపోతే ఆశించిన ఫలితాలు సాధ్యం కావు. కేంద్ర రాష్ట్ర స్థాయిల మధ్య సమన్వయం లోపించిన సందర్భాల్లో విధానం అమలు మందగించే ప్రమాదముంటుంది. ఈ నేపథ్యంలో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలు, బాధ్యతల విభజన, సమయ పట్టికల అమలు అత్యంత కీలకంగా మారుతుంది. జిల్లా స్థాయి నుంచి విద్యాసంస్థల స్థాయి వరకు పర్యవేక్షణ వ్యవస్థ బలోపేతం చేయడం ద్వారా అమలు లోపాలను గుర్తించి వెంటనే పరిష్కరించవచ్చు. విద్యార్థుల దృక్పథంతో మార్పు తీసుకురావడం కూడా ఈ విధానం ప్రధాన లక్ష్యాలలో ఒకటి. కేవలం పాఠ్యాంశాల పఠనం కాకుండా విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సృజనాత్మకత వంటి అంశాలపై దృష్టి పెట్టడం అవసరం. విద్యార్థులు స్వయంగా నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా జీవితాంతం అభ్యాసం సాధ్యమవుతుంది. ఈ విధానం విద్యార్థులను ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని కలిగి ఉంది. అంతర్జాతీయ స్థాయిలో భారత విద్యా వ్యవస్థను పోటీ స్థాయికి తీసుకురావడం కూడా నూతన విద్యా విధానం లక్ష్యంగా ఉంది. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అవకాశాలు కల్పించడం, విదేశీ విద్యా సంస్థలకు భారతదేశంలో కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడం వంటి చర్యలు ఈ దిశగా తీసుకుంటున్నారు. ఇది విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను దేశంలోనే పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. అదే సమయంలో భారతీయ విద్యా సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించాల్సిన అవసరం పెరుగుతుంది. సమగ్రంగా పరిశీలించినప్పుడు నూతన విద్యా విధానం భారతదేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఒక దీర్ఘకాలిక మార్పు దిశగా పయనిస్తోంది. విధానం లక్ష్యాలు గొప్పవిగా ఉన్నప్పటికీ అమలు దశలో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనగలిగితేనే విజయవంతమవుతుంది. సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన ప్రోత్సాహం వంటి అంశాలు సమన్వయంతో అమలు అయినప్పుడు దేశం జ్ఞానశక్తిగా ఎదగగలదు. విద్య ద్వారా సామాజిక ఆర్థిక మార్పులు సాధ్యమవుతాయి అనే నమ్మకాన్ని ఈ విధానం మరింత బలపరుస్తుంది. భారతీయ జ్ఞాన సంపదకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఈ విధానం ప్రత్యేకతగా నిలుస్తోంది. ప్రాచీన విద్యా సంప్రదాయాల విలువలను ఆధునిక విజ్ఞానంతో అనుసంధానం చేయడం ద్వారా సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుంది. ఇది సాంస్కృతిక పరిరక్షణకు తోడ్పడటంతో పాటు గ్లోబల్ స్థాయిలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావడంలో సహకరిస్తుంది. సమానత్వం దిశగా ఈ విధానం తీసుకున్న చర్యలు కూడా ప్రాశస్త్యం పొందుతున్నాయి. వెనుకబడిన వర్గాలు, మహిళలు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో సమతుల్యత సాధ్యమవుతుంది. విద్య ద్వారా సామాజిక మార్పు సాధ్యమవుతుందనే భావనను ఈ విధానం మరింత బలపరుస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీ సామర్థ్యాన్ని పెంపొందించడం కూడా ఈ విధానం ప్రధాన లక్ష్యాలలో ఒకటి. విదేశీ విద్యా సంస్థలకు అవకాశాలు కల్పించడం, భారతీయ విశ్వవిద్యాలయాలను గ్లోబల్ ప్రమాణాలకు తీసుకెళ్లడం ద్వారా విద్యారంగంలో నూతన దిశలు తెరుచుకుంటాయి. ఇవి విద్యార్థులకు ప్రపంచ స్థాయి అవకాశాలను

0: అందించడంలో సహాయపడుతుంది. మొత్తానికి నూతన విద్యా విధానం ఒక దీర్ఘకాలిక మార్పు దిశగా భారతదేశాన్ని నడిపించే శక్తివంతమైన సాధనంగా చెప్పవచ్చు. సరైన అమలు, సమర్థవంతమైన పర్యవేక్షణ, సమన్వయపూర్వక కృషి ఉన్నప్పుడు ఈ విధానం ఆశించిన ఫలితాలను అందించగలదు. విద్యారంగంలో నాణ్యత, సమానత్వం, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలు బలోపేతమైనప్పుడు భారతదేశం జ్ఞాన ఆధారిత సమాజంగా ఎదగడం ఖాయం.
1: స్వల్ప విరామం అనంతరం విజ్ఞాన విశేషాలు.

నుంచి క్యూఆర్ కోడ్ల వరకు భారతదేశపు చెల్లింపుల విప్లవం. క్యూల నుంచి క్యూఆర్ కోడ్ల వరకు భారతదేశపు చెల్లింపుల విప్లవం ఈ అంశం గురించి తెలుసుకుంటున్నాం. గత సంచికలో జామ్ త్రయం అంటే డిజిటల్ బ్యాంకింగ్కు నిర్మాణాత్మక పురోగతి, యూపీఐ ఓ సమూల ఆవిష్కరణ ఈ విషయం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సౌలభ్యానికి మించి ఆర్థిక సౌకర్యం విస్తరణ. చెల్లింపులను సరళీకరించడం నుంచి ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యాన్ని పునర్నిర్మించే స్థాయికి యూపీఐ చేరుకుంది. తక్షణ చిన్న మొత్తంలోనూ లావాదేవీలను అనుమతించడం ద్వారా నగదుపై ఆధారపడటాన్ని యూపీఐ తగ్గించింది. సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు లక్షలాది మందికి అధికారిక ఆర్థిక సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. చిన్న వ్యాపారులకు, అసంఘటిత కార్మికులకు ఈ మార్పు అత్యంత ముఖ్యమైనది. వారికి ఇది రుణ బీమా పొదుపు కోసం కొత్త మార్గాలను సృష్టించింది. యూపీఐ అసలు కథ, లావాదేవీల పరిణామం ఎంత అనేది అంశంలో లేదు, ఎవరు లావాదేవీలు జరుపుతున్నారనే దానిలో ఉంది. ఆటోరిక్షా డ్రైవర్లు కూడా క్యూఆర్ కోడ్ల ద్వారా చెల్లింపులను అంగీకరిస్తున్నారు. గ్రామీణ సంతల్లో లావాదేవీలు తక్షణమే పూర్తవుతున్నాయి. వీధి వ్యాపారులు చిల్లరతో ఇబ్బంది పడాల్సిన అవసరం తప్పింది. గృహాల్లో పనిచేసే కార్మికులు కూడా మామూలు స్మార్ట్ఫోన్ వినియోగించి డబ్బులు ఏ రాష్ట్రానికైనా పంపవచ్చు. పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య అధికారిక అనధికారిక అనే విభజనలను ఈ వ్యవస్థ క్రమంగా రూపుమాపింది. ఇది ఆర్థిక సమ్మిళితం వైపు ఒక నిర్ణయాత్మక మార్పుగా నిలిచింది. ఇదే సమయంలో యూపీఐ ఒక విస్తృతమైన ఆర్థిక వేదికగా రూపాంతరం చెందుతోంది. చిన్న మొత్తంలో చెల్లింపులు వేగంగా చేసేందుకు యూపీఐ లైట్ అవకాశం కల్పిస్తోంది. యుటిలిటీ బిల్లులు, సబ్స్క్రిప్షన్లు వంటి పునరావృతమయ్యే ఖర్చులను యూపీఐ ఆటోపే క్రమబద్ధీకరిస్తుంది. ముందస్తు ఆమోదం పొందిన రుణ సదుపాయాల సౌకర్యాన్ని క్రెడిట్ ఆన్ యూపీఐ మరింత విస్తృతం చేస్తోంది. ఈ వ్యవస్థ ఆధారంగా ఎన్బీఎఫ్సీలు, ఫిన్టెక్ సంస్థలు రుణాలు అందజేయడంతో పాటు రుణ చెల్లింపులను అనుమతిస్తున్నాయి. వ్యక్తులకు తగిన ఆర్థిక ఉత్పత్తులను అందిస్తున్నాయి. తద్వారా దేశవ్యాప్తంగా అధికారిక ఆర్థిక వ్యవస్థ పరిధిని విస్తరిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులు, పెరుగుతున్న సౌలభ్యం, సామర్థ్యం, భద్రత, విశ్వాసం. విస్తృత వ్యవస్థపై నిర్మితమైన యూపీఐ ఇప్పుడు దేశ దైనందిన ఆర్థిక నిర్మాణంలో భాగమైపోయింది. సౌలభ్యం కోసం ఒక సాధనంగా ప్రారంభమై ఇప్పుడు వ్యక్తులు, వ్యాపారాలు, ఆర్థిక సంస్థలు ఆధారపడే విశ్వసనీయ వ్యవస్థగా ఎదిగింది. వినియోగదారులకు ఈ అనుభవాన్ని సులభం, నమ్మకంగా నిర్మించవచ్చు. ఒకే అప్లికేషన్ ద్వారా బహుళ బ్యాంకు ఖాతాలకు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా లావాదేవీలను పూర్తి చేయవచ్చు. ఇందుకోసం సున్నితమైన బ్యాంకింగ్ వివరాలను పంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్న రక్షణ మన చెల్లింపులు సురక్షితంగా జరిగేలా చూస్తాయి. యాప్లలోని సహాయక ఫీచర్లు ఫిర్యాదుల పరిష్కారాన్ని సులభతరంగా మారుస్తున్నాయి. తద్వారా ఈ వ్యవస్థ మొదటిసారి ఉపయోగించే వారికి అందుబాటులో ఉంటోంది. ఈ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

0: 2026 ఏప్రిల్ 1 నుంచి డిజిటల్ చెల్లింపుల లావాదేవీలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరింత మెరుగైన ప్రామాణీకరణ యంత్రాంగాలను ప్రవేశపెట్టింది. రెండంచెల ప్రామాణీకరణ తప్పనిసరి చేయడం వల్ల ప్రతి లావాదేవీ ఓటీపీలతో పాటు పిన్లు, బయోమెట్రిక్ లేదా సురక్షితమైన టోకెన్ల వంటి బహుళ రక్షణ ద్వారా ధృవీకరణ పొందుతుంది. ఇది డిజిటల్ వేదికలపై నమ్మకాన్ని పెంచడంతో పాటు మోసాల ముప్పును గణనీయంగా తగ్గిస్తుంది. వ్యాపారాలు నగదును నిర్వహించాల్సిన అవసరం లేకుండా వేగంగా సమర్థంగా నిధులను స్వీకరించే మార్గాన్ని అందిస్తోంది. కార్డులు నగదు కాకుండా మొబైల్ ఆధారిత చెల్లింపులు చేసేందుకు మొగ్గు చూపే వారితో సహా ఎక్కువ మంది వినియోగదారులకు సేవలందించేందుకు వ్యాపారాలకు అవకాశం కల్పిస్తోంది. చిన్న దుకాణాలైనా, వీధి సంతలైనా, ఆన్లైన్ వేదికలైనా లావాదేవీలు తక్షణమే పూర్తవుతున్నాయి. జాప్యాలు తగ్గడంతో పాటు నగదు నిర్వహణ లేదా తిరిగివ్వడం వంటి కార్యాచరణ సవాళ్లు సైతం తగ్గుతున్నాయి. ఇప్పటికే ఉన్న వ్యవస్థలను వినియోగించుకుని బ్యాంకులు ఆర్థిక సంస్థలకు సురక్షితమైన తక్షణ లావాదేవీలకు వీలు కల్పించడం ద్వారా బ్యాంకులు ఆర్థిక సంస్థల సేవలను యూపీఐ మెరుగుపరుస్తుంది. బలమైన రక్షణలను కలిగి ఉంటూనే భారీ స్థాయిలో వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపార చెల్లింపులకు దోహదపడుతుంది. తద్వారా సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు అధికారిక ఆర్థిక సేవలను మరింత అందుబాటులోకి తెస్తాయి. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: ఇవి విజ్ఞాన విశేషాలు. మరిన్ని విశేషాలతో వచ్చే సంచికలో కలుసుకుందాం. అందాక సెలవు. మరి నమస్తే.

హేమావతి కార్యక్రమంలో శ్రోతలు ఇంతవరకు మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం విన్నారు. సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక.

0: పిల్లా. ఇట్ మేక్స్ సెన్స్. పోలా అంటే హలో, చిక అంటే పిల్లా.
1: ఈ మాత్రం దానికి తెలుగులో అంటే పోలా.
0: తెలుగులో ఈ వర్డ్ చాలా వాడేస్తారు, అందుకని సారు స్పానిష్ లోది కాదు.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని 101.7 MHz పై.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.

वन दूरदर्शन जादगिरि सप्तगिरि चानल्स प्रति शनि ఆదివారాల ఉదయం 11 గంటలకు ప్రముఖ హాలీవుడ్ సినిమాలు తెలుగు డబ్బింగ్ తో మీ ముందుకు వస్తున్నాయి. ప్రతి శని ఆదివారాల ఉదయం 11 గంటలకు హాలీవుడ్ సినిమాల సంరంభం ఆరంభం. దూరదర్శన్ ఆత్మీయ ప్రేక్షకుల కోసం హాలీవుడ్ సినిమాలను ప్రసారం చేస్తుంది. అంతులేని ఆనందం ఇంటింటికి పంచుతుంది. హాలీవుడ్ సినీ సంబరాలకు సిద్ధంగా ఉండండి. మీ దూరదర్శన్ జాదగిరి సప్తగిరి ఛానల్స్ లో.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ప్రధానమంత్రి సూర్యఘర్ పీఎం కుసుమ్ ఆర్డీఎస్ఎస్ పథకాలపై గ్రామ గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం జిల్లాస్థాయి సభల్లో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన రాష్ట గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వంటి అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పీఎం కుసుమ్ ఆర్డీఎస్ఎస్ పథకాలపై గ్రామ గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. చిత్తూరులో నిర్వహించిన విద్యుత్ సంస్కరణల అమలు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 30 నాటికి అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ సోలార్ పనులను పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో చేపట్టే ఆర్డీఎస్ఎస్ పనుల వివరాలను స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని కోరారు. సూర్యఘర్ కుసుమ్ పథకాలపై గ్రామాలు పట్టణాల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి 15 రోజులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం జిల్లాస్థాయి సభల్లో ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు, మహిళలు, కార్మికులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. మామిడి రైతులకు కిలోకు 4 రూపాయల ప్రోత్సాహకం ప్రకటించినట్లు తెలిపారు. గత 2 ఏళ్లలో చిత్తూరు జిల్లా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు సుమారు 4,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. కృష్ణా జలాలను హంద్రీనివా కాలువ ద్వారా జిల్లా వ్యాప్తంగా అందించామని తెలిపారు. సంజీవిని ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు నుంచే ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1800-233-2447 ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి కోరారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చర్యలు చట్టవిరుద్దమని ఆయన తెలిపారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలు, అనుమతి లేని స్కానింగ్ కేంద్రాలు లేదా లింగ నిర్ధారణ సేవల ప్రకటనల గురించి సమాచారం హెల్ప్ లైన్ కు తెలియజేయాలని సూచించారు. అందిన సమాచారాన్ని గోప్యంగా

0: ఉంచి సంబంధిత అధికారుల ద్వారా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 2,33,000 మంది లబ్ధిదారులకు 100,70,00,000 రూపాయల పెన్షన్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో వృద్ధాప్య పింఛన్ కింద 113,499 మందికి 46,54,00,000 రూపాయలు, వితంతు పింఛన్ కింద 60,476 మందికి 24,99,00,000 రూపాయలు, వికలాంగుల పింఛన్ కింద 31,533 మందికి 19,29,00,000 రూపాయలను అందజేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో కొత్తగా 215 మంది దివ్యాంగులకు ప్రత్యేక పింఛన్లు మంజూరు చేశారు. దివ్యాంగుల కుటుంబాల్లో భర్త మరణించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పింఛన్లు అందించినట్లు అధికారులు తెలిపారు. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో అక్రమ గనుల తవ్వకం కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో మైనింగ్ రంగ పురోగతి సమస్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మైనింగ్, గ్రానైట్ క్వారీల యజమానులు, వడ్డెర సంఘాల ప్రతినిధులు సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశ్రమల సమస్యలను సమీక్షించారు. గత కొన్నేళ్లుగా మైనింగ్ రంగం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టి మైనింగ్ రంగ అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. జిల్లాలో నిలిచిపోయిన లీజులు, పరిశ్రమలను తిరిగి కార్యకలాపాల్లోకి తీసుకురావడానికి ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. మైనింగ్ రంగానికి సంబంధించిన అనుమతులు, మంజూరు ప్రక్రియను సులభతరం చేసి పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపునకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఆకాశవాణి చిత్తూరు జిల్లా ప్రతినిధి విఆర్ చంద్రశేఖర్. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. మరి ముందుగా పలకరిద్దాం. హలో హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరుడన్న గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
1: హరినాథ్ రెడ్డి గారు బాగున్నామండి, మీరు బాగున్నారా?
2: బాగున్నా మేడం. వర్షం వచ్చిందే మేడం?
1: నేను ఇక్కడ ట్రాన్స్మిషన్ లో ఉన్నానండి,
2: గమనించలేదు. నిన్న రాత్రి కొద్ది పడింది మేడం.
1: నిన్న రాత్రి అయితే ఇక్కడ పడలేదండి, అనంతపురంలో పడలేదు.
2: మీకు డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలు మేడం.
1: థ్యాంక్ యూ అండి, మీకు నమస్కారాలు. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాటకాలు?
2: సినిమా పేరు ఓం నమో వెంకటేశాయ మేడం. సినిమా పేరు
1: ఓం నమో వెంకటేశాయనా?
2: అవును మేడం.
1: చూస్తానండి. హరినాథ్ రెడ్డి గారు మీరు ఏం చేస్తుంటారండి?
2: మేము వ్యవసాయం మేడం, రైతులు మేడం.
1: వ్యవసాయం చేస్తుంటారు? ఓకే
2: మేడం.
1: ఇప్పుడు వర్షం పడటం లేదు కదా, ఎట్లా మరి మీరు?
2: అదే పడింది మేడం కొద్దిగా, అంటే ఎక్కువ పడలేదు మేడం. పడాలా వర్షంతోనే? వర్షం మేడం, వర్షాధారమే మాకు కూడా మేడం, కాలువలు లేవు. వర్షాధారమే మేడం మాకు, కాలువలు లేవు.
1: అంటే బోర్ ఉందా?
2: చెప్తాం మేడం. బోర్లు ఉన్నాయి మేడం, అంటే కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు మేడం.
1: ఓకే
2: ఉందే మేడం, లేకుండా వేరే చెప్తాం మేడం.
1: చెప్పండి చెప్పండి, వేరే ఏదన్నా.
2: అల్లూరు సీతారామరాజు మేడం.
1: అల్లూరు సీతారామరాజు,
2: ఈరోజు విజయ నిర్మల వర్ధంతి ఉంది మేడం.
1: ఓకే. అల్లూరు సీతారామరాజు ఉందండి. ఇందులో ఏ పాట? వస్తాడు నా రోజు ఆ పాట. ఓకేనండి, తప్పకుండా మీకు ఇష్టమైన పాటను వినిపిస్తాం.
2: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, ఇటు అందరి కోసం మేడం. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.

0: हेलो। हेलो हेलो हेलो। లైన్ డిస్టర్బ్ అవుతుంది. హలో హలో హలో హలో ఎవరండి మాట్లాడేది? లైన్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు విందాం ఒక మానేజ్ సందేశం.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।

0: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
2: హలో, హలో, నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరిగ్గా వినిపించడం లేదు, గట్టిగా మాట్లాడండి. హలో, ఓకే అండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి? కొండవీటి సింహం. అందులో ఏ పాట అండి? ఏదైనా ఒక మంచి పాట వినిపించమంటారు. మీరు హలో, చాలా లో వస్తుందండి మీ వాయిస్. ఓకే, చాలా లో వస్తుంది. వేస్తామండి, వేస్తాం, తప్పకుండా వేస్తాము. ఏ పాట చెప్పలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫోన్ చేసినందుకు. కొండవీటి సింహం నుంచి పాట వినిపించమని శ్రోత కోరాడు. మరి కొండవీటి చిత్రం నుంచి ఈ పాట వినండి.

0: హలో అభిలాష కార్యక్రమంలో శ్రోతలు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. దయచేసి ఒక గమనిక, కొత్త శ్రోతలకు అవకాశం ఇవ్వండి. పాత శ్రోతలు కనీసం ఒక 3 నెలలు గ్యాప్ తీసుకొని ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాం. మన ఆకాశవాణి కేంద్రాలు వినే అవకాశం మరికొంతమంది శ్రోతలకు మనము అవకాశాన్ని అందిద్దాం. హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కడప గ్రామం మేడం గారు, పుల్లన్న మేడం గారు. నా పేరు బాగున్నారు మేడం గారు.
0: పుల్లన్న గారు, బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం గారు.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: చిత్రం పేరు మేడం గారు
0: శ్రీరామ కథ.
1: అందులో మాధవ మాధవ నన్ను లాలించరా అనే పాట ఉంటుంది మేడం గారు.
0: ఒక్క నిమిషం చూస్తాను.
1: నన్ను లాలించరా,
0: కొంచెం పాడచ్చు కదండి పాట, ఎలాగో వచ్చేస్తుంది మీకు చెప్తుంటేనే.
1: అంతేనా మేడం?
0: అంతే.
1: మాధవ మాధవ నన్ను లాలించరా, ఓ చెల్లి నా చెల్లి నన్ను లాలించరా, నందల బల లాలి
0: ఓకేనండి. శ్రీరామ కథ కనిపించడం లేదండి. శ్రీరామ రాజ్యం ఉంది.
1: వద్దు మేడం గారు,
0: మీరు
1: మేడం గారు ఇంకోటి తీసుకోండి మేడం గారు. ఎట్లయితేను అన్నదమ్ముడు తీసుకోండి మేడం గారు. వయసు మళ్ళీ వన్నలాడి అనే పాట వినిపించండి మేడం గారు. అన్నదమ్ముడు,
0: అన్నా తమ్ముడునా?
1: ఓకే మేడం గారు,
0: ఒక్క నిమిషం అండి, చూస్తున్నాను.

0: అన్న తమ్ముడు కూడా లేడండి.
1: సరే మా శాంతి మీదే మేడం కదా ఈరోజు, ఏ పాట అయినా వినిపించండి మేడం గారు.
0: ఏ పాట అయినా వినిపించమంటారు?
1: ఓకే మేడం, పర్వాలేదు మేడం గారు.
0: ఓకేనండి, మాకేమో మీరు శ్రీరామ కథ చిత్రంలో పాట వినిపించేసినారు కదా శ్రోతలకు, ఆకాశవాణికి వినిపించేశారు. ఓకే, ఇప్పుడు ఒక పాట వినిపిస్తాలండి. ఓకేనండి, థ్యాంక్ యూ పుల్లన్న గారు ఫోన్ చేసి. ఓకేనండి పుల్లన్న గారు, థ్యాంక్ యూ.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: హలో,
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రఘునాథ్ శర్మ గారు చెప్పండి, పాట ఏ చిత్రం నుంచి వినిపించమంటారు?
4: జగజేక వీరుడు కథలు, శివశంకరి అనే పాట ప్రసారం చేయండి మేడం.
3: ఓకేనండి, జగదేక వీరుని కథ ఒక్క నిమిషం వినిపిస్తాను. నా పేరు అనురాధ అండి.
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి. పాట వినాలని రఘునాథ శర్మ గారికి చాలా తొందరగా ఉంది, అందుకే తొందరగా ఫోన్ కట్ చేశారు. సో ఇతని కోసం ఈ పాట వినిపిస్తాం, వినండి.

0: சிவசங்கரி.
1: హలో
2: హలో, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అనురాధ గారు.
1: నమస్తే సార్, బాగున్నారా? హరినాథ్ బాబు సార్.
2: బాగున్నాను.
1: ఓకే, చెప్పండి సార్.
2: పాత సినిమాలో పాట కావాలా? దాగుడు మూతలు.
1: దాగుడు మూతలు చిత్రం నుంచి.
2: అడగక ఇచ్చిన మనసే ముద్దు.
1: ఓకే అండి,
2: నాది ఒక విన్నపం.
1: చెప్పండి.
2: మనకుండే సమయం 55 నిమిషాలు. అందులో అడ్వర్టైజ్మెంట్ లో 20 నిమిషాలు పోతే 30 నిమిషాలే ఉంటుంది. శ్రోతల్ని పాడమన్నారంటే వాళ్ళు మైక్ వదలరు.
1: అంటే మేము పాటను వెతుక్కోవడానికి కాస్త సమయం కోసం అడుగుతాం సార్.
2: పాయింట్ కరెక్టే, బట్ దిస్ మ్యాన్ విల్ నాట్ అండర్స్టాండ్ దట్.
1: కరెక్టే,
2: గో ఆన్ సింగింగ్. వి హావ్ నో టైం.
1: ఓకే,
2: దట్ ఈజ్ ది ప్రాబ్లం.
1: ఓకే,
2: కైండ్లీ డూ దట్ సార్. అలో చేయండి.
1: ఓకే,
2: ఆల్రెడీ మీరు వెతుక్కుంటా ఉండే అతని లైన్ లోనే పెట్టండి. పాట పాడమని మటుకు చెప్పొద్దండి.
1: అట్లా అంటారా?
2: ఎందుకంటే మైక్ చేరికొచ్చిందంటే వదలబుద్ధి కాదు.
1: అవును అవునవును,
2: డోంట్ థింక్ అదర్వైజ్. చెప్పిన దానికి శ్రోతలే నేను చెప్తున్నా. ఇది
1: కరెక్టే సార్. కొంచెం వాళ్ళకి వాళ్ళు అడిగిన పాటను కాస్త కొంచెం మనం సమయం చూసి ఇవ్వాలి కదా అనేసి ఆ ఉద్దేశంతో. ఇంకేం లేదు,
2: ఏం పాడితే పర్వాలే, చరణాలు పాడితే మనకి టైం ఆడింది.
1: ఓకే,
2: థ్యాంక్ యూ మేడం. శ్రోతలు అన్నాథ్ బాబు, హర్షవర్ణ, ఎస్పి ప్రకాష్, బాలప్ప, జ్యోతి.
1: ఓకేనండి,
2: థ్యాంక్ యూ వెరీ మచ్.
1: ఓకేనండి, థ్యాంక్ యూ హరినాథ్ బాబు గారు. థ్యాంక్ యూ,
2: నమస్తే.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో.
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెంపోల అని మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం?
1: బాగున్నామండి. మీ పేరు?
2: పాళ్యం కోలయ్య మేడం.
1: పాణ్యం కోలయ్య. ఓకే, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
2: నీ స్నేహం మూవీ నుంచి మేడం.
1: నీ స్నేహం చిత్రం నుంచి. ఒక్క నిమిషం అండి. ఏం చేస్తుంటారండి మీరు, కోలయ్య గారు?
2: బార్బర్ మేడం.
1: ఓకే, అందులో ఏ పాట?
2: కొంతకాలం ముందట బ్రహ్మదేవుని ముందట రెండు ఆత్మలు చేరి వరమడిగాయన పాట మేడం.
1: ఓకేనండి, తప్పకుండా వినిపిస్తాం.
2: మన ఫ్రెండ్స్ ఉన్నారు మేడం.
1: చెప్పండి. కోరిన శ్రోతలు
2: పూజారి ధనుజయ గారు, నరేందర్ రెడ్డి గారు, తనప నుంచి పుల్లన్న గారు, సర్దార్ భాయ్, రామయ్య గారు, మీకోసం మా కోసం మేడం.
1: ఓకేనండి, పాట వినండి, వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి ఫోన్ చేసినందుకు.
2: థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం మా పేరు సూలా పవన్ కుమార్ మేడం.
0: పవన్ కుమార్ గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మేడం ఒక్కడిలో నుంచి వినిపించాను మేడం.
0: ఒక్కడు? ఒక్కడిలో ఏ పాట అండి?
1: నువ్వే మాయా చేశావనే పాట.
0: ఓకేనండి, తప్పకుండా వినిపిస్తాం. పవన్ కుమార్ గారు ఏం చేస్తుంటారు?
1: మేడం చేనేత కార్మికుడు మేడం.
0: చేనేత కార్మికుడు, ఓకేనండి.
1: అనురాధ మేడం మాట్లాడదు.
0: అవునండి.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: ఓకేనండి. పవన్ కుమార్ గారు, కోరిన శ్రోతలు ఏం లేదా
1: మేడం? వింటున్న వారి అందరికోసం మేడం.
0: ఓకేనండి. మరి మీకు ఇష్టమైన పాట వచ్చేస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.

0: हेलो
1: हेलो।
0: हेलो हेलो हेलो
1: हेलो,
0: మాట్లాడండి. హలో, వినిపిస్తుంది?
1: ప్రమిళ
0: ప్రమీళ, ప్రమీళ గారా?
1: అవును,
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి? బాలకృష్ణ సినిమా చిత్రం. చిత్రమే బాలకృష్ణనా? హలో ప్రమీళ గారు,
1: బాలకృష్ణ సినిమా నుంచి పవిత్ర
0: పవిత్ర బంధం చిత్రం నుంచినా? పవిత్ర బంధం చిత్రం నుంచి. హలో ప్రమీళ గారు, పవిత్ర బంధం చిత్రం నుంచి ఏ పాట అండి?
1: ప్రేమ.
0: ఏ పాట అండి? ఓకేనండి, మీరు చెప్పేది వినపడటం లేదు.
1: పవిత్ర ప్రేమ నుంచి.
0: పవిత్ర ప్రేమ నుంచి. ఓరంగా అనే పాట వినిపించమంటారు. ఓకేనండి. ప్రమీళ గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫా? ఓకేనండి, వినిపిస్తాం మీ కోరిక మేరకు. థ్యాంక్ యూ అండి ఫోన్ చేసినందుకు.

0: హలో,
1: హలో, నమస్తే మేడం. శుభోదయం.
0: శుభోదయం అండి. చెప్పండి
1: గుడ్ మార్నింగ్.
0: చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అనంతపురం నుంచి, సివిఆర్ నగర్ నుంచి రాధా మేడం.
0: రాధా గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి? సమయం అయిపోతుంది.
1: మూగనోం నుంచి, తల్లి వినేవి తండ్రి.
0: మూగనోం చిత్రం నుంచి. ఓకేనండి,
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.

0: పాట వినబోయే ముందు ఒక వాణిజ్య సందేశం విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2020

26 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: సమయ అభావం వల్ల పూర్తి పాటను వినిపించలేకపోతున్నాం. సమయం 9:30 కావస్తుంది. శ్రోతలు ఇంతవరకు హలో అభిలాష కార్యక్రమంలో టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు విన్నారు. ఇప్పుడు ఏకచిత్ర గానం శీర్షికన స్టూడియో గ్రీన్ వారి ఆవార చిత్రం నుండి పాటలు వింటారు. వినబోయే ముందుగా
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియో గ్రీన్ వారి ఆవార చిత్రం నుండి పాటలు వింటారు. ఏకచిత్రగానం శీర్షికన ఆవార చిత్ర సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, గీతరచన చంద్రబోస్, అనంత శ్రీరామ్, కృష్ణ చైతన్య, భాస్కర్ భట్ల, రామజోగయ్య శాస్త్రి. సినీ గాయకులు హరిచరణ్, తన్విషా, బెన్నీ దాయల్, రాహుల్ నంబియార్, సైంధవి, కార్తీక్, సునీత, సారథి. ఇప్పుడు విందాం ఆవార చిత్రం నుండి పాటలు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: శ్రోతలు, ఏకచిత్రగానం శీర్షికన స్టూడియో గ్రీన్ వారి ఆవార చిత్రం నుండి పాటలు వింటున్నారు. సంగీతం యువన్ శంకర్ రాజా, గీతరచన చంద్రబోస్, అనంత శ్రీరామ్, కృష్ణ చైతన్య, భాస్కర్ భట్ల, రామజోగయ్య శాస్త్రి, సినీ గాయకులు హరిచరణ్, తన్వేష, బెన్నిదాయల్, రాహుల్ నంబియార్, సైంధవి, కార్తీక్, సునీత, సారథి.

0: ఇంతవరకు ఏకచిత్రగానం శీర్షికన స్టూడియో గ్రీన్ వారి ఆవార చిత్రం నుండి పాటలు విన్నారు. సంగీతం యువన్ శంకర్రాజా, గీతరచన చంద్రబోస్ అనంత శ్రీరామ్, కృష్ణ చైతన్య, భాస్కర్ భట్ల, రామజోగయ్య శాస్త్రి. సినీ గాయకులు హరిచరణ్, తన్విష, బెన్నీ డాయల్, రాహుల్ నంబియార్, సైంధవి, కార్తీక్, సునీత, సారథి.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వసుధైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి

అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. దక్షిణ అమెరికా దేశమైన వెనిజువెలాలో బుధవారం సంభవించిన వరుస భూకంపాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. సెకండ్ల వ్యవధిలోనే సంభవించిన రెండు శక్తివంతమైన భూ ప్రకంపనలతో ఆ దేశవ్యాప్తంగా భారీ విధ్వంసం నెలకొంది. ఇప్పటివరకు ఈ భూకంపాల కారణంగా 589 మంది మృతి చెందినట్లు వెనిజువెలా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 4,300 మంది గాయపడినట్లు తెలిపింది. అయితే అనేక మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోవడంతో సహాయక బృందాలు వారిని వెలికి తీసేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. వెనిజువెలా రాజధాని కారాకస్కు పశ్చిమాన ఉన్న శాన్ ఫిలిపే సమీపంలో మొదట 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం కొద్ది క్షణాల్లోనే యుమారే ప్రాంతం సమీపంలో 7.5 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది. ఈ రెండు భూకంపాలు దాదాపు ఒకే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సంభవించడంతో భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. ఈ వరుస భూకంపాల అనంతరం దాదాపు 40,000 మంది ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. రాజధాని కారాకస్తో పాటు ఆ దేశంలోని పలు ప్రధాన నగరాల్లో భూ ప్రకంపనలు సంభవించినప్పటికీ తీరప్రాంత నగరమైన లాగువేరాలో అత్యధిక నష్టం వాటిల్లింది. ఐక్యరాజ్యసమితి తెలిపిన వివరాల ప్రకారం లాగువేరాలో 100కు పైగా భవనాలు పూర్తిగా కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడం, వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం అత్యంత క్లిష్టంగా మారుతోంది. భారీ కాంక్రీట్ శిథిలాలను తొలగించేందుకు ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తున్నారు. ప్రకృతి విపత్తుతో అతలాకుతలమైన వెనిజువెలాకు అంతర్జాతీయంగా సహాయం అందుతోంది. అమెరికా 150 మిలియన్ డాలర్ల విలువైన సహాయక సామగ్రిని పంపనున్నట్లు ప్రకటించింది. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాలు కూడా వైద్య బృందాలు, సహాయక సిబ్బంది అత్యవసర సామగ్రిని పంపేందుకు ముందుకొచ్చాయి. వెనిజువెలాకు భారత్ ఆపన్న హస్తం అందించేందుకు ఆపరేషన్ అమిస్టాడ్ పేరిట భారీ సహాయక కార్యక్రమాన్ని చేపట్టింది. 2 వాయుసేన విమానాల్లో సహాయక సామగ్రి, వైద్య బృందాన్ని పంపింది. జపాన్లో కూడా గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్లోని ఇవాటే ప్రిఫెక్చర్ తీర ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతగా నమోదైంది. భూకంప ప్రభావంతో అమోరి ప్రిఫెక్చర్లోని హషికామి పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో భూమి బలంగా కంపించింది. బ్రిటన్ ప్రధానమంత్రి కీ స్టామర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. పార్టీ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ దేశ ప్రయోజనాల కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని

0: మాటర్ తెలిపారు. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. గతంలో తాను నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పుడు లేబర్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా బలహీన స్థితిలో ఉండేదని చెప్పారు. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేశానని, రక్షణ, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని కల్పించానని ఆయన వివరించారు. పార్టీలో తన నాయకత్వ సామర్థ్యంపై చర్చలు జరుగుతుండటంతో రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నానని స్మార్టర్ తెలిపారు.
1: Is whether I am best placed to lead us into the next general election. I have heard the answer of my parliamentary party to that question, and I accept that answer with good grace. Every decision I've taken has been about putting the country I love first. That is why I will resign as leader of the Labour Party. I have spoken to His Majesty the King this morning to inform him of my decision. I will ask the National Executive Committee of the Labour Party to set out a timetable with nominations opening on the 9th of July and completed by the summer recess. In the case of a contest, this will ensure a new leader is in place before Parliament returns in September.
0: కీర్ స్టార్మర్ రాజీనామా ప్రకటించడంతో గత 10 ఏళ్లలో ఆ దేశానికి 7వ ప్రధాని రానున్నారు. బ్రెగ్జిట్ నుంచి మొదలుకుని జీవన వ్యయ సంక్షోభం వరకు వరుస సమస్యలు బ్రిటన్ రాజకీయాలను ప్రభావితం చేస్తుండగా ప్రధానుల మార్పు కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. ఇక యుక్రెయిన్ రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల రోజుల్లో యుక్రెయిన్ రష్యాపై డ్రోన్ దాడులు చేస్తోంది. ఆధీనంలో ఉన్న క్రిమియాతో పాటు రష్యా వ్యాప్తంగా 12 ప్రాంతాలపై యుక్రెయిన్ 100ల కొద్దీ డ్రోన్లతో దాడులు చేసింది. గురువారం ఒక్కరాత్రే 660 డ్రోన్లను ప్రయోగించింది. వీటన్నింటినీ తాము సమర్థవంతంగా అడ్డుకున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రష్యా రాజధాని మాస్కో సహా నల్ల సముద్ర తీరంలోని నగరాలు, క్రిమియాను యుక్రెయిన్ లక్ష్యంగా చేసుకుంది. యుద్దం ముగించేలా రష్యాపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంగా 40 రోజుల పాటు కీలక ఆపరేషన్ చేపట్టామని యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే రష్యాపై యుక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది. మరోవైపు రష్యా కూడా క్షిపణులతో దాడులను ముమ్మరం చేసింది. కర్కివ్లో రష్యా జరిపిన దాడిలో 2 ప్రాణాలు కోల్పోయినట్లు యుక్రెయిన్ వెల్లడించింది. ఇక యుక్రెయిన్పై సైనిక చర్యకు గాను రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య వెల్లడించింది. 2027 జూలై 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్తో జరుగుతున్న చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో ఒప్పందం కుదిరే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. అమెరికాతో ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ ఆసక్తి చూపుతోందన్నారు. వైట్ హౌస్ లో అమెరికా రైతుల కోసం గురువారం నిర్వహించిన రోజ్ గార్డెన్ క్లబ్ డిన్నర్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ అణు కార్యక్రమంపై ఉన్న ఆందోళనల కారణంగానే ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ చర్యల ఫలితంగానే ఇప్పుడు చర్చల్లో తమకు పై చేయి లభించిందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం చర్చల్లో అమెరికా ప్రయోజనాలు కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. భవిష్యత్తులో ఇరాన్తో ఒప్పందం కుదిరితే అది అమెరికాకు అనుకూలంగా ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలో ఇరాన్ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు కొత్త మార్కెట్గా మారబోతోందని చెప్పారు. ఇరాన్ ప్రస్తుతం ఆహార సమస్యలను ఎదుర్కొంటోందని పేర్కొంటూ ఆ దేశానికి గోధుమలు, మొక్కజొన్న, సోయాబీన్స్ వంటి వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. అయితే ఇరాన్కు నేరుగా నగదివ్వబోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ స్పష్టం చేశారు. ఒప్పందంలో భాగంగా విడుదలయ్యే ఇరాన్ నిధులను అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకే వినియోగిస్తామని తెలిపారు. ఇరాన్కు చెందిన స్తంభింపచేసిన ఆస్తులు విడుదలైనా ఆ నిధులు అమెరికా రైతులను మరింత సంపన్నులను చేయడంతో పాటు ఇరాన్ ప్రజలకు ఆహారం అందించేందుకు ఉపయోగపడతాయని జేడీ వ్యాన్స్ పేర్కొంటూ
2: But fundamentally, what Jared and the Qataris and the entire team here and Bergenstock accomplished is, to me, a classic Trump deal, where if Iranian assets are ever unfrozen, they're going to go to make American farmers richer and to feed the Iranian people. That's a very, very good and very classic Trump deal that's great for our people, great for the people of Iran, and fundamentally, again, will contribute to this regional security architecture that we've built and that we're going to work very hard to ensure that it endures.
0: పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్ తన ఆదేశాలను పాటిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. ఇంటర్నేషనల్ పాలసీ సమ్మిట్ 2026లో నెతన్యాహు మాట్లాడుతూ ఇరువురు మధ్య అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ తమ జాతీయ ఎజెండాలకే ఇప్పుడు ప్రాధాన్యమిస్తామని నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరినా కుదరకపోయినా ఇరాన్ ను అణ్వాయుధం తయారు చేసుకోనివ్వనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉద్ఘాటించారు. తాను ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్నంతకాలం ఇరాన్ అణ్వాయుధాన్ని పొందే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఈ అంశంలో ఎలాంటి దౌత్య పరిణామాలు చోటు చేసుకున్నా సరే

0: తన నిర్ణయం మారదని నెతన్యాహు చెప్పారు. హార్మో జలసంధిలో చిక్కుకుపోయిన 11,000 మందికి పైగా నావికులను సురక్షితంగా తరలించేందుకు అంతర్జాతీయ సముద్ర సంస్థ ఐఎంఓ తరలింపు ప్రణాళికను ప్రకటించింది. ఈ ఆపరేషన్కు అవసరమైన భద్రతా హామీలు పొందామని, సురక్షిత నావిగేషన్ పరిస్థితులను ధృవీకరించామని ఐఎంఓ తెలిపింది. ఐఎంఓ సెక్రటరీ జనరల్ ఎర్సినియో డొమింగ్విచ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, నావికుల తరలింపు చర్యలను సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఎంఓయూ అనంతరం ఈ ఆపరేషన్ చేపడుతున్నట్లు వెల్లడించారు. తరలింపు కార్యక్రమం ఇరాన్, ఒమన్ ప్రాంతంలోని ఇతర దేశాలు అంతర్జాతీయ సముద్ర రంగ సంస్థలతో సమన్వయంతో నిర్వహించనున్నట్లు ఐఎంఓ పేర్కొంది. హార్మో జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటి కావడంతో ఆ ప్రాంతంలో నౌకల రాకపోకల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఇరాన్ రాయబారి శాశ్వత ప్రతినిధి అలీ బెహ్రెయిన్ మాట్లాడుతూ, హార్మౌజ్ జలసంధి వాణిజ్య నౌకల కోసం పూర్తిగా తెరిచి ఉందని తెలిపారు. ఎలాంటి టోల్ రుసుములు లేకుండా వాణిజ్య నౌకలు ప్రయాణించవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితిని 60 రోజుల తర్వాత సమీక్షిస్తామని చెప్పారు. ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న చర్చల పురోగతి ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఖతార్లోని రస్ లఫాన్ గ్యాస్ ఎగుమతి కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మరణించినట్లు ఖతార్ ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అందులో 12 మంది భారతీయులున్నారు. పదుల సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మార్చి నెలలో ఇరాన్ చేసిన దాడిలో రస్ లఫాన్ ప్రాంతంలో మిసైల్ పడటంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. అప్పటి నుంచి ఆ ప్లాంట్లో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయని, అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని ఖతార్ ఎనర్జీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత బలమైన సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల దుర్వినియోగం వంటి అంశాలపై చర్చించేందుకు భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సమావేశంలో బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, సీనియర్ భద్రతా అధికారులు పాల్గొన్నారు. దేశాల సరిహద్దులను దాటి ప్రభావం చూపుతున్న మారుతున్న భద్రతా ప్రమాదాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఉగ్రవాదం, సైబర్ భద్రత, ఇంధన భద్రత, ఆహార భద్రత, వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అస్థిరత వంటి అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రత్యేకంగా ఉగ్రవాద సంస్థలు కృత్రిమ మేధస్సు, ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను దుర్వినియోగం చేసే అవకాశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి దేశాల మధ్య సమాచార మార్పిడి, సమన్వయం, ఉమ్మడి చర్యలు అవసరమని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రపంచ భద్రతా వాతావరణం వేగంగా మారుతున్న నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారాన్ని పెంచుకోవడం, ఉమ్మడి భద్రతా విధానాలను అభివృద్ధి చేయడం, కొత్త తరహా ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ఆర్మేనియా దేశంలో జూన్ 7వ తేదీన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నికోల్ పషిన్యాన్ నేతృత్వంలోని సివిల్ కాంట్రాక్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. పషిన్యాన్ పార్టీకి సుమారు 49.7% ఓట్లు లభించగా కొత్త ప్రభుత్వాన్ని స్వతంత్రంగా ఏర్పాటు చేసే మెజారిటీ లభించింది. 2023లో అజర్బైజాన్తో జరిగిన నాగోర్నో కరాబాక్ సంక్షోభం తర్వాత జరిగిన మొదటి ప్రధాన ఎన్నికలు కావడంతో ఇవి ఆర్మేనియాకు కీలకంగా మారాయి. నికోల్ పషిన్యాన్ విజయం తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకాయిచి వచ్చే జూలై 1 నుంచి 3వ తేదీ వరకు భారత్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె 16వ భారత జపాన్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. సనాయి తకాయిచి భారత్కు రావడం ఇదే తొలిసారి. గతంలో 15వ భారత జపాన్ వార్షిక సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఆగస్టులో టోక్యో పర్యటన చేసిన అనంతరం ఈ సమావేశం జరుగుతోంది. భారత జపాన్ దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలనే ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను ఈ పర్యటన ప్రతిబింబిస్తుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ ఇప్పటికీ ప్రధాన చోదక శక్తిగా కొనసాగుతోందని, పశ్చిమాసియా ఘర్షణలు, అంతర్జాతీయంగా పెరిగిన ఇంధన ధరల వంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కొనసాగిస్తోందని ఐఎంఎఫ్ తెలిపింది. ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ, బలమైన దేశీయ డిమాండ్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటోందని తెలిపారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉన్నప్పటికీ భారత్లో వృద్ధి వేగం కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు.
1: I think from our perspective, some good news for India is that India entered this latest shock from a point of strength. It had strong growth momentum going into the energy price shock. Inflation was

0: was low, the current account deficit was modest, and India has ample foreign exchange reserves. So that work on the macroeconomic side and those buffers that India built have been a source of resilience for the Indian economy, despite the fact that, of course, there is still an impact from the shock.
1: 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి అంచనాను ఐఎంఎఫ్ 6.5% కొనసాగించింది. గత సంవత్సరం నుంచి కొనసాగుతున్న ఆర్థిక వేగం, అమెరికా సుంకాల తగ్గింపు వంటి అంశాలు ప్రపంచ ఇంధన సంక్షోభ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడ్డాయని జూలీ కొజాక్ వివరించారు. పశ్చిమాసియాలో ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ, హార్మో జలసంధి తిరిగి సాధారణ కార్యకలాపాలకు తెరుచుకునే దిశగా జరుగుతున్న పరిణామాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశాలుగా ఐఎంఎఫ్ అభివర్ణించింది. ఇతర కీలక వస్తువుల ధరలు కూడా క్రమంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఐఎంఎఫ్ పేర్కొంది. ఇంధన ధరల స్థిరీకరణ ప్రపంచ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడంలో సహాయపడే అవకాశముందని తెలిపింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వివిధ దేశాల వృద్ధి అంచనాలపై తాజా వివరాలను ఐఎంఎఫ్ జూలై 8వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

పాక శివాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట పుణ్యవతి. ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు అద్దంకి కామేశ్వరి, శ్రీతులసి, అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి.

0: తర్వాత డిస్కో రాజా ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న వారు వీర కనకారావు పార్వతి వీరభద్రాపురం పెడన నుంచి.
1: తింటికి పప్ప
2: దిగిడి దిగిడి
1: తింటికి పప్ప
2: తింటికి
1: పప్ప
2: దిగిడి దిగిడి
1: తింటికి పప్ప.

ప్రతీకగా నిలిచే బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ నిన్న ప్రారంభమైంది. కోర్కెల రొట్టెల కోసం వివిధ సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో స్వర్ణాల చెరువులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో రొట్టెల పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 26 నుంచి 30 తేదీ వరకు వివిధ రకాల కార్యక్రమాలు జరగనున్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 3 లక్షల మంది భక్తులు స్వర్ణాల చెరువుకు చేరుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వైద్య శిబిరాలు, అంబులెన్సులు సిద్దం చేశారు. స్వర్ణాల చెరువు వద్ద 15 బోట్లతో షిఫ్టుకు 15 మంది చొప్పున గజీ ఎత్తుగాళ్లతో ప్రమాదాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదులను ప్రజల నుంచి స్వీకరించేందుకు రాష్ట ఈగల్ విభాగం eagle.ap.gov.in వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గంజాయి, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, రవాణా, విక్రయాలు తదితర అంశాలపై ఈ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. మంగళగిరిలోని ఈగల్ ప్రధాన కార్యాలయంలో హోంమంత్రి అనిత ఈ వెబ్సైట్ను ఆవిష్కరించారు. విశాఖపట్నాన్ని దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముందని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభారత్ పేర్కొన్నారు. భారత పరిశ్రమల సమైక్య ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన 2వ ఆంధ్రప్రదేశ్ సస్టైనబిలిటీ సమ్మిట్ 2026 భావితరాల కోసం సుస్థిర పర్యావరణ వ్యవస్థలు, హరితాభివృద్ది, డిజిటల్ పరివర్తన, వాతావరణ మార్పులను ఎదుర్కొనే చర్యలకు మరింత వేగం అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఏలూరు జిల్లా పెద్దవేగ మండలం అమ్మపాలెం గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ పద్దతులను రైతులకు చేరువ చేసే దిశగా నేమాస్త్రం తయారీపై ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించారు. నేమాస్త్రం ఒక సహజ సిద్దమైన మూలికా కషాయంగా పంటలకు హాని చేసే రసం పీల్చే ఆకులను తినే పురుగులు నియంత్రణలో సమర్థవంతంగా పనిచేస్తోందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా ఆగ్నేయ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలపై ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రాంలోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నా, మరి వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఆనంద్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రసన్న చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ ఏంటి అప్డేట్ అంటే కనుక, బాలకృష్ణ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా అయితే రాబోతుందన్నమాట. ఈ విషయం మనందరికీ తెలిసిందే. దీని గురించి వివరాలన్నీ తొందరలోనే మీ అందరికీ తెలుస్తాయి, ఎందుకంటే నేను చెప్తాను కాబట్టి. మరి ప్రస్తుతం ఏంటి అంటే కనుక, NBK 111 మూవీలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఈ విషయం కూడా మనందరికీ తెలిసిందే కదా. మరి ఏంటి మనకి తెలియాల్సిన విషయం అంటే, ఈ రెండు సినిమాల షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఒకేసారి కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి అనుకుంటున్నారనమాట. మరి NBK 111లో కాజల్ అయితే కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్ అయితే ఒక కీలక పాత్ర అయితే పోషించారనమాట. మరి ప్రస్తుతానికైతే ఇవే అప్డేట్స్. ఇంకా నేను చెప్పడానికి నా దగ్గర మూవీ అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటూ, ఇప్పుడైతే మీ అందరి కోసం బాలకృష్ణ నటించిన మూవీ సింహ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: भारती एफ एम 101.3।
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

అర్జున్ రెడ్డి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఆర్లీ అన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సడన్ గా అర్జున్ రెడ్డి దగ్గరికి వెళ్ళాము అంటే ఖచ్చితంగా అప్డేట్ ఎవరి గురించి అంటే విజయ్ దేవరకొండ గురించి అని పాటికి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ అనమాట, విజయ్ దేవరకొండ, రష్మిక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఏంటి అంటే ఎవరైనా చెప్పేస్తారు రణబాలి అనమాట. మరి రణబాలి భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దీన్ని ప్రేక్షకుల ముందుకైతే తీసుకురాబోతున్నారు అనమాట. అయితే ముందు అనుకున్న రిలీజ్ డేట్ కాకుండా ఇంకొక కొత్త రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి ఆది పురుష్ మూవీకి సంగీత దర్శకుడు అజయ్ అతుల్ సంగీతం అయితే అందిస్తున్నారనమాట. మరి ఒకవేళ నిజంగానే రిలీజ్ డేట్ కి సంబంధించిన అప్డేట్ అయితే నాకు తెలిస్తే ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేసేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం విజయ్ దేవరకొండ ఇంకా రష్మిక యాక్ట్ చేసిన మూవీ అనమాట గీతా గోవిందన్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ఫ్యామిలీ స్టార్స్ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఈ టూ సాంగ్స్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సినిమా కవులు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసిద్ధ. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే గనక ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు ఫౌజీ ఇంకా స్పిరిట్ ఈ రెండు మూవీస్ రాబోతున్న సంగతి అయితే మనందరికీ తెలిసిందే. ఇవన్నీ ఈ ఇయర్ లో అయితే కాదు, మరి నెక్స్ట్ ఇయర్ అనమాట, అంటే 2027 లోనే మన ముందుకి రాబోతున్నాయి అన్నమాట. మరి ఈ సంవత్సరం అయితే రాజాసాబ్తో వచ్చారు, కానీ ఇది మనందరినీ అంతగా అలరించలేకపోయింది. మరి 2027 లో రాబోతున్న మూవీస్ ఎలా ఉండబోతున్నాయి, మరి ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఒక మంచి ఏమని చెప్పాలి, సో ఫెస్టివల్ అనే చెప్పాలి, సో ప్రభాస్ నవ సంవత్సరం అనే చెప్పాలి, ఎందుకంటే 2 మూవీస్ వస్తున్నాయి కాబట్టి. మరి చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి, ఇవన్నీ తెలియాలి అంటే ఇంకా వాటి గురించి డీటెయిల్స్ తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం డార్లింగ్ మూవీ, దాని తర్వాత చక్రం మూవీ, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్తో మస్తాన్వి. దేశ సర్వతోముఖ అభివృద్దిలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు పోషిస్తున్న కీలక పాత్ర పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం ఎంఎస్ఎంఈ డేని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 27వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎంఎస్ఎంఈలకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఈ రంగాన్ని గణనీయంగా అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ కృషితో ప్రోత్సాహకాలతో ఇప్పటికే ఈ రంగం దేశంలో బలోపేతమైంది. వర్జీనియా పొగాకుకు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కొనుగోలు ప్రక్రియను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. 2 కిలోలకు 200 రూపాయల కంటే తక్కువ ధరకు పొగాకు కొనుగోళ్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. పొగాకు కొనుగోళ్లు, రైతుల సమస్యలు, ఖరీఫ్ సీజన్ ఎరువుల లభ్యతపై కలెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారులతో శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట వ్యాప్తంగా 49.20 లక్షల మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 68.67 లక్షల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంచినట్లు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో 5 ఏళ్లలోపు పిల్లలందరికీ ఈ చుక్కల మందు వేయాలని స్పష్టం చేశారు. 100% లక్ష్యం చేరుకునేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం సురేష్ కుమార్ పల్స్ పోలియోపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ ప్రారంభ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించనున్నారు. తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో వచ్చే నెల 2వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాజమహేంద్రవరం నగరంలో ఉదయం నుంచి ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగి రహదారిపై పడి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధాన కూడళ్లు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ మీదుగా ఆగ్నేయ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలపై ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అంతం చిత్రానికి చిత్రపాడిన పాట వింటారు. సిరివెన్నెల గీత రచన.

శ్రోతలకొక గమనిక. పోలియోరహిత భారత నిర్మాణంలో ఈ ఆదివారం మీ ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించగలరు. లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం నుంచి శ్రీరామ్ చంద్ర పాడిన పాట వింటారు. సంగీతం మిక్కీ జమేయర్, సాహిత్యం అనంత శ్రీరామ్.

లాహిరి లాహిరి కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 12:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. భారత్ అనుసరిస్తున్న మహాసాగర్ విధానంలో సీషెల్స్ కీలక భాగస్వామ్యని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ నుంచి ఆ దేశంలో ప్రధానమంత్రి 3 రోజుల పాటు పర్యటిస్తారు. 2026 జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరుగుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పటిష్టమైన ఆర్థిక భౌగోళిక శక్తిగా ఎదుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలు ఈజిప్ట్, బెల్జియం రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం సీషెల్స్లో 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బయలుదేరారు. ఈ పర్యటనలో మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరవుతారు. ప్రయాణం కావడానికి ముందు ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సీషెల్స్ ఒక ముఖ్యమైన సముద్ర తీర పొరుగు దేశమని, అలాగే భారత్ మహాసాగర్ విజన్లో అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల ఉన్న నిబద్ధతలో కీలక భాగస్వామి అని పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, వైవిధ్యం పట్ల గౌరవం, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన సంబంధాల ఆధారంగా ఏర్పడిన దౌత్య సంబంధాలకు ఈ ఏడాదితో 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయని ప్రధానమంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న శాశ్వత స్నేహాన్ని మరింత బలోపేతం చేసేందుకు హిందూ మహాసముద్రం తీర ప్రాంతంలోని ప్రజల ప్రగతి శ్రేయస్సు కోసం సహకారాన్ని పెంపొందించుకోవడానికి సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరిపేందుకు తాను ఉత్సుకతతో ఉన్నట్లు కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ పర్యటనలో సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్న తొలి భారత ప్రధానమంత్రిగా తనకు గౌరవం దక్కనుందని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ చారిత్రాత్మక అవకాశం ఇరు దేశాలను ఒక తాటిపైకి తెచ్చే బలమైన ప్రజాస్వామ్య విలువలను, పార్లమెంటరీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరగనున్న జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు 2026 గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిపుణులు హాజరవుతారు. సమగ్ర గ్రామీణాభివృద్ధిపై చర్చించడంతో పాటు కీలకమైన కార్యక్రమాలను సమీక్షించి గ్రామీణ భారతదేశ భవిష్య కార్యాచరణను రూపొందించనున్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో జరుగుతున్న ఈ తరహా మొట్టమొదటి జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సుది. గ్రామాల అభివృద్ధి కోసం ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సదస్సులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే వేదికపైకి వస్తాయి. ప్రధానంగా విబీజే రామ్జీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక ప్రక్రియలు బలోపేతం చేయడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడడం వంటి అంశాలపైన సదస్సులో దృష్టి సారిస్తారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా మన దేశంలోనే మొట్టమొదటి సహకార ఆధారిత ట్యాక్సీ సేవ భారత్ ట్యాక్సీని ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభిస్తారు. 3 రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న అమిత్ షా ఈవేళ పలు కీలక కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘ్వీల్తో పాటు సహకార రంగానికి చెందిన ప్రతినిధులు, 4,000 మందికి పైగా డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమూల్, ఇఫ్కో, నబార్డ్ సహా 8 ప్రధాన సహకార సంస్థల మద్దతుతో సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ భారత్ ట్యాక్సీ డ్రైవర్లకు గరిష్ట ఆర్థిక ప్రయోజనాలు నేరుగా చేరవేసేందుకు 0 కమిషన్ నమూనాలో పనిచేస్తుంది. గతేడాది డిసెంబర్లో దీని సాఫ్ట్ లాంచ్ జరిగినప్పటికీ ఈ ప్లాట్ఫామ్ గుజరాత్లో 1.5 లక్షల మందికి పైగా డ్రైవర్లను, 7 లక్షల మంది వినియోగదారులను పేర్లు నమోదు చేసుకుంది. అలాగే ప్రతిరోజు 3,500 కంటే ఎక్కువ రైడ్లు పూర్తి చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రశంసించారు. భారత్ గణనీయమైన ఆర్థిక పురోగతిని సాధించిందని, అలాగే అంతర్జాతీయ వేదికపైన మరింత కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూబియో మాట్లాడుతూ, ట్రంప్ ప్రభుత్వం భారతదేశాన్ని అమెరికాకు అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో ఒకటిగా భావిస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తూ అంతర్జాతీయంగా రోజు రోజుకు ప్రభావవంతమైన శక్తిగా ఎదుగుతున్న దేశానికి నాయకత్వం వేస్తున్నారని రూబియో అన్నారు. ప్రధానమంత్రి మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధాలు సన్నిహితంగా ఉన్నాయని, ఇది దౌత్యపరంగా ఎంతో ముఖ్యమైందని ఆయన అన్నారు. 2 దేశాలు ప్రజాస్వామ్య దేశాలు.

0: ఉమ్మడి విలువలను ప్రయోజనాలను పంచుకుంటున్నాయని, ఇది మరింత సన్నిహిత సహకారానికి బలమైన పునాదిని అందిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి అన్నారు. భారత్ అమెరికాల మధ్య సహకారం విస్తరిస్తున్న కీలక రంగాలుగా వాణిజ్యం, సప్లై చైన్స్, క్రిటికల్ మినరల్స్, ఇంధనం, భద్రత, నౌకాయాన స్వేచ్ఛ వంటి అంశాలను గురించి ఆయన ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడంలో అమెరికాలో ప్రవాస భారతీయులు, భారతీయ సంతతికి చెందిన వారందిస్తున్న సహకారాన్ని కూడా మార్కో రూబియో ప్రముఖంగా ప్రస్తావించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు డిజిటల్ కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈ నెల 29వ తేదీన న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నేషనల్ హెల్త్ అథారిటీ, నేషనల్ రీసోర్స్ సెంటర్ ఫర్ ఈహెచ్ఆర్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో అభివృద్ది చేసిన ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరించడం, పరస్పర అనుసంధానతను బలోపేతం చేయడం, ఆరోగ్య రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వినియోగాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారత్ ఆరోగ్య డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి గాను ఆరోగ్య సేతు 2.0, ఆయుష్మాన్ సారథి చాట్బాట్, ఆయుష్మాన్ యాప్, ఈ సుశ్రుత్ క్లినిక్, నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్, ఆరోగ్య ప్రమాణాల ఆవిష్కరణలు ఇందులో ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మెరుగైన పరస్పర అనుసంధానం, ప్రమాణీకరణ, భాగస్వామ్య పక్షాల మధ్య ఆరోగ్య సమాచారాన్ని సులభంగా ఇచ్చిపుచ్చుకునేందుకు వీలు కల్పించి దేశంలో ఆరోగ్య డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. అమెరికా తాజాగా ఇరాన్పై దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిలో సరుకు రవాణా నౌకపై జరిగిన డ్రోన్ దాడికి ప్రతిస్పందనగా తాను ఈ దాడులు జరుపుతున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్లో దేశవ్యాప్తంగా క్షిపణి, డ్రోన్ ప్రయోగ స్థావరాలతో పాటు తీర ప్రాంత రాడార్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని తమ దళాలు నిన్న రాత్రి దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలియజేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించినందుకు ఎలాంటి పరిణామాలుంటాయో త్వరలోనే తెలుస్తుందని వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరిగాయి. ఇదిలా ఉండగా ఇరాన్ తీర ప్రాంతాలపై అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తాము ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నౌకాదళం ప్రకటించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది. అమెరికా దాడికి ఇరాన్ స్పందన ఈసారి చాలా వేగంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం ఆల్ఫికర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతం సిక్కిం, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, కొంకణ్, గోవా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తీర ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఇరాన్తో జరిగిన తమ చివరి గ్రూప్ జి మ్యాచ్లను 1-1 డ్రా చేసుకోవడం ద్వారా ఈజిప్ట్ తొలిసారిగా ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశకు చేరుకుంది. ఇరాన్ క్రీడాకారుడు రామిన్ రజాయిన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యారు. ఈజిప్ట్ గ్రూప్ దశలో ఓటమి లేకుండా రన్నరప్గా అర్హత సాధించింది. రౌండ్ ఆఫ్ 32లో ఈజిప్ట్ ఇప్పుడు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. గ్రూప్ జీలో జరిగిన మరొక మ్యాచ్లో బెల్జియం 5-1 తేడాతో న్యూజిలాండ్ను ఓడించి గ్రూప్ టాపర్గా నిలిచింది. తమ మొదటి రెండు మ్యాచ్ల్లో మిశ్రమ ఫలితాల ద్వారా తర్వాత బెల్జియం ఈ మ్యాచ్లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. విశేషాలు మరొకసారి. భారత్ అనుసరిస్తున్న మహాసాగర్ విధానంలో సీషెల్స్ కీలక భాగస్వామి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు దేశంలో పర్యటిస్తారు. 2026 జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరుగుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పటిష్టమైన ఆర్థిక భౌగోళిక శక్తిగా ఎదుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈజిప్ట్, బెల్జియం రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ మల్లాది నరసింహారావు గారు ఆలపించిన భక్తి గీతాలు వింటారు.

శ్రీ మల్లాది నరసింహారావు గారు ఆలపించిన భక్తి సంగీతం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఏమని పొగడుదునే ఆభేరి రాగం ఆదితాళం అన్నమాచార్య కీర్తన.

0: లలిత సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మల్లాది నరసింహారావు గారు ఆలపించిన భక్తి గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం మనసారా ఈ చిత్రం నుండి కృష్ణ చైతన్య పాడిన పాట వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం 3,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని పేర్కొన్న బీసీ సంక్షేమ శాఖ

0: విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని పేర్కొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం. వార్తల వివరాలు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం జిల్లాతో పాటు మరో 4 జిల్లాలు అభివృద్ది చెందుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మార్కాపురం జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు దోర్నాల మండలం గంటవానిపల్లిలో వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నిర్వాసితులు రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి 10,580 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఇప్పటికే 6,736 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని వివరించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం ఈరోజు విడుదల చేశామని చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
1: వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మీ భవిష్యత్తే కాకుండా 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. 10,580 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటికే 6,736 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఇంకా 3,844 కోట్లు ఖర్చు పెట్టాలి. ఈరోజు 900 కోట్లు రైతులకు, పేదవాళ్లకి పునరావాసం చేయడానికి, ఆర్ఎండ్ఆర్ ఇవ్వడానికి శాంక్షన్ చేయడమే కాకుండా ఒకేసారి 300 కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం.
0: నంద్యాల జిల్లాలోని శ్రీశైల మల్లికార్జున స్వామివారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో మాట్లాడిన మంత్రి వారికి అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల మెరుగుదల కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. అత్యవసర చికిత్సల కోసం పేదలకు ఆరోగ్య భద్రత కల్పిస్తోందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గానికి చెందిన 121 మంది లబ్ధిదారులకు 15,00,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెనుకొండ నియోజకవర్గంలో 13,40,00,000 రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల ఆరోగ్యానికే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకెళ్తోందని, పరిశ్రమల ఏర్పాటుకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథక కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న స్మార్ట్ కిచెన్ పేరుతో 20 ఏళ్లుగా వంట చేస్తున్న వారికి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తోందని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో విమర్శించారు. ఇందులో భాగంగానే వారికి 2 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారి జీతాలను పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. రాష్ట్రాన్ని పోలియో రహితంగా ఉంచేందుకు ప్రభుత్వం రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో 5 ఏళ్లలోపు వయస్సున్న 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఒక ప్రకటనలో ఆయన వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 29,873 బూత్లు, 59,746 ఇంటింటి బృందాలు, 1,757 మొబైల్ బృందాలు, 1,144 ట్రాన్సిట్ బూత్

0: లు ఏర్పాటు చేసి 1,31,000 మంది సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. అర్హత ఉన్న ఒక్క చిన్నారిని కూడా వదలకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను సురేష్ కుమార్ ఆదేశించారు. తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పల్నాడు జిల్లాలో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి రవికుమార్ ఉన్నతాధికారులతో నిన్న సమీక్షించారు. ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీతో శ్రవణ మాధ్యమం ద్వారా మాట్లాడి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఏలూరు జిల్లా నూజివీడులోని రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ఆర్జీయుకేటీ క్యాంపస్లలో 2022-23, 2024-25 విద్యా సంవత్సరాల్లో బీటెక్, ఎంటెక్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్ సభ్యులు గోబర్ధన్ దాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు అందజేయడంతో పాటు వివిధ విభాగాల్లో ప్రతిభ కనపరిచిన ఆర్జీయుకేటీ విద్యార్థులకు పతకాలను ప్రదానం చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న తీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్ర అధికారి జి లక్ష్మి వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా ఏలూరు జిల్లాలో ఇంతవరకు 96% పైగా ఎన్యుమరేషన్ ఫారంలు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. వీటిలో 3,30,537 ఎన్యుమరేషన్ ఫారంలు డిజిటలైజేషన్ చేశామన్నారు. ఈ ప్రక్రియ జూలై 14వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాలను ఈరోజు రేపు కంప్యూటర్లో నమోదు చేయాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల నమోదు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వారి సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా నిరంతర పురోగతిని సమీక్షించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒక దేశ సర్వతోముఖాభివృద్ధి వృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పోషిస్తున్న కీలక పాత్ర పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం ఎంఎస్ఎంఈ డే నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 27వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎంఎస్ఎంఈలకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఈ రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం 3,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని పేర్కొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. రేపు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా,
2: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
6: ఆ చిహ్నం లేకపోతేనో?
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
7: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
8: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా శ్రీమతి కోసూరి జయసుధ గారి స్వీయ కవితలు వింటారు.
9: శీర్షిక గుండెల విసిన భూమి. చిత్తడి నేలలో చిరుమలకై కొత్తందాన్ని తెచ్చే ప్రకృతి ధరణికి పచ్చని చీరను చుట్టబెట్టింది. ఇప్పుడు ఆ అందమంతా కాలుష్యానికి గురై పొరలు పొరలుగా రాలుతూ బలవంతపు వైధవ్యం మోస్తున్న భూమాతను చూసేదెవ్వరు? తరాలుగా కలిసి జీవిస్తున్న వృక్ష సముదాయం మమ్మల్ని నరికేసి మానేడనే విశ్రాంతి తీసుకుంటారే? మాకెందుకీ గొడ్డలి పోట్లని ప్రశ్నిస్తోంది. మెత్తని మనసున్న నాపై కాంక్రీట్ భవనాల్ని నిర్మించి నా గుండె పొరలను ఎందుకు చీల్చారంటూ తెగిన భూమి పేగు రోధిస్తోంది. పాడుకున్న ఆకుపచ్చని గీతాలన్నీ ఎడారి పాలై శిథిలాల అడుగున పోగుబడ్డాయి. మా గోడు వినిపించుకునేదెవ్వరనే ధరణి దగ్ధమైన గొంతును వినేదెవ్వరు? మనిషి స్వార్థమే అన్నింటికీ మూలమంటూ కుదించబడ్డ మానవత్వం మన్నుతో చెప్పుకుంటోంది. ప్రకృతి రక్షణకై పోరాటం చేయాల్సిన తరుణమొచ్చింది. ఎంత దుఃఖపు నీటిని తనలో దాచుకుందో దప్పికొన్న ధరిత్రి మనల్ని తనలో కలుపుకుంటానంటూ భూకంపమే వస్తుంది. సిద్ధమవుదామా, లేక భూమిని బతకనిద్దామా? భూమి పరిమళాన్ని ముందు తరాలకందిద్దామా? మరో కవిత శీర్షిక అనుబంధాలన్నీ ఆర్థికాలే. అనుబంధాలన్నీ ఆర్థిక సంబంధాల్లో చిక్కడిపోయి మమతలన్నీ మూర్ఖత్వానికి మరో రూపంగా కనబడుతుంటే నిజమైన బంధాల కోసం వెతకడం అజ్ఞానమేనేమో. తీయని మాటలన్నీ నీటిమూటలై ఓ మూలన పెట్టేశామెప్పుడో. అవసరానికో అనుబంధంగా మారుతున్న రోజులొచ్చేశాయి. మంచితనపు మామిడి పళ్ళెప్పుడో కుళ్ళిపోయాయి. అక్కరకరాని చుట్టము పద్యపు తీరెప్పుడో మారిపోయింది. మాసిపోయిన మమతలన్నీ మూటల్లో మూలుగుతున్నాయి. ఇప్పుడంతా డబ్బు చక్రమే తిరుగుతోంది, మనిషిని తిప్పుతోంది. కాలానికి నిలబడే ఆప్యాయత అనురాగం కనపడేది రాతల్లోనే, చేతల్లో కాదు. ఓ మనిషి, డబ్బేశ్రాసగా బతికే నువ్వు మమతల ఊపిరి ఆగిపోనివ్వకు. శీర్షిక ఉప్పెనంత వేదన. గుప్పెడు గుండెలో ఉప్పెనంత వేదన. కడలి కెరటాల సాక్షిగా కళ్లల్లో నీళ్లయి ప్రవహిస్తున్నాయి. అనాథైన బ్రతుకున పట్టెడన్నం పెట్టేవారు లేక 10 మందికి లోకువై సంద్రాన్ని గుండెల్లో మోస్తున్న అవరూపమైన బాల్యం ఆసరా లేక అధోగతి పాలై బొడ్డుబంధానికి బరువై భరించలేని వంటన్నయ్య. అమ్మలా లాలిస్తావని, నాన్నలా పాలిస్తావని నీకు చేరువయ్యా. సంద్రమా, మనిద్దరం ఒక్కటే, ఒంటరి ప్రవాహాలం. శీర్షిక తప్పిపోయిన స్వరం. నాలోన జ్వాలలు రగులుతున్నా బయటకు మాటలు రావు. వేదన కేకలతో గొంతు పగిలినా చుట్టూ ఉన్న గోడలకే వినిపిస్తాయి. నడుమన ఆగిన పలుకులు నిశ్శబ్దాన్నే బంధించుకున్నాయి. నా స్వరం ఒకప్పుడు

అప్పుడు పక్షిలా ఎగిరేది, ఇప్పుడు పంజరంలో కొట్టుకుపోయింది. ఎవరైనా విన్నారా నా హృదయంలో రగిలే చప్పుడు? లేదా ఈ లోకం మహిళ స్వరం మౌనంగా ఉండాలనే భావిస్తుందా? నేను కోరుకుంటున్నది మాట స్వేచ్ఛ మాత్రమే. నా పెదవులపై తడుముకుంటున్న ఆ తప్పిపోయిన స్వరానికి పునర్జన్మనిచ్చే దయ మాత్రమే ఇస్తారు కదూ. శీర్షిక జ్ఞాపకాల వసంతం. నువ్వు అమృతవాక్యమై నా జీవితంలోకొచ్చిన క్షణం నాకెప్పటికీ గుర్తే. ఓ ఆకుపచ్చటి నిమిషాన ఒక్కటైన మన బంధం తీరంలేని నావల ఎన్నో వసంతాలను చూసింది. మన ప్రేమలో మిగిలింది మాటల చప్పుడు మాత్రమే కాదు, మనసు తడిసిన జ్ఞాపకాల జావళి కూడా. కాటేసిన కాలం ఒక్కసారిగా నిన్ను దూరం చేస్తే బతుకు వీణ తెగిన తీగై శోకతప్తమైంది. ఓ నిస్తేజపు పంజరంలో చిక్కుకున్న నాకు పచ్చటి గతపు స్మృతులే వెచ్చదనాన్నిచ్చాయి. మన బంధం ఓ విరిగిన స్వప్నమై మదిలి తొలుస్తుంటే ఒంటరి పక్షినై ఎదురుచూస్తున్నా. ఆకు కదలిన తుమ్మిద వాలిన నీ పొలమరింతే. చీకటి నీడల్ని చూసి అలసిన నా కళ్లకు ఓ వెలుగురేఖై ఎప్పుడు కనిపిస్తావో. నీ ఉనికి పచ్చని పాటై నన్ను హత్తుకునేదెప్పుడో. గతిస్తున్న నా ఎదకు ఓ ఓదార్పు గీతమై ఎప్పుడొస్తావో. శీర్షిక సవ్యసాచి. అమ్మ ప్రేమ అక్షయపాత్రలా ఎంత పంచినా ఇంకా మిగులుతూనే ఉంటుంది. అమ్మే ఓర్పుకు మారుపేరైతే అక్క చిరునామానే. వేగు వంటిన వెలుగును వంటింట్లో వెలిగించి పారవశ్యపు పరిమాణాన్ని పదుగురికి పంచేది. అమ్మ ఇంటనున్న పడమటిల్లు ఆహార పదార్థాలకు నెలవు. అమ్మ చేతి షర్బత్ ఎప్పటికీ మరువలేని ఓ రుచి. ఎంత నెమ్మదితనం, ఎంతటి సామర్థ్యం! నిత్యాగ్నిహోత్రంలా నిత్యం వెలుగుతూ ఉండే పొయ్యి, వచ్చిపోయే బంధుజనం, ఇల్లంతా సందడి. సవ్యసాచిని తలపించే నేర్పు ఒక్క అమ్మకే సొంతం. కాలం కాటువేసి తాతకు పక్షవాతమొస్తే 12 ఏళ్ళు మామగారిని పసిపిల్లాడిలా చూసిన తీరు అద్భుతం. అంతటి ప్రేమైకమూర్తి, సహనశీలి అమ్మ, చదువులేని సరస్వతి. తన కథలతో రాలిపోతున్న రాత్రికి రంగులొద్దేది. ఒడ్డెరుగని ఓపికున్న జీవనది అమ్మ. అమ్మ ధైర్యం నాన్న, ఆ ధైర్యం పోయాక దైన్యంగా బతికేడుస్తున్న అమ్మ నాకెప్పటికీ గుర్తే. శీర్షిక నాన్న నీ నీడలోనే నేను. నన్ను నడిపిన నీ చేయి వెనక్కు తీసుకున్నా నీ నీడ మాత్రం ఎప్పుడూ నాతోనే ఉంది నాన్న. చీకటిలో దారిచూపిన వెలుగు నీవే, వెలుగులో నడిపిన నిశ్శబ్దమూ నీవే. నాకు మాటలు నేర్పిన నీ కళ్లల్లో ఆనందాన్ని చూశాను, నాకు భయం వేసినప్పుడు నీ చూపులో ధైర్యాన్ని చూశాను. నీ శ్రమను చెమటగా చేసి పట్టెడన్నం కోసం మాకై పరితపించిన నీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వే చూశాను. తగిలిన దెబ్బలు, పగిలిన మనసు నిన్ను రాటుదేలలా చేస్తే మాకు మాత్రం మమతనే పంచావు. నీ అడుగులు మట్టిలో మగ్గినా మాకు ఆకాశాన్ని చూపించావు. నీ కలలు మాలో మొలకెత్తించావు. ఆశ ఆశయం నువ్వై దారి చూపావు. నీ భుజంపై కూర్చొని లోకాన్ని చూశాను. నలుగురి భుజాలపై నువ్వు వెళ్లడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నా. నాన్నా, నీలాంటి మనిషి మరొకరు లేరు. నీ ప్రేమను ఎలా కొలవగలను? నువ్వు లేనింట్లో వేదనే వినిపిస్తుంది. నీ కుర్చీ మీద జ్ఞాపకం పావురమై ఎగురుతోంది. నీ ప్రేమ ఊపిరై మా చుట్టూ తిరుగుతోంది. ఇందరు తిరుగుతున్న ఈ భూమి మీద నువ్వెప్పుడు కనిపిస్తావు నాన్నా? శీర్షిక ట్రాన్స్జెండర్స్. ఎదురుచూస్తున్నా, మేము మనుషులమే అనే గుర్తింపు కోసం. వెటకారపు మాటలతో, వ్యంగ్యాస్త్రాలతో మమ్మల్ని అవహేళన చేసే ఈ సమాజంలో మేమేంటని అడిగే హక్కు కోసం ఎదురుచూస్తున్నా. మనిషిని మనిషిగా గుర్తెరిగే మానవత్వపు జాడ కోసం. శారీరక అవసరాలకు అడ్డురాని లింగభేదం సమాన హోదా కావాలంటే మాత్రం అడ్డొస్తుందా? ఎందుకీ వైరుధ్యం? అవకరం మనిషికేగాని మా మనసులకు లేదే. తరతమ భేదాలు లేవన్న ఈ సమాజంలో ఈ తారతమ్యాలెందుకు చూపుతున్నట్లు? మీ మానసికానందానికి మేం మరమబ్బలమవుతున్నాం. జీవనభృతి కోసం జీవం చచ్చి బ్రతుకుతున్నాం. ఎదురుచూస్తున్న ఈ మూడో జాతిని సృష్టించిన ఆ మానసిక దౌర్బల్యుడి కోసం, మీ సమాజంలో మాకు చోటు కోసం ప్రశ్నిస్తున్నా మా స్థానమేంటని. ఆడపిల్ల కన్నీటి చారికల మధ్య కాటుక నలుపుదనం మౌనరాగాన్నే ఆలపిస్తుంటే ఆ నలుపు ఎరుపుదనాన్ని సంతరించుకుని ప్రాణాల్నే హరిస్తుంది. ఆడవారి మానవ ప్రాణాలకు కాగితపు పడవకున్న విలువ కూడా మృగ్యమేనా? భద్రమైన బంధాలు బరితెగిస్తుంటే మానవ మగ మృగాళ్ల మధ్య ఆడపిల్ల లేడిపిల్లేనా? బతుకు బంధాలు బలహీనమై బయట తిరగాలంటేనే భయమై, సాటి మనుషులంటేనే నరకప్రాయమై, సంతోషాలు ఆవిరై అల్లకల్లోలమైన బ్రతుకులు అస్తవ్యస్తమై అస్తమించాల్సిందేనా?

ఆడ మగ మధ్య ఈ అంతరాలెందుకు? ప్రతి జీవికి బాధలు, బాధ్యతలు, బంధాలు ఒకటేగా, మనస్సు స్పందన కూడా ఒకే రకమేగా. మరెందుకీ తారతమ్యం? ఎక్కడికి పోతుంది మన గమ్యం? ఇలాంటి పరిస్థితుల్లో ప్రగతి సాధ్యమా? మనసు తెరచి ఆలోచించు. ప్రతి చోట ఆడపిల్ల అవసరం ఎంతైనా ఉంది. ఎవరి గొప్ప వారితే ప్రకృతి, పురుషుడు ఎప్పుడూ అవసరమే. ఒకరు లేనిదే మరొకరు ఎక్కడున్నారు? యోచించండి. శీర్షిక నది ఇంకా ప్రవహిస్తుంది. పాతగాయాలపై కొత్త సూర్యుడు ఉదయించినప్పుడు మట్టిలోంచి లేచే వాసనలా నది ఊపిరి తీసుకుంటుంది. ఆమె కన్నీరు కాదు, కాలం చీల్చిన మనసుల ప్రవాహం. చెమటతో తడిసిన కూలీ నవ్వులోనూ, చౌరస్తాలో బొమ్మలమ్మే బాలిక కళ్లల్లోనూ ఆమె చిరునవ్వు తళుక్కున మెరుస్తుంది. రాయిని కదిలించే శబ్దమా ఇది, లేక అశక్తుడి గుండె చప్పుడా? నది పాడుతుంది, పాడుతూనే ఉంది. తిరిగినా విరిగినా జీవితం ఇంకా సజీవమే. ప్రవాహంలో తేలే ప్రతి కళ మనసుని చినుకులా తడుముతుంది. తీరం నశించినా, దిశ మారినా నది తిరిగి తన పాదాలను నేలపై ఉంచుతుంది. అదే మానవతా జాడ. ఆమె చేతిని చేరిన చల్లని గాలి శిశిరాన్ని మింగిన వసంతంలా పచ్చగా నవ్వింది. ప్రతి నీటి బొట్టు ఒక మనిషి కథ, ప్రతి అల ఒక పునర్జన్మ. కాలం ఎండినా ఆమె గర్భంలో ఆశ ఇంకా చిగురిస్తూనే ఉంటుంది. ఎందుకంటే నది ఇంకా ప్రవహిస్తుంది, మనిషి ఇంకా ప్రేమించగలడు. శీర్షిక అర్ధాకలి. అభివృద్ధి వైపు అడుగులేస్తున్న భారతంలో అన్నానికి అలమటిస్తున్న బాల్యం. అప్పుడప్పుడు పౌర్ణమి చంద్రునిలా అరచేతిలో పలకరిస్తున్న అన్నపు ముద్ద అర్ధాకలితో కడుపు నింపుకోవాలని శాసిస్తోంది. స్వార్థబుద్ధి కలిగిన ప్రభుత్వ పథకాలతో పేదల బతుకులు నిండేదెప్పుడు? పట్టెడన్నపు పరిచయం కోసం ఈ పడిగాపులెప్పటి వరకు? నిన్నటి ఉదయాలు రేపటి ఆశలై చితికిన బతుకుల్లో వెలిగేదెప్పుడు? అస్తమాను అస్తమిస్తున్న పేదోడి బతుకుల్లో ఏ తూర్పు ఉదయిస్తుంది? పిలిచే మరో ప్రపంచపు ఆకలి తీర్చేదెవ్వరు? ఏ మండుతున్న నిండు మనసులలో ఈ ప్రశ్న పుడుతుంది? తెలిసేదెవ్వరికి? ఈ బతుకులు మారేదెన్నటికి? శీర్షిక మాట్లాడడం తెలుసావాడికి? మాట అనేది శబ్దం కాదు, హృదయం నుంచి బయలుదేరిన శ్వాస. చాలామంది మాట్లాడతారు, విన్నవారు మాత్రం మౌనమవుతారు. ఎందుకంటే మాటల్లో మంచి లేకపోతే వాక్యాల పూలు పూయవు. మాట్లాడడం తెలిసినవాడికి మౌనం కూడా అర్థమవుతుంది. అతను మాట్లాడకపోయినా ప్రేమని చెప్తాడు, సానుభూతిని రాస్తాడు, చూసే కళ్ళల్లో కవితలు రగులుతాయి. మాటతో గాయపరిచేవాడు 1000 పుస్తకాలు చదివినా వ్యర్థం. ఒక్క మాటతో గాయాన్ని నయం చేసేవాడు 1000 నిశ్శబ్దాల విలువైనవాడు. మాట అనేది ఆయుధమా లేక ఆప్యాయత? దాన్ని ఎలా వాడతామో మన హృదయం చెబుతుంది. మాట మనసుకు సాంత్వన. మాటల జడిలో మానవత్వం తడిసినప్పుడు అదే నిజమైన సంభాషణ. అమ్మ నేర్పిన అక్షరాలు. నువ్వు పలికిన మాటలు సాయంత్రపు గాలిలా చల్లదనంగా తాకుతుంటే నా అడుగులకు నీ స్థైర్యం దారి చూపింది. జాబిలి తునకల నీవెంటే తిరిగిన నేను పల్లవిలేని పాటలా నీ రూపంలో మునిగిపోయాను. మూము అన్న నా మాటల్లో పలక నీపై నిలబడి బలపన్ నేనై అక్షరాల మార్గం చూపించావు. పాలపొంగులాంటి కోపం, పండువెన్నెలాంటి ప్రేమ ఒకేసారి నువ్వే. నీ ఒడిలో దాగినప్పుడు నీ పరిపళ ముద్ర జ్ఞాపకమై ఎక్కడికెళ్ళినా నన్ను వెంటాడుతుంది. అద్దంలో నిజమే చెప్పే నువ్వు అక్షరాల సాక్షిగా ఓ జీవనదై నాలో ప్రవహిస్తున్నావు. శీర్షిక కొత్తేముంది. నిలకడలేని కాలరథం సాగిపోతూనే ఉంటుంది. ఎక్కిదిగేవాళ్లే మారుతూ ఉంటారు. ఆపేక్షలే లేని ఈ సాపేక్ష రోజుల్లో బంధాలన్నీ బరువైన గోళీలే, వాటం చూసి జారిపోతుంటాయి. వర్తమానమెప్పుడూ గతం మీదే ఆధారపడుంటుందనే నిజాన్ని ఒప్పుకొని మనోవైకల్యాలేవో మనసుకు అడ్డుపడుతున్నాయి. గుండెల్ని గుచ్చే మాటలన్నీ గుణపాలనే తోడు తెచ్చుకుంటాయి. కనపడనివ్వని రాతికన్నేదో అడ్డు వస్తుంది. చీకటంటని రెయిన్ ఎప్పుడైనా చూసావా? మసకబడిన సంగతుల్ని మట్టుబెట్టి ఈ రోజుని గెలిచే పనిలో పడు. లోకమెప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఆశల పల్లవి కొత్త రాగాన్నందుకుంది. దిగుల మేఘాన్ని తోసేస్తూ ఆకాశం హర్షాన్ని వ్యక్తం చేస్తుంది. నిన్నటి నీడల్ని వీడిన కాలం కొత్త జాడల్ని వెతుక్కుంటోంది. మారేది వత్సరమూ వయసేగాని విధిరాతలు కావంటూ కాలపు పిట్ట జ్యోసం చెప్తుంది. శీర్షిక మతం గోడల వెనుక మనిషి. పచ్చగా ఉన్న ఆమె జీవితాన్ని కార్చిచ్చేయి కమ్మేసింది కాశ్మీరం. 100 కాపురాన్ని మందుగుండుకు బలిచేసింది ఉన్మాదం. మతం కన్నా ముందు మనుషులమని గుర్తించక మతోన్మాద శక్తులు మారణహోమాన్ని సృష్టించాయి. మానవత్వాన్ని మరిచి

0: దయి ప్రేమపూలతో నిండిన నేలను ఎరుపెక్కించిన క్రూరత్వం. పిల్లల నవ్వులు గాలిలో కలిసిపోయి తల్లుల కన్నీళ్లు నదులై పారాయి. మనసులు గాయపడ్డాయి. కాని మానవత్వం చచ్చిపోలేదింకా. కొందరి చేతుల్లో ఆయుధాలున్నా ఇంకొంతమంది హృదయాల్లో దయా ఉంది. మతం గోడలు కూలిన రోజు పక్షులు స్వేచ్ఛాగీతం పాడతాయి. మళ్లీ కాశ్మీరం పచ్చగా నవ్వుతుంది. మళ్లీ మనసులు మానవత్వంతో తడుస్తాయి. ఎదురుచూడాలంతే. విజ్ఞానపు నెలవు. పుస్తకమది వేల ఆలోచనలకు పురుడొస్తుంది. మనసు పుస్తకమది గుండెను తడిపింది జ్ఞాపకాలతో. మదిలున్న బరువును బాధను తీసేసే పుస్తకం మనసును ఓలలాడిస్తుంది. ఒంటరి వేళ జంటగా మారి పరవశింపజేస్తుంది. మమతల నెలవు, విజ్ఞానపు కొలువు పుస్తకం. సంగీత సాహిత్యాలు ఆ వాగ్దేవి స్వరూపాలే. అలసిన తనువును హాయినిచ్చు సంగీతం, బాధలోంచి భావుకతను పుట్టిస్తుంది సాహిత్యం. పాడాలనే ఉంది స్వరాలను శృతి చేసుకుని. పాటల తోటలో పల్లవొక్కటే, చరణాలే రెండుగా. విడిపోయిన మనసులకు కలిసి పాడే రాగముక్కటే. అలవోకగా అల్లేసిన బంధపు బాధ పాశాలతో మెలిపెట్టినప్పుడు అక్షరాలే నిక్షిప్త సంపదై జీవితాల్ని వెలిగిస్తున్నాయి. శీర్షిక కలత నింపుకున్న కనులు. చిప్పిల్లిన నీళ్లతో కలత నింపుకున్న కలనే అవి. వెతల బాపు దూరమింతుందో తెలియక మసగబారిన జీవితాన్ని చూపుడు వెలుతో తుడుస్తూ ఆశపడుతుంది. వసివాడని ఆశలతో పసిపాపనై నీ గుండెలను ఊగాలని. ఓదార్పు ఒంటరిదై నా జత కోరనుంటోంది. వెతికేదేదైనా కళ్లకు కనపడదే, కనపడేదేదైనా నిజమవదే. రంగు వెలసిన దృశ్యాలన్నీ రాజ్యమెలుతుంటే ఏకాంతంలో సైతం స్థిమితం కోల్పోయిన మనసు ఒంటరితనాన్ని చుట్టుకుంటుంది. స్వార్థపు బంధాల్ని భరించలేక గాయపు దేహాన్నై నా చుట్టూ ఓ నిశ్శబ్దపు సమాధి నిర్మించుకున్నా. పొరలు పొరలుగా పోగుబడిన దుఃఖం గుండె గుమ్మాన్ని దాటి గొంతులో చిక్కుకుంది. ఆపలేని అసక్తతతో నాతో నేనే పోరాడుతున్నా. ఓడిపోయిన జీవితం వెక్కిరిస్తుంటే కరుగుతున్న కాయపు దీపాన్నై చీకటిని వెలిగిస్తున్నా. శీర్షిక దీపమంటి మనసు. మనసు మురికి చేసుకుని ఎన్ని దీపాలు వెలిగించినా వెలుగొస్తుందా? స్వార్థం అసూయలను భుజకీర్తులుగా చేసుకుని మసలినన్నాళ్ళు నీకే వెలుగు కనపడదు. వెన్న పేరుకుంటున్న వేళ కుండ పగలగొట్టినట్టు అహంకారం నిన్ను ఎటు కాకుండా చేస్తోంది. సహకారాన్ని స్వార్థం అనుకునే వేళ నీ వెంట నడిచేవారే ఉండరు. ఒంటరితనపు చురుకు వేలాడ్డం మానుకో. ఒకరి కోసం ఒకరుగా ముందడుగు వేస్తేనే చెలిమి చెలమ ఊరుతుందని తెలుసుకో. మనసు స్వచ్ఛంగా ఉంటేనే మౌనం మాధుర్యమవుతుంది. పరుల మంచి కోరితేనే మన జీవితం నక్షత్రదీపమవుతుంది. ఎదుటివారిలోనూ ఓ ఆత్మాభిమాన జ్వాల ఉంటుందని గ్రహించు. చిన్న మనసుతో పెద్ద వెలుగు రాదు. సమానత్వంలోనే సౌఖ్యముంటుంది. స్వార్థం దూరమైతే చీకటే వెలుగవుతుంది. అసూయ కరిగితేనే మనసు కార్తీక దీపమవుతుంది.
1: మీరింతవరకు శ్రీమతి కోసూరి జయసుధ గారి స్వీయ కవితలు విన్నారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: కార్యక్రమంలో ఇప్పుడు మిరపకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించిన విశేషాలు ఇప్పుడు వింటారు. మనం చేసే కూర గాని లేదా పచ్చడి, పప్పు, ఏ పదార్థమైనా రుచిగా రావాలి అంటే సరైన కొలతలో కనుక ఉప్పు కారం వేస్తేనే అది సాధ్యమవుతుంది. అంటే ఉప్పు గాని కారం గాని అవి ఎక్కువైనా తక్కువైనా ఆ వంటలు రుచిగా మాత్రమే కాదు, తినడానికి కూడా సరిపోదు. ఇక కారం విషయానికి వచ్చినట్లయితే అది కారం పొడి రూపంలో కానీ లేదా పచ్చిమిర్చి లేదా పండుమిర్చిని మనం వాడతాము. ఈ మిర్చి కూరలో కారాన్ని ఘాటుని ఇవ్వడమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. అసలు ఈ మిరపకాయ యొక్క మూలాలు కనుక చూసినట్లయితే మొట్టమొదట మిరపకాయలు అమెరికాలో వెలుగుచూశాయి. యూరోపియన్లు అమెరికాకి వచ్చిన తరువాత ఈ మిరపకు సంబంధించిన అనేక రకాలు ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించబడ్డాయి. వీటిని ఆహారంతో పాటు ఔషధాల తయారీలో కూడా ఉపయోగించడం ప్రారంభమైంది. ఇక మన రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే గుంటూరు పరిసర జిల్లాలు మిరప పంటకు ప్రసిద్ధిగాంచాయి.

0: మిరపకాయలు ఘాటుగా ఉంటాయి. ఇవి అనేక రకాలలో, అనేక ఆకారాలలో, అలాగే రంగులలో కూడా కనిపిస్తాయి. కొన్ని జాతుల నుండి వచ్చే మిరపకాయలు ముదురు ఆకుపచ్చ రంగులో సన్నగా ఎక్కువ కారం కలిగి ఉంటాయి. మరికొన్ని మిరపకాయలు లేత ఆకుపచ్చ రంగులో లావుగా పొడవుగా ఉండి ఎక్కువ కారం లేకుండా ఉంటాయి. ఇంకా కొన్ని చాలా చిన్న చిన్నవిగా ఎరుపు రంగులో ఉంటాయి. చిన్నదే కదా అని మనం అనుకున్నట్లయితే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఒక చిన్న ఎర్ర మిరపకాయ ఘాటుతో మనల్ని గగ్గోలు పెట్టించడం ఖాయం. అంటే అది అంత కారంగా ఘాటుగా ఉంటుందన్నమాట. సాధారణంగా కొంతమంది మిరపకాయ అంటేనే భయపడిపోతారు. మిరపకాయ అనగానే నషాళానికి అంటే కారం, ఘాటు గుర్తుకు వస్తాయి. అలా అని కారం గనక లేకపోతే వంటలకు రుచి రాదు. పూర్వకాలంలో కారం కోసం మిరియాలను వాడేవారట. పోర్చుగీసు వారు ఈ మిరపకాయలను భారతదేశానికి పరిచయం చేశారు. అప్పటి నుండి ఈ మిరపకాయలు మన ఆహారంలో భాగమైపోయాయి. అంతేకాదండి, మిరపను వంటలో వాడటమే కాదు, పండించడంలో కూడా మన దేశమే మొదటి స్థానంలో ఉంది. ఈ మిరప క్యాప్సికం తరగతికి చెందిన మొక్కలకు కాసే కాయ. మిరపలో ఉండే క్యాప్సైసిన్ అనే పదార్థం యొక్క తీవ్రతని బట్టి దాని యొక్క ఘాటు ఆధారపడి ఉంటుంది. ఈ ఘాటుదనం లాలాజలాన్ని ప్రేరేపిస్తుంది. ఈ లాలాజలంలో పిండి పదార్థాలను చక్కెరగా మార్చే క్లోమం ఉంటుంది. దీనివల్ల మనం తినే కారం చక్కగా జీర్ణం అవుతుంది. ఇక మిరపకాయల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి6, ఐరన్, కాపర్, పొటాషియం, నియాసిన్, పీచు మరియు ఫోలేట్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మిరపకాయలు శరీరంలో పేరుకుపోయినటువంటి విషతత్వాలను తొలగిస్తుంది. అంతేకాదు, పెద్ద ప్రేగులో ఉండే హానికర రసాయనాలను శుభ్రం చేస్తుంది. పచ్చిమిర్చిలో క్యాన్సర్ని నిరోధించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అధిక బరువుతో బాధపడేవారు కూరల్లో కనుక పచ్చిమిరపకాయను లేదా పండుమిరపకాయను కనుక వాడటం వల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా సైనస్ సమస్యలతో బాధపడేవారు కూడా పచ్చిమిర్చిని తిన్నట్లయితే అది మనల్ని కాపాడుతుంది. మిరపలో ఉన్నటువంటి విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరచడంతో పాటు ఎముకలు, పళ్ళ బలానికి కూడా సహాయపడుతుంది. ఇక దీనిలో ఉన్నటువంటి విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మిరపకాయల్లో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించేటటువంటి క్యాప్సేసియన్ అనే పదార్థం ఉంటుందని, దీనివల్ల గుండెకు రక్షణ కూడా కలుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు. ఇక మిరపకాయలో ఉన్నటువంటి క్యాప్సేసిన్ యాంటీ ఆక్సిడెంట్లా పనిచేసి శరీరంలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా, ఇతర క్రిములను నాశనం చేస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. పండుమిరపకాయలు రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. అయితే ఈ మిరపకాయలను వంటల్లో మాత్రమే కాకుండా పచ్చిమిరపకాయ బజ్జీలు కూడా వేసుకుని తినడానికి చాలామంది ఇష్టపడతారు. అలాగే పచ్చిమిరపకాయలను మజ్జిగలో నానబెట్టి ఎండలో ఎండిపోయే వరకు ఉంచి తర్వాత డబ్బాలో నిల్వ ఉంచుకుంటారు. వీటిని మజ్జిగ మిరపకాయలు, చల్ల మిరపకాయలని అంటారు. వీటిని నూనెలో వేయించి పప్పులో కలిపి తింటారు. అలాగే తాజా పండుమిరపకాయలను పచ్చళ్లుగా చేసుకుని సంవత్సరం పొడుగునా ఉండేలా నిల్వ చేసుకుంటారు. కొందరు చపాతీలతో పాటు పచ్చి ఉల్లిపాయ, అలాగే మిరపకాయను కూడా తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఇలా మిరపకాయలను పళంగా తినడం కూడా చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. అయితే అది పండుమిరపకాయ అయినా పచ్చిమిరపకాయ అయినా ఏదైనా సరే తినడం వల్ల ఆరోగ్యం మన సొంతమవుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. పచ్చిమిరపకాయలు కనుక తాజాగా ఉండాలి అంటే మార్కెట్ నుండి తెచ్చుకున్న వెంటనే తొడిమెలను తీసివేసి తడి లేకుండా చూసుకొని ఫ్రిడ్జ్లో కనుక ఉంచుకున్నట్లయితే వారం వరకు కూడా అవి నిల్వ ఉంటాయి. ఈ మిరప ఘాటుకి భయపడకుండా ఆహారంతో పాటు వీటిని కూడా ఆస్వాదిస్తారని ఆశిద్దాం.
1: మీరింతవరకు మిరపకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: ఆకాశవాణి సమయం 2 గంటలు కావస్తోంది. కొంచెం సేపట్లో ఆంగ్లంలోనూ అనంతరం హిందీలోనూ వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐ యామ్ అనుజ కుమార్ విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. Prime Minister Narendra Modi to arrive in Seychelles in a short while on a 3-day state visit, describes Seychelles as a valued maritime neighbor and a key

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సండే సండే ప్రోగ్రాంలోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి మీతో పాటు కలిసి

కన్వర్ట్ చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నాను అనమాట. అంటే నేను ఎందుకు రెడీగా ఉన్నాను అని చెప్పాను అంటే, మీరు ఆల్రెడీ రెడీగా ఉన్నారు అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. మరి ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు చూసేద్దాం. కామర్తి శంకర్ రాజోలి నుంచి హాయ్ అంటున్నారనమాట. అలాగే ఆదోలి నుండి రాజేశ్వరి బాయ్ గారు, అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా అదేదో మూవీలో అమ్మ మెరుపుతీగా ఒకసారి ఇలా కనిపించి వెళ్ళు అంటే అలా వచ్చి వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్గా నాకైతే గుర్తులేదనమాట. సో చక్కగా రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. అండ్ ఇంకా ఎవరు మెసేజ్ చేశారు అంటే, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట వెల్కమ్ చెప్తూ ఎలా ఉన్నారు అని చెప్పి మెసేజ్ చేశారు. అలాగే మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సత్యవతి అనమాట మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే రాజోల్ నుంచి జయన్న అనమాట హాయ్ అంటూ మెసేజ్ చేశారు. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక సాంగ్స్ అన్నీ బాగున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక గడ్డం అంకయ్య, బందర్పల్లి, నెల్లూరు డిస్ట్రిక్ట్ అనమాట. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్స్ అన్నీ బాగున్నాయి అంటున్నారు విజయవాడ నుంచి కరుణ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వింటున్నందుకు. అలాగే ఇప్పుడు మరి క్వశ్చన్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. కొంచెం ఆలోచించాలి, ఆ తర్వాత మెసేజ్ చేయాలి అనమాట. నాకు తెలిసి చాలా ఈజీగా చేసేస్తారని అనుకుంటున్నా. తకిట తకిట టక్కరి దొంగ, ఈ క్రమంలో తర్వాత వచ్చే మూవీ ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. మరి దీని గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ. మీ అందరి కోసం ఏం సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నానంటే కనుక, ఇందాక సీతారామం నుంచి ప్లే చేశాను కాబట్టి ఇప్పుడు రామబాణం మూవీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే ఓకే మూవీ అయితే చెప్పేశారు ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు. మరి ఇందాక ఒక క్వశ్చన్ కూడా అడిగాను, మరి దానికి కూడా ఆలోచించండి, ఆ తర్వాత ఆన్సర్ మెసేజ్ చేయండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక పెడర జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్ చెప్పేశారనమాట. మీరు ఎలా ఆలోచించారో ఒకసారి చూడండి, ఆలోచించండి, మళ్ళీ ఆ తర్వాత మెసేజ్ చేయండి. అండ్ అలాగే రాజోల్ నుంచి జయన్న అనమాట కరెక్ట్ ఆన్సర్, అలాగే భాస్కర్ గారు పెడర నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఇంకా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ క్వశ్చన్ ఆలస్యం అమృతం విషయం అంటారు కదా, క్వశ్చన్ మిస్ అయిపోయాను అంటున్నారు మైదుకూరు నుంచి జాఫర్ అనమాట. ఏం పర్లేదు, నేను మీ అందరి కోసం క్వశ్చన్ అయితే మళ్ళీ అడిగేస్తాను. సో ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే గనక టకిట తకిట టక్కరి దొంగ ఈ క్రమంలో తర్వాత చిత్రం ఏది అని చెప్పి అడగడం జరిగిందనమాట. సో ఎలా అయినా అడగచ్చు, మీరు కూడా ఆలోచించాలి దానికి తగ్గట్టే అనమాట. ఎందుకంటే నేను అనుకుంది కదా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కదా. సో అదనమాట సంగతి. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను వర్ణ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనము నామ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ ఇంకా ఆన్సర్స్ పంపిస్తూనే ఉన్నారు అనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపిస్తున్నారు, అలాగే ఎక్కడి నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే ఏం చేయాలి, ఆన్సర్స్ అయితే చదవాల్సిందే అనమాట. చూద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక శాంతి శ్రీధర్ రావు, వీళ్ళందరూ ఆదోని నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఎవరు ఎక్కడి నుంచి ఏంటి డీటెయిల్స్ అన్ని పంపించలేదన్నమాట. అలాగే కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి హలో హాయ్ ప్రసన్న గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గోల్లపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గంగో ఓకే నా చేత అలా ఆన్సర్ కొంచెం వచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి మీరు పంపించిన వాటిల్లో ఓకే రెండు కరెక్టే అనమాట. అండ్ మిగతా లాస్ట్ రెండు రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే కనుక నగరం పాల్వాంచ నుంచి అనమాట వేణు ఇంకా సువార్త అనమాట. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక కొల్లిపర్రి నుంచి మౌళాలి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రాజోలి నుంచి బోరెల్లి సంజ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక వెన్నెల వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు.

అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ అలాగే పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే హాయ్ అంటున్నారు, ఎవరు ఏంటి ఎక్కడి నుంచి అవి ఏం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది. అండ్ అలాగే ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు మీరు కూడా గెస్ట్ చేయలేకపోయారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఒకసారి ట్రై చేయండి. ఇంకేముంది, ఆల్మోస్ట్ నేను ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. అలాగే గోర్లక్క దొడ్డి విలేజ్ పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి అనమాట మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా నమస్తే అండి ప్రసన్న మేడం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తన్రావు గారు, దామర్ల పెద్దమస్తన్రావు గారు అనమాట. అయితే మీరు ఆన్సర్ పంపించలేదు అంటే క్వశ్చన్ అయితే వెళ్ళలేదు అనుకుంటున్నా, బట్ ఏం పర్లేదు, ఇప్పుడు క్వశ్చన్ ఇంకా ఆన్సర్ రెండు చెప్పేస్తాను. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక దారిపినేని సాయికృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మైదుకూరు జాఫర్ అనమాట మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కడప నుంచి వినయ్ మెసేజ్ చేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహపాలు జైనుద్దీన్ అనమాట ఎక్కడి నుంచి ఉమ్మడి నుంచి మెసేజ్ చేశారు ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నావు అంటున్నారు అనమాట. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు సో ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు కూడా. మరి ఓకే, ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అయితే ఇవే అనమాట. మరి అసలు క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, మేము క్వశ్చన్ వినలేదు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తున్న వాళ్ళ కోసం ఏం మాత్రం లేట్ చేయకుండా ఇందాక అడిగిన క్వశ్చన్ చెప్పేస్తా, తర్వాత దాని ఆన్సర్ కూడా చెప్పేస్తానమాట. మరి ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే తకిట తకిట టక్కరి దొంగ ఈ క్రమంలో తర్వాత చిత్రం ఏది అని చెప్పాడు చెప్పి ఇందాక అడగడం జరిగింది కదా. సో తకిట తకిటతో టా ఎండ్ అయింది కాబట్టి టక్కరి దొంగ అని అడగడం జరిగింది. తర్వాత గా ఎండ్ అయింది కాబట్టి గాతో. ఇంకా మీరు చాలా మూవీస్ పంపిస్తూనే ఉన్నారు కదా, సో గమ్యం గజని గజ దొంగ. సో దొంగల్ని మాత్రం చాలా మంది అయితే పంపించేశారనమాట, నేను కూడా తిప్పి పంపించేశాను ఎవరు దొంగలు వాళ్ళ దగ్గరికే. ఎనీవే సో అదనమాట క్వశ్చన్, ఇదనమాట ఆన్సర్. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా ఫ్రమ్ ద మూవీ ఏమనుకుంటున్నారు గజని అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనమైతే ఉన్నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. ఇంతకి క్వశ్చన్ ఏంటి అంటే కనుక, నా జీవన పదంలో అనే ఆత్మకథ ఎవరిది? ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే మీ అందరి కోసం అతిథి దేవోభవ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టూ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ವಾರ್ತಾ ಮುಖ್ಯಾಂಶಾಲತೋ ಭರತ್ ರತ್ನಾಕರ್. వెలుగొండ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వృధా కావని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన అనంతరం నిర్వాసితులు లబ్దిదారులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పునరావాసం కింద రైతులకు 300 కోట్ల రూపాయలు ఇస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఎయిర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఎయిర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

రాష్ట్రాన్ని పోలియో రహితంగా ఉంచేందుకు ప్రభుత్వం రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో 5 ఏళ్లలోపు వయస్సు ఉన్న 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పల్నాడు జిల్లాలో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన రవికుమార్ ఉన్నతాధికారులతో నిన్న సమీక్షించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా ఏలూరు జిల్లాలో ఇంతవరకు 96% పైగా ఎన్యూమరేషన్ ఫారంలు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. వీటిలో 3,30,537 ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటలైజేషన్ చేశామన్నారు. ఈ ప్రక్రియ జూలై 14, 2026 వరకు కొనసాగుతుందని తెలిపారు. కొనుగోలుదారులు ఉద్దేశపూర్వకంగా పొగాకు కొనకపోతే లైసెన్స్ రద్దు చేస్తామని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పొగాకు కంపెనీలను హెచ్చరించారు. ఒంగోలులోని పొగాకు వేలం కేంద్రాలలో వేలం ప్రక్రియను ఆయన ఈరోజు పరిశీలించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథక కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

బేబీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. ఇప్పుడు మీ అందరి కోసం ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అన్నమాట. పోలియో రహిత భారత నిర్మాణంలో ఈ ఆదివారం మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించండి.

మరి ఇందాక అడిగిన క్వశ్చన్కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, పంపించారనమాట. అసలు వాళ్ళు కరెక్ట్ పంపించారా లేదా తెలియాలి అంటే ఆన్సర్స్ అయితే నేను చదవాల్సిందే కదా. చూద్దాం ఎవరు పంపించారు అంటే, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి రాంగ్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు వీళ్ళందరూ కూడా అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ప్రసన్న మేడం గారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ జైనుద్దీన్ అలాగే స్నేహ భాను జైనుద్దీన్ గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. జయం పాషా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే కమత వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ ఇంకా పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి మహబూబ్ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అంటే మీరు క్వశ్చన్ సరిగా వినలేదని అర్థమవుతోంది. సరే మీ అందరి కోసం, అలాగే ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళందరి కోసం నేను క్వశ్చన్ ఇంకొకసారి అడుగుతున్నాను. ఈసారి అక్షరాలు పొల్లులు అవేమీ అస్సలు మిస్ చేయకుండా జాగ్రత్తగా వినండి, ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది చాలా సింపుల్ క్వశ్చన్. నా జీవన పదంలో అనే ఆత్మకథ ఎవరిది? ఇంకొకసారి మీ అందరి కోసం, నా జీవన పదంలో అనే ఆత్మకథ ఎవరిది? ఇదే అనమాట క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 0866 24 888 14 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక పెళ్ళాం ఊరెళితే అనమాట. ఈ సాంగ్ వింటూ ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక పాలెంపోలే ఆళ్ళగడ్డ నంజాల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా దామర్ల శ్రీనివాసన్ రావు గారు అలాగే దామర్ల పెద్దమస్తన్

రావు గారు అనమాట. రాంగ్ ఆన్సర్ పంపించేశారు. కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పాల్వంచ్ నుంచి సువార్త వేణు అనమాట. థ్యాంక్ యూ సో మచ్, ఆన్సర్ కూడా చెప్పుంటే బాగుండేది కదా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శాంతి దగ్గర నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే విజయవాడ నుంచి కరుణ అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఇప్పుడే ఫోన్ చేసా అంటున్నారు అనమాట చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి. ఏం పర్లేదు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తా, మీరు మాత్రం నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. ఇంకా కొంచెం టైంలో ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తానమాట క్వశ్చన్తో పాటు. అండ్ ఇంకా రాజోలి నుంచి జయన్న మీరు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కనకారావు గారు పెడర నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురుహరి యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు అనమాట ఎక్కడి నుంచి, కొత్తగూడెం నుంచి. ఎగ్జాక్ట్లీ మీరు కూడా క్వశ్చన్ రిపీట్ చేయమని అడుగుతున్నారు కాబట్టి నేను క్వశ్చన్ రిపీట్ చేస్తా ఆన్సర్ కూడా చెప్పేస్తానని చెప్పాను కదా. సో మీరు కూడా ఇంకో క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి, అండ్ ఇప్పుడు ఆన్సర్ కోసం కూడా వెయిట్ చేయాల్సిందే అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రమేష్ దొంతి అనంతపురం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి మీరు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆన్సర్ కూడా మీరు రాంగే పంపించడం జరిగిందనమాట. ఏం పర్లేదు, అందరికీ అన్నీ తెలియాలని లేదు. ఇప్పుడు నేను క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తా. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పాలెం పోలయ్య. ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకి నమస్తే అంటూ జేరుపొదల బుచ్చయ్య, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించి, కొంతమంది రాంగ్ ఆన్సర్ పంపించి, కరెక్ట్గా అంటే ఇంతకీ ఏంటి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి ఆలోచిస్తూ ఉన్న వాళ్ళ కోసం క్వశ్చన్ ఇంకా ఆన్సర్ రెండు చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక నా జీవన పదంలో అనే ఆత్మకథ ఎవరిది అంటే రావి నారాయణ రెడ్డి గారిది అనమాట. అందరూ ఏంటో అబ్దుల్ కలాం అని పంపించారు, బట్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఈజ్ రావి నారాయణ రెడ్డి అనమాట. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరి కోసం నేను ఒక సాంగ్ ప్లే చేద్దాం, వినిపిద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు ఇంకా కొన్ని మెసేజ్లు అయితే వచ్చేసినాయి అనమాట. నరసింహారావు గారు అనమాట కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేయడం జరిగింది. మరి ఇందాక చెప్పినట్టే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా అని చెప్పా కదా. మరి మీ అందరి కోసం నేను సుభాష్ చంద్రబోస్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. వెంటూ స్టేట్యూన్ టూ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనము నామ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. నాకు తెలుసు మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని. మరి ఇప్పుడైతే నేను మూవీ నేమ్ కూడా నేనే చెప్పేస్తున్నా. వాసు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. ఈ సాంగ్ ఎవరు రాశారు అనేదే క్వశ్చన్ అనమాట. ఈ సాంగ్ లిరిసిస్ట్ ఎవరు అనేది క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662433814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. జనరల్గా మీ అందరూ మా ఆర్జెస్ని పాడండి అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. సో ఈ సాంగ్ ఎలా ఉంటుంది అంటే మేమందరం కలిపి పాడినట్టే ఉంటుందన్నమాట. సో అలా అనుకోవాలి, ఎందుకంటే ఆ లైన్ అలా స్టార్ట్ అవుతుంది. సో ఇంతకంటే మిమ్మల్ని క్యూరియాసిటీకి తీసుకెళ్ళాలి అనుకోవట్లేదు, పెంచాలి అనుకోవట్లేదు అనమాట. మరి ఇంతకీ ఈ సాంగ్ మా అందరి తరపు నుంచి మీకోసం అయితే ప్లే చేస్తున్నాను. వింటూ అలాగే క్వశ్చన్ కూడా మర్చిపోవద్దు. సో ఆ క్వశ్చన్ గురించి కూడా ఆలోచిస్తూ వింటూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాకే క్వశ్చన్ ఆల్రెడీ అడిగేసా, మరి ఈ సాంగ్ లిరిసిస్ట్ ఎవరు అని చెప్పి అడగడం జరిగిందనమాట. సో క్వశ్చన్ ప్లే చేసిన తర్వాత కాకుండా ముందే అడిగేశాను క్వశ్చన్ అయితే, కాబట్టి ఆన్సర్ ఆలోచించుకుంటారని అనుకుంటున్నా. అలాగే ఇప్పుడు మీ అందరి కోసం ఒక అనౌన్స్మెంట్ అనమాట. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది.

మరి చూసేద్దాం రైట్ ఆన్సర్స్ ఎంతమంది పంపించారు, అసలు పంపించారా లేదా ఇవన్నీ తెలియాలి అంటే మెసేజ్లు అయితే చూసేయాల్సిందే అన్నమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు అనమాట. అలాగే క్యాదర్ వీరేష్ రాజుల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వేణు అలాగే సువార్త అనమాట పాల్వంచ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా కానూరు నుంచి అంజుబాబు అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు, అండ్ ఇంకా రాజోల్ నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ ఇంకా అనంతపురం 3వ రోడ్డు నుంచి మెకానిక్ వెంకటాచలపతి అంటూ మెసేజ్ చేశారనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా మీరు మాత్రం అడ్రస్ సూపర్గా పంపించారండి. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి అనమాట లక్ష్మీదేవి అలాగే రంగస్వామి శెట్టి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కర్నూలు ముజఫర్నగర్ నుంచి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, అలాగే ఎస్ఎం భాష ఎక్కడి నుంచి అంటే కనుక మైదుకూరు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఇంకా కనకారావు గారు పెడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా, అలాగే మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్రి వెంకటేష్ ఇంకా శ్యామల కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. మరి ఇందాక మీరు వాసు మూవీ నుంచి ఒక సాంగ్ విన్నారు కదా, ఆ సాంగ్ లిరిసిస్ట్ ఎవరు అని చెప్పి అడగడం జరిగిందనమాట. సో చాలామంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు ఇంకా, సో ఇప్పుడైతే ఫోన్ చేసి ఇంకొకసారి అడగండి అంటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ ఇంకొకసారి అడిగేశాను, సో ఆన్సర్స్ అయితే మెసేజ్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సవారి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్యుత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీముని పాడి నుంచి కరెక్ట్ ఆన్సర్, మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వీళ్ళందరూ అనమాట సాలి కాలనీ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ పంపించేశారు. కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా నుర్జహాన్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సరే పంపించేశారు మీరైతే. అలాగే గోర్లకాంద్ ఒడ్డి విలేజ్ పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ అనమాట ఆన్సర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. లత ఫ్రమ్ ఉయ్యూరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఇంకా కర్నూలు నుంచి షేక్ మనాల్ అనమాట ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే ఎం మురహరి యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి అనమాట శిరీష మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు. నా మాటలన్నిటికీ కారణం మీరే అనమాట. సో మీరు వింటూ మెసేజ్లు చేస్తూ ఉంటే మాకు ఇంకా చాలా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలనిపిస్తుంది అనమాట. సో మా ఉల్లాసానికి కారణం మీరే అనమాట, అది సంగతి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ అలాగే స్నేహపాన జైనుద్దీన్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేటపాలెం దగ్గర రామ్నగర్ అలాగే బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సత్యరెడ్డి ఫ్రమ్ అనుపర్తి నుంచి అనమాట. ఆల్రెడీ పాట సాంగ్ మూవీ చెప్పేశా, అంటే క్వశ్చన్ అడగడానికంటే ముందే చెప్పేశా. వాసు మూవీలో అనమాట బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. అండ్ ఆన్సర్ కూడా ఇంకా రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. అలాగే గడ్డం అంకయ్య బందర్పల్లి నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. నాసిక వేణు దేశాయ్ పాట నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే పెద్ద కొత్తపల్లి మండల్ నుంచి నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట ఎవరు అంటే కనుక లక్ష్మీ సత్యనారాయణ నందిని వీళ్ళందరూ. మీరు పంపించిన ఆన్సర్ ఏంటి అంటే కనుక మీ డీటెయిల్స్ మాత్రమే పంపించారు. సో ఆలోచించండి, ఒకవేళ ఆలోచించలేకపోతే ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే రెడీగా ఉండండి, ఇంకా రివీల్ చేసేస్తున్నాను. అలాగే ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్, ఇంతకీ ఆన్సర్ మీరు పంపించారా లేదా రైట్ ఆన్సర్ చాలా మెసేజ్లు పంపించారు. ఎవరు మైదుకూర్ నుంచి జాఫర్, ఏం పర్లేదు నేను ఇప్పుడు ఆన్సర్ రివీల్ చేసేస్తున్నా చూడండి. అలాగే వినండి యాక్చువల్గా పెడన రామలక్ష్మి కాళీ నుంచి నరసన్న శివగంగ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా దస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వీళ్ళందరూ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజశేఖర్ రెడ్డి ఎక్కడి నుంచి అంటే కనుక ఆదోని మండలం అనమాట మీరు కూడా

ఎగ్జాక్ట్లీ రాంగ్ ఆన్సర్ పంపించేశారు, కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు. అండ్ అలాగే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కేవీపీపురం మండలం అంటూ గౌస్ భాష అనమాట షబియా, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఆన్సర్ కోసం అలా వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైపోయింది. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే మీరు అందరూ పంపించిందే అనమాట. మరి ఇందాక నేను వినిపించిన ఆ వాసు మూవీలోని సాంగ్ లిరిసిస్ట్ ఎవరు అంటే గనక పోతుల రవికిరణ్ అనమాట. సో పోతుల రవికిరణ్ అనేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. మరి ఇప్పుడు క్వశ్చన్ అడగాలి, అడగకపోతే ఎలా, అసలు అడగకుండా ఉంటే ఎలా, ఇన్ని క్వశ్చన్స్లోకి మీరు వెళ్ళొద్దు. ఖచ్చితంగా మీ అందరి కోసం నేను ఒక క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో నాకు తెలిసి ఈ క్వశ్చన్ నేను అలా అడుగుతూ ఉండగానే చాలామంది ఆన్సర్ పంపించేస్తారు, పంపిస్తారని అనుకుంటున్నా. ఓకే, ఇంకా క్వశ్చన్ ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉన్నారని నాకు తెలుసు. క్వశ్చన్ అయితే అడిగేస్తా. కలంలో ఉంటాను, కలతలో ఉండను, రాణిలో ఉంటాను, వాణిలో ఉండను, సరిలో ఉంటాను, సతిలో ఉండను, మరింతకీ నేను ఎవరిని అనేదే క్వశ్చన్ అనమాట. నాకు తెలిసి విన్నారని అనుకుంటున్నావు. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243884 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక మంచి లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ ఓరు దేవుడా అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మరమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. యాక్చువల్ గా క్వశ్చన్ అయితే అడిగేసి ఆన్సర్స్ అయితే మరి ఇంకా రావట్లేదు. సో అర్థమైందా లేదంటే నా మాటలు వింటూ క్వశ్చన్ మర్చిపోయారా? సో ఎనీవే మనమైతే ఇక్కడే ఉన్నాం, ఎక్కడ సండే సండే ప్రోగ్రామ్లో. అండ్ ఇంతకి క్వశ్చన్ ఏంటి అంటే మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నా. కలంలో ఉంటాను కలతలో ఉండను, రాణిలో ఉంటాను వాణిలో ఉండను, సరిలో ఉంటాను సతిలో ఉండను, మరి ఇంతకీ నేను ఎవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866-24-888-14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. మరి చూసేద్దాం, చాలా తక్కువ మంది పంపించారు, మరి తెలియలేదా ఇప్పుడు విన్నారా? సో చూసేద్దాం. ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, అసలు ఏంటి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు పంపించిన ఆన్సర్ ఏంటి? కాదు కాదు, కానే కాదు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక గోర్లకాంత్ దొడ్డి విలేజ్ పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ అనమాట. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ వచ్చేసింది మనకి. ఇంకా కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమున్పాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లక్ష్మీ సత్యనారాయణ వీళ్ళందరూ అనమాట నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా రాజోల్ నుంచి జయన్న గారు రాంగ్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అదేంటి చాలా తక్కువ ఆన్సర్స్ అయితే వచ్చేసినాయి. సో విన్నారని అనుకుంటున్నా క్వశ్చన్ అయితే. సో మీ అందరి కోసం ఇంకొకసారి అడగాల, అసలు క్వశ్చన్స్ మీరు సరిగా విన్నారా లేదా? సో మీకు మాత్రమే తెలియాలి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక భాస్కర్ గారు పెడన నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సరే మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నాను. కలములో ఉంటాను కలతలో ఉండను, రాణిలో ఉంటాను వాణిలో ఉండను, సరిలో ఉంటాను సతిలో ఉండను, ఇంతకీ నేను ఎవరిని అనేది క్వశ్చన్ అనమాట. ఆలోచించండి, చాలా సింపుల్. అసలు చాలా పెద్ద పెద్ద మూవీస్ నేమ్స్ అడిగినప్పుడు 5 అక్షరాలు, 6 అక్షరాలు, 8 అక్షరాలు పదాలు కూడా మీరు చాలా సింపుల్గా మెసేజ్ చేసేసారు. మరి ఏంటి ఎక్కడ ఆగిపోయారు? తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ అలాగే స్నేహ భాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మీరు పంపించిన వాటిలో ఒక అక్షరం సరి చేసుకుంటే కరెక్ట్ అయిపోతుంది అనమాట. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి అని మెసేజ్ చేశారు, కానీ ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. క్వశ్చన్ నాకు తెలిసి 1కి 2 సార్లు అడిగాను అండ్ ప్రతి పదం కూడా నేను చూసి అడిగాను అనమాట. సో నాకు తెలిసి ఈజీగా పంపించేస్తారు అని. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా ఎవరు ఎక్కడి

మంచి అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అయితే ఇవే అన్నమాట. సో ఇంతకీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది రివీల్ చేసేస్తున్నాను. సో కలములో ఉంటాను, కలతలో ఉండను, రాణిలో ఉంటాను, వాణిలో ఉండను, సరిలో ఉంటాను, సతిలో ఉండను. ఇంతకీ మరి నేను ఎవరిని అంటే నేను ఆన్సర్ అలా రివీల్ చేసే టైంలో మెసేజ్ అయితే వచ్చేసిందనమాట. క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ ఏంటి ఆన్సర్ అంటే మీ అందరూ ఆలోచించి మెసేజ్ చేసింది మురారి అనమాట. సో మురారి అని ఆల్రెడీ నేను ఇంకా రివీల్ చేసేసాను. నేను రివీల్ చేసిన తర్వాత పంపించిన తర్వాత ఇంకేమనిపించదు అనమాట. సో రివీల్ చేయకముందు పంపించిన మెసేజ్ చదివితేనే బాగుంటుంది వినేవాళ్ళకి, అలాగే నాకు కూడా. సో మురారి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇప్పుడు చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి మీరు ఆన్సర్ చెప్పాక కూడా తెలీదు అని పంపించేశారు. ఏం పర్లేదు, ఆల్రెడీ నేను ఆన్సర్ రివీల్ చేసేసాను కాబట్టి. అండ్ మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాన్ జైనుద్దీన్ ఇప్పుడు మెసేజ్ చేశారనమాట. అలాగే ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి అనమాట. ఓకే, ఇంకా థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆన్సర్ ఎక్కడ ఆన్సర్ అయితే పంపించలేదు. ఓకే, సాంగ్స్ బాగున్నాయి అంటున్నారు. ఎనీవే థ్యాంక్ యూ, మరి అదనమాట సంగతి. అండ్ ఇవాంటి సండే సండే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. అండ్ మురారి గురించి మనం మరి ఫినిష్ చేసాం కాబట్టి ప్రోగ్రామ్ని, మురారి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో సండే సండే ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం జిల్లాతో పాటు మరో 4 జిల్లాలు అభివృద్ది చెందుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మార్కాపురం జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు దోర్నాల మండలం గంటవానిపల్లిలో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నిర్వాసితులు రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వర్జీనియా పొగాకు రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా కొనుగోలు ప్రక్రియను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఆదేశించారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైల మల్లికార్జున స్వామివారిని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆన రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా ముందుకెళ్తోందని హోంమంత్రి వి అనిత అన్నారు. రాజధాని నిర్మాణాన్ని 2027 నాటికి పూర్తి చేయాలని సంకల్పించినట్లు మంత్రి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడ్లోని రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ఆర్జీయుకేటీ క్యాంపస్లలో 2022-23-24-25 విద్యా సంవత్సరాలలో బీటెక్, ఎంటెక్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను నీతి ఆయోగ్ సభ్యులు గోవర్ధన్ దాస్ ప్రదానం చేశారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల ఎన్డీపీఎస్ చట్టాన్ని పునఃపరిశీలించి అందులోని తప్పులను తొలగించేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ సవరణల కోసం సూచనలు చేయాలని ఆయన రాష్ట్రాలను కోరారు. వారాంతపు సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో నారాయణగిరి షెడ్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి టోకెన్ లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. రేపు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించాలని జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పల్స్ పోలియో 2026 గోడపత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ త్వరలో కొత్త పథకాలను అమల్లోకి తీసుకురానుంది. ఇకపై వ్యక్తిగత పీఎఫ్ ఖాతాలో 25% కనీస నిల్వను తప్పనిసరి చేయనుంది. ఉపసంహరణల పరిమితి సంఖ్యను పెంచనుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

ఇవి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4 గంటల 7 నిమిషాల 20 సెకండ్లు అయితే అయిపోయిందన్నమాట. నమో వెంకటేశ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనం అయితే ఎంటర్ అయిపోయాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే సాటర్డే ఒకే హీరోయిన్ అనమాట. మరి ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను అంటే సౌందర్య గారి సాంగ్స్ వినిపించబోతున్నాను అనమాట ఇవాళ వివిధాలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం దేవిపుత్రుడు మూవీ నుంచి, దాని తర్వాత జయం మందేరా, ఈ 2 మూవీస్ నుంచి 2 వండర్ఫుల్ సాంగ్స్ అయితే వస్తున్నాయి. వింటూ స్టేడియం 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనము నా వివిధ ప్రోగ్రాంలో అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే సాటర్డే కాబట్టి ఓకే హీరోయిన్ అనమాట. మరి సౌందర్య గారి సాంగ్స్ అయితే బ్యూటిఫుల్ ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ వినిపిస్తున్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం రాజా మూవీ నుంచి, దాని తర్వాత అన్నయ్య మూవీ నుంచి, దాని తర్వాత పవిత్ర బంధం, ఈ త్రీ మూవీస్ నుంచి త్రీ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్యూన్ టూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. అండ్ ఇవాళ వివిధలో థీమ్ ఏంటి అంటే సాటర్డే కాబట్టి ఒకే హీరోయిన్ అనమాట. ఎవరి సాంగ్స్ వినిపిస్తున్నారో మీ అందరికీ తెలుసు, సౌందర్య గారు నటించిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. నాకు తెలిసి ఇక్కడికి అంటే నేను మీతో మాట్లాడుతూ మార్నింగ్ నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు టైం అనేది నిజంగా ఎలా గడిచిపోతుందో తెలియనే తెలియదు అనమాట. మరి వివిధ ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది, అలాగే నేను కూడా ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది. కాబట్టి మరి బ్యూటిఫుల్ సాంగ్స్, పోస్ట్ మ్యాన్ మూవీ, దాని తర్వాత సీతయ్య, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్తో వివిధ ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు ఈసారి ఇంకా బోలెడన్ని మంచి విషయాలు, టాపిక్స్ అవన్నీ నేను ప్రిపేర్ చేసి మీకోసం తీసుకొస్తాను. మళ్ళీ నేను వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి వింటూనే ఉండండి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్ బాయ్.

Hello, my dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. శిక్షణ అదనపు ఉద్దేశాలను అందజేయడం మన సమాజంలో ఒక అత్యంత ప్రాముఖ్యత ఉంది. శిక్షణ ద్వారా మన జ్ఞానం, తెలివి, స్వతంత్రత, సాహిత్యం, మన వ్యక్తిగత ఆంతరిక వికాసాలను సాధించవచ్చు. ఎవరైతే ఉన్నా వారికి అవసరమైన శిక్షణ అందిస్తే వారి భవిష్యత్తు, సమాజ స్థాయిని మెరుగుపరుచుకోవడం సాధ్యమవుతుంది. అంతర్జాతీయ మానవ హక్కుల దావాలు ఆ జాబితాలో ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులో ఉండాలి, అది వాళ్ళ హక్కు, అంటే హ్యూమన్ రైట్స్ అవుతుంది. అందరూ విద్యావంతులైతే ఒక సమానత్వం ఏర్పడుతుంది, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్ కూడా చేయొచ్చు. భారతదేశంలో విద్య ప్రధానంగా ప్రభుత్వం నడిపే విద్యా వ్యవస్థచే నిర్వహించబడుతుంది. ఇవి కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. భారత రాజ్యాంగంలోని వివిధ నిబంధనలకి పిల్లల హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ప్రాథమిక హక్కుగా అందించబడుతుంది. భారతదేశంలోని ప్రైవేట్ పాఠశాలతో ప్రభుత్వ పాఠశాలల నిష్పత్తి 7:5 ఉంది. భారతీయ విద్యలో ప్రధాన విధానాలు చాలా ఉన్నాయి. 1976 వరకు విద్యా విధానాల తయారీ అమలు రాష్ట్రాల పరిధిలో ఉండగా 1976 రాజ్యాంగంలో 42వ సవరణ విద్యను కేంద్ర, రాష్ట్ర పరిధిలోనిదిగా మార్చింది. భారతదేశం లాంటి పెద్ద దేశంలో ఇప్పుడు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. దీని అర్థం ప్రాథమిక విద్య కోసం విధానాలు, ప్రణాళికలు, కార్యక్రమాలు రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు విస్తారంగా ఉన్నాయి. క్రమానుగతంగా రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు, విధానాల సృష్టిలో రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసేందుకు జాతీయ విధాన చట్టాలు సృష్టించబడుతున్నాయి. ప్రాథమిక ఉన్నత పాఠశాల

0: పాలనను రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ నిర్వహణ ప్రాథమిక పాఠశాలల సంఖ్య పెరుగుతుంది. అదే సమయంలో ప్రైవేట్ సంస్థలచే నిర్వహించబడుతున్న సంఖ్య పెరుగుతోంది. 2005-06 ప్రాథమిక విద్యను అందించే పాఠశాలల్లో 83% ప్రభుత్వంచే నిర్వహించబడుతుండగా 16% పాఠశాలలు ప్రైవేట్ నిర్వహణలో ఉన్నాయి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: ఈ పాఠశాలల్లో ప్రైవేటుగా నిర్వహించబడుతున్న వాటిలో మూడవ వంతు ఎయిడెడ్, మూడింటి రెండు వంతులు అన్ఎయిడెడ్ గా ఉన్నాయి. భారతదేశంలో ప్రాచీన కాలం నుండి సాంప్రదాయక విద్య, ప్రామాణిక విద్యా విధానాలు కానవస్తాయి. అయితే చాలా కాలం పేదవారికి విద్య అందుబాటులో లేకుండా పోయింది. ఒకవేళ మన చరిత్ర చూసినట్టయితే నలంద, తక్షశిల, ఉజ్జయిని, విక్రమశిల విద్యాలయాలు పాపులర్ గా ఉండేవి. అక్కడ కళ, వాస్తు శాస్త్రం, చిత్రలేఖం, తర్కనము, గణితము, వ్యాకరణము, తత్వము, ఖగోళ శాస్త్రము, సాహిత్యము, ధర్మము, అర్థశాస్త్రము, న్యాయశాస్త్రము, వైద్య శాస్త్రము ఇలాంటివి బోధించేవారు. ఒక్కొక్క విశ్వవిద్యాలయం ఒక్కో విషయాలకు ప్రాముఖ్యమైంది. ఉదాహరణకు తక్షశిల వైద్య శాస్త్రానికి ప్రసిద్ధి పొందింది, ఉజ్జయిని ఖగోళ శాస్త్రానికి ప్రసిద్ధి, నలందలో అన్ని శాస్త్రాలు బోధించేవారు. దీంట్లో దాదాపు 10,000 విద్యార్థులు విద్యను అభ్యసించారట. బ్రిటిష్ రికార్డ్స్ ప్రకారం 18వ శతాబ్దంలో విద్యావ్యాప్తి చాలా ఉండేది. ప్రతి దేవాలయం, మసీదు, ప్రతి గ్రామం ఒక పాఠశాలను కలిగి ఉండేది. వీటిలో చదవడం, రాయడం, గణితం, ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం, ఖగోళ శాస్త్రం, నీతి న్యాయ సూత్రాలు, వైద్యం, దానికి సంబంధించి కొన్ని స్క్రిప్చర్స్, రిలీజియస్ స్క్రిప్చర్స్ కూడా ఉండేవి. ఈ పాఠశాలల్లో అందరినీ చేర్చుకునేవారు, ఎలాంటి వివక్ష ఉండేది కాదట. మహాత్మా గాంధీ అభిప్రాయంలో ఈ సాంప్రదాయక విద్య ఓ అందమైన వృక్షం లాంటిది.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

డియర్ ఫ్రెండ్స్, వి వర్ టాకింగ్ అబౌట్ హిస్టరీ. చరిత్రలోకి తొంగి చూసాము ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో అని. కానీ స్ట్రేంజ్లీ ఒకటి మాత్రం కంటిన్యూయింగ్, వేల సంవత్సరాలు అయినప్పటికీ పేదవారు పేదవారులాగానే ఉన్నారు. అందరికీ విద్య దొరకలేదు, అందుబాటులో లేకుండా పోయింది. మనం ప్రస్తుత సమాజంలో చూసినా కానీ అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి ఇవాళ కూడా విద్య దొరకడం చాలా కష్టంగా ఉంది. ఏదో అనుకుంటాం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాము అది ఇది, కానీ ఒక్కసారి మనం బయటికి గుళ్ళ బయట, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ బయట ఉంటే అక్కడ అనుకునేవారు బిచ్చగాళ్ళని చూస్తే తెలుస్తుంది ఎంత చిన్నపిల్లలు ఉన్నారో. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉంటే తెలుస్తుంది మరి వీరందరికీ ఎడ్యుకేషన్ ఉంటే ఇదెందుకు ఫ్రీ మీల్స్ ఇస్తున్నారు, అక్కడ హాయిగా కూర్చోబెట్టుకుంటున్నారు, మంచి స్కిల్ నేర్పుతున్నారు, రేపు ఇంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు కదా అనిపిస్తుంది. కానీ ఈ అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ వాళ్ళ బ్రతుకులే అంతా, లేదా సమాజంలో ఏమన్నా లోపం ఉందా, దీంట్లో మన కాంట్రిబ్యూషన్ ఏంటి, మనం ఏం చేయగలం అని ఒక్కోసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ థాట్ ప్రొవోకింగ్ మెసేజ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెనెలా ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ టైమ్. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207039. నంబర్ మరోసారి 0951522207039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.

0: विविध भारती FM 101.3। विंटनारो विविध भारती FM 101.3।
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. 101.7 MHz పై మా సాయం ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. మా ఈ సాయం ప్రసారానికి స్వాగతం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం

లే పాక్షి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ఈనాటి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మీ అనూష. కార్యక్రమంలో ముందుగా గుడుంబ శంకర్ చిత్రం కోసం కేకే పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం మణిశర్మ. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు గుత్తి రోడ్ రాణినగర్ అనంతపురం నుండి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, ఎల్లమ్మ, నీలకంఠయ్య, పోలేరయ్య, సుధాకర్, ధనుంజయ, శంకర్, నాగార్జున, వెంగముని, మేకల వెంకటరమణ, పుల్లన్న, కొడిమి సర్దానప్ప వీరందరి కోసం గుడుంబ శంకర్ చిత్రం నుండి ఈ పాట

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: మేరా జూతా హై జపానీ, పటలూను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నేరం నాది కాదు ఆకలిది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సి నారాయణ రెడ్డి గారి గీతం, సంగీతం సత్యం. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు సింగనమల నుండి లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 మెగాహెర్ట్స్ పై.
2: శ్రోతలను 101.7 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాల్లో భాగంగా లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం దొరికితే దొంగలు చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురాహునుద్దీన్ యూసఫుద్దీన్ ప్రీతి సురేష్ మధుసూదన్ రెడ్డి అబ్దుల్ బాబా అంజాన్ ముత్యాల్ బాబు వీరందరి కోసం ఈ పాట

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తరువాతి ఉత్తరం రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరూ కోరుతున్న పాట ఆరాధన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఆత్రేయ గీతం, సంగీతం ఇళయరాజా.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: కార్యక్రమంలో చివరిగా విందాం జేబు దొంగ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ఆరుద్ర గీతం, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జాన్కంపేట్ నుండి చిలుక నారాయణ, అనసూయ, యమున వీరి కోసం జేబు దొంగ చిత్రం నుండి ఈ పాట

0: చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
0: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో

0: పినాకిని స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో పద్మరాగాలు 8వ సంచిక 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ క్రికెట్ క్రీడాకారిణి హర్మన్ ప్రీత్ కౌర్ బుల్లర్ గారి గురించిన వివరాలు విందారు. కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక.
1: పద్మరాగాలు 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మణుల విజయగాథలు. భారత మహిళా క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయిన గొప్ప క్రీడాకారిణి, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్, 2026 పద్మశ్రీ పురస్కార గ్రహీత హర్మన్ ప్రీత్ కౌర్ గారి జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. హర్మన్ ప్రీత్ కౌర్ పేరు వినగానే మనకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వం గుర్తుకు వస్తాయి. భారత మహిళా క్రికెట్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆమె పాత్ర అత్యంత విశిష్టమైనది. ఆమె సాధించిన విజయాలు నేటి యువతకు, ముఖ్యంగా బాలికలకు గొప్ప స్ఫూర్తిగా నిలిచాయి. హర్మన్ ప్రీత్ కౌర్ 1989 మార్చి 8న మోగాలో జన్మించారు. ఆమె పూర్తి పేరు హర్మన్ ప్రీత్ కౌర్ బుల్లర్. చిన్నప్పటి నుంచే ఆమెకు క్రీడలంటే ఎంతో ఆసక్తి ఉండేది. ముఖ్యంగా క్రికెట్పై ప్రత్యేకమైన మక్కువ ఉండేది. ఆ కాలంలో అమ్మాయిలు క్రికెట్ ఆడడం చాలా అరుదు. అయినప్పటికీ ఆమె తన కలను వదలకుండా ముందుకు సాగారు. ఆమె తండ్రి హర్మందర్ సింగ్ క్రీడలను ఎంతో ప్రోత్సహించేవారు. తన కుమార్తె ప్రతిభను గుర్తించి క్రికెట్లో శిక్షణ పొందేలా సహకరించారు. హర్మన్ ప్రీత్ తన పాఠశాల విద్యను పంజాబ్లో పూర్తి చేశారు. చదువుతో పాటు క్రీడలను కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చారు. పాఠశాల స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె ప్రతిభ రోజురోజుకు పెరుగుతూ రాష్ట్ర స్థాయి జట్టులో స్థానం సంపాదించే స్థాయికి చేరుకుంది. చిన్న వయసులోనే స్థానిక క్లబ్బుల్లో క్రికెట్ ఆడడం ప్రారంభించారు. క్రమశిక్షణతో సాధన చేస్తూ తన ఆటను మెరుగుపరుచుకున్నారు. ఆమె బ్యాటింగ్లో శక్తి, బౌలింగ్లో నైపుణ్యం ఉండటంతో ఆల్రౌండర్గా గుర్తింపు

0: పొందారు. రాష్ట్ర స్థాయిలో రాణించిన తర్వాత జాతీయ స్థాయి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. 2009లో భారత మహిళా క్రికెట్ జట్టులో చోటు సంపాదించారు. అదే సంవత్సరం భారత తరపున అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడారు. తరువాత T20 జట్టులో కూడా స్థానం దక్కించుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో తొలి రోజుల్లోనే తన ప్రతిభను నిరూపించారు. హర్మన్ప్రీత్ కౌర్ కుడిచేతి బ్యాటర్ మరియు హాఫ్ స్పిన్ బౌలర్. ఆమె క్లిష్ట పరిస్థితుల్లో కూడా జట్టును గెలిపించే సామర్థ్యం కలిగిన ఆటగాళ్లలో ఒకరు. ధైర్యవంతమైన బ్యాటింగ్, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం, జట్టు కోసం త్యాగం చేసే మనస్తత్వం హర్మన్ప్రీత్ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. 2017 మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఆమె 171 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆ ఇన్నింగ్స్ మహిళా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆ మ్యాచ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా హర్మన్ప్రీత్ పేరు మారుమోగింది. భారత జట్టు కెప్టెన్ గా హర్మన్ప్రీత్ కౌర్ బాధ్యతలు చేపట్టారు. ఆమె నాయకత్వంలో జట్టు మరింత బలంగా మారింది. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తూ జట్టులో ఐక్యతను పెంచుతూ ముందుకు నడిపించారు. భారతదేశంలో మహిళా క్రికెట్ కు ప్రజాదరణ పెరగడానికి హర్మన్ప్రీత్ కౌర్ వంటి క్రీడాకారుణుల కృషి ఎంతో గొప్పది. నేడు అనేక మంది బాలికలు క్రికెట్ ను తమ కెరియర్ గా ఎంచుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకరు హర్మన్ప్రీత్ కౌర్. హర్మన్ప్రీత్ కౌర్ అనేక రికార్డులు సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్ లో 8,000 కంటే ఎక్కువ పరుగులు చేశారు. మహిళల T20 అంతర్జాతీయ క్రికెట్ లో శతకం సాధించిన తొలి భారత మహిళ అయ్యారు. 100 T20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన తొలి భారత మహిళ క్రికెట్ గా నిలిచారు. మహిళల T20లో 3,000 పరుగులు దాటిన తొలి భారత మహిళ అయ్యారు. హర్మన్ప్రీత్ నాయకత్వంలో భారత మహిళా జట్టు 2025 ప్రపంచకప్ను గెలుచుకుంది. ఇది భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక మహత్తర ఘట్టం. ప్రపంచకప్ విజయం సాధించిన తొలి భారత మహిళా కెప్టెన్ గా ఆమె నిలిచారు. భారత మహిళా క్రికెట్ కు చేసిన విశేష సేవలకు గుర్తిస్తూ భారత ప్రభుత్వం హర్మన్ప్రీత్ కౌర్ ను 2026 సంవత్సరానికి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. 2026 మే 25న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఆమె ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ పురస్కారం ఆమె వ్యక్తిగత విజయానికి మాత్రమే కాకుండా భారత మహిళా క్రికెట్ కు దక్కిన గౌరవం కూడా. ఆమె అందుకున్న పురస్కారాలు 2017లో అర్జున అవార్డ్, 2023లో విజ్డెన్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్, Time 100 నెక్స్ట్ జాబితాలో స్థానం, BBC 100 మహిళల జాబితాలో స్థానం, 2026లో పద్మశ్రీ. హర్మన్ప్రీత్ కౌర్ ఎంతో వినయశీలి. ఎంతటి విజయాలు సాధించినా అహంకారం లేకుండా ఉండటం ఆమె గొప్పతనం. ఆమె కష్టపడే స్వభావం, క్రమశిక్షణ, నాయకత్వం, జట్టుపై ప్రేమ యువతకు ఆదర్శం, యువతకు నేర్చుకోవలసిన పాఠాలు. హర్మన్ప్రీత్ జీవితం మనకు కొన్ని ముఖ్యమైన సందేశాలు ఇస్తుంది. కలలు కనాలి, కష్టపడాలి, అపజయాలను భయపడకూడదు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి, లక్ష్యాన్ని ఎప్పటికీ వదలకూడదు. చివరిగా చెప్పాలంటే హర్మన్ప్రీత్ కౌర్ కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు, ఆమె ఒక నాయకురాలు. స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం మహిళా సాధికారతకు ప్రతీక. పంజాబ్ లో ఒక చిన్న పట్టణం నుండి ప్రపంచ క్రికెట్ శిఖరానికి చేరుకుని భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని అందుకోవడం ఆమె గొప్ప ప్రయాణానికి నిదర్శనం. ఆమె జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. మనం కూడా ఆమెను ఆదర్శంగా తీసుకుని కష్టపడి మన లక్ష్యాలను సాధించుకోవాలి. వచ్చే వారం మరో పద్మశ్రీ అవార్డ్ గ్రహీత గురించి తెలుసుకుందాం.
1: పద్మరాగాలు 8వ సంచిక 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ క్రికెట్ క్రీడాకారిణి హర్మన్ప్రీత్ కౌర్ బుల్లర్ గారి గురించి వివరాలు విన్నారు. కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక. పినాకిని స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. లోపపోషణ ఆరోగ్య సమస్యలు. శ్రీమతి ఆర్ నందిని గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎం హరి.

0: నమస్కారం అండి నందిని గారు. ఈరోజు మా శ్రోతలకు లోపపోషణ కారణంగా అంటే పేదరికం కారణంగా సమతుల ఆహారం తీసుకోనప్పుడు వచ్చేటువంటి సమస్యల గురించి తెలియజేయండి. ముఖ్యంగా ముందుగా అంటే సమతుల ఆహారం అంటే ఏ అంశాలు ఉండాలి తీసుకునేటువంటి ఆహారంలో, దాని గురించి వివరిస్తారా? అంటే వేరే వేరే అంశాలు ఉంటాయి కదా, అవి
1: సమతుల ఆహారము అంటే మనం తీసుకునే ఆహారంలో ఎప్పుడైతే మన శరీరానికి తగినంతగా మాంసకృత్తులు, పిండి పదార్థాలు, నెక్స్ట్ విటమిన్లు, మినరల్లు, సో ఈ అన్నీ కూడా ఎప్పుడైతే మన శరీరానికి మనకు కావాల్సినంతగా అందుతాయో దాన్ని సమతుల ఆహారము అని అంటారు.
0: నీరు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఈ అంశాలన్నీ కూడా ఉండాలి.
1: ఎనర్జీ ఈల్డింగ్, బాడీ బిల్డింగ్ అండ్ ప్రొటెక్టివ్ ఫుడ్స్ అంటారన్నమాట. అంటే శక్తినిచ్చేవి, శరీరాన్ని నిర్మించేవి, నెక్స్ట్ శరీరాన్ని కాపాడే ఆహార పదార్థాలు. సో ఈ మూడు మన శరీరానికి తగినంతగా దొరికితే దాన్నే మనము సమతుల ఆహారం అని అంటాము.
0: అంటే ఇక్కడ కొన్ని నిల్వ చేసుకునేవి కూడా ఉంటాయి.
1: ఉంటాయి.
0: సరే అండి. అంటే ఈ ప్రత్యేకించి పేదరికం కారణంగా ఉదాహరణకు మనం తీసుకున్నప్పుడు, ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో మార్కెట్లో లభ్యతరిత చూసుకున్నప్పుడు కొనుగోలు శక్తి తక్కువ ఉన్నవారు మరి ఎక్కువ గింజ ధాన్యాలని తీసుకొని దేహ నిర్మాణానికి కావాల్సినటువంటి లేకపోతే ప్రోటీన్లు ఉన్నటువంటి పప్పు దినుసులను అలక్ష్యం చేస్తారు. అది పేదరికం కారణం కావచ్చు. మరి అటువంటప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తుతాయని అంటారు?
1: సో ఎప్పుడైతే మనము అంటే ధాన్యాలను మాత్రమే తీసుకొని పప్పు దినుసుల్ని మిగిలిన పాలకు సంబంధించిన పదార్థాలు కానీ లేకపోతే మాంసము, చేపలు, గ్రుడ్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే వదిలేస్తామో అంటే అదే అశక్తత కారణంగా, కొనలేని దాని కారణంగా. సో ఎప్పుడైతే అవి మనం తీసుకోకుండా పోతామో అప్పుడే ఏమవుతుందంటే పోషకాహార లోపము అనేది తలెత్తుతుంది అన్నమాట. సో దానివల్ల ఆ లోపం వల్ల చాలా ఉన్నాయన్నమాట, కనిపించే లక్షణాలు కానీ
0: లేకపోతే
1: దేహ లక్షణాలు కానీ అవన్నీ కూడా. ఎప్పుడైతే మనకి మాంసకృతులు మీరు అన్నట్టుగా ధాన్యాలపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టి మాంసకృతులు ఎప్పుడైతే సరిగా తీసుకోకుండా పోతారో అప్పుడే మనము క్వాషియార్కర్ అనే జబ్బుని చూడొచ్చు అన్నమాట. దీన్నే ప్రోటీన్ లోపం వల్ల కనిపించే లక్షణాలకి సంబంధించిన జబ్బుగా చెప్పుకోవచ్చు.
0: దీన్ని కూడా రెండు దశలుగా మీరు చెప్తుంటారు కదండి. అంటే
1: ఇవి
0: అంటే ఏదైతే ఈ జబ్బు వచ్చిందో రెండు దశలను బట్టి చెప్తారు. ఆ రెండు దశలు ఏవేవని?
1: సో ఈ లోపము అనేది రెండు రకాలుగా మీరు అన్నట్టు రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి క్వాషియార్కర్ అని, ఇంకొకటి మెరాస్మస్ అని. సో ఒకటేమో ప్రోటీన్లు అంటే మాంసకృత్తులు తక్కువ, ఆహారంలో మాంసకృత్తులు తగ్గిపోవడం వల్ల వస్తుంది. ఇంకొకటి ఏమంటే శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ఇవి తగ్గిపోవడం వల్ల మెరాస్మస్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో క్వాషియార్కర్ అనేది చూసుకున్నప్పుడు మనం చాలా మటుకు గమనిస్తూ ఉంటామన్నమాట. అంటే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది పిల్లల్లో చాలా మటుకు. ఎవరికైతే పోషణ సరిగా ఉండదో, పోషణ అంటే రకరకాల కారణాల వల్ల అయి ఉండొచ్చు, సరిగా ఉండదో, వాళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. కొన్ని లక్షణాలు ఉన్నాయి క్వాషియార్కర్ అనేదాన్ని కనుక్కోవడానికి. మొహము వాచి ఉంటుంది, పాదాలు వాచి ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళకి ఎక్కువగా ఏమవుతుందంటే విరేచనాలు అవుతూ ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే హైపో అండ్ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. అంటే శరీరంలో కొన్ని భాగాలు, చర్మం ఏమవుతుందంటే కొద్ది చోట్ల ఎక్కువ
0: రంగు
1: మారడం, పేలి పాలిపోయి ఉండడం అన్నా జరుగుతుంది, లేకపోతే రంగు ఎక్కువ కావడం అన్నా జరుగుతుంది అన్నమాట.
0: మంగు లాంటిది,
1: హైపర్ పిగ్మెంటేషన్
0: జరుగుతుంది.
1: ఇంకొకటి ఏంటంటే జుట్టు రంగు మారిపోయి తొందరగా విరిగిపోతూ ఉంటుంది, పలచబడిపోయి ఉంటుంది, పెలుషుదనం వస్తుంది. ఇంకోటి ఏంటంటే రక్తము తగ్గిపోయి ఉంటుంది అన్నమాట. ఈ రక్తం తగ్గిపోవడాన్ని ఎలా కనుక్కోవచ్చు అంటే, అఫ్ కోర్స్ అది క్లినికల్, బట్ రక్తం తగ్గిపోవడాన్ని ఎలా కనుక్కోవచ్చు అంటే ఆకలి లేకుండా పోతుంది అన్నమాట పిల్లల్లో. సో నెక్స్ట్ నోటి చివర్లు పగిలినట్టు కనిపిస్తాయి అన్నమాట, చీలినట్టు కనిపిస్తాయి అన్నమాట. సో ఇది క్వాషియార్కర్ ఉన్న లక్షణాలు. నెక్స్ట్ మెరాస్మస్ తీసుకుంటే ఈజీగా గుర్తించేయచ్చు. దాంట్లో ఏమైపోతుందంటే ఎముకలకి చర్మం అతుక్కున్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. అంటే చర్మం కింద పూర్తిగా కొవ్వు పదార్థం అనేది లేకుండా పోయి ఎముకలకి చర్మం మాత్రమే అతుక్కున్నట్టు కనిపిస్తుంది అన్నమాట. దాంతోపాటు ఏమవుతుందంటే పిల్లలు చాలా ఇరిటబుల్గా ఉంటారు, అంటే అసౌకర్యంగా

0: ఉంటారు. ఇందులో కూడా డయరీ అంటే విరేచనాలు కనిపిస్తాయి.
1: అసలు అంటే చిన్నపిల్లల మరణాలు దీని అంటే దీని కారణంగా జరుగుతాయి
0: చాలా మటుకు, ఎందుకంటే విరేచనాలు ఎక్కువైపోయి డిహైడ్రేషన్ అంటే శరీరంలో ఉన్న నీటి శాతం పూర్తిగా తగ్గిపోవడము, అది అశ్రద్ధ చేయడం వల్ల జరుగుతాయి అన్నమాట మరణాలు అనేటివి. వాటిని ట్రీట్ చేయడం వల్ల అయితే ఏమీ అవ్వదు.
1: సరే అండి, మరొకటి ఈ బి గ్రూప్ ఆఫ్ విటమిన్స్, ఈ వీటి లోపం కారణంగా అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఇవి ఉన్నట్టయితే దేహం సక్రమంగా ఎదుగుదలకు అవకాశం ఉంటుంది, లేనప్పుడు సమస్యలు వస్తాయి కదండి, ఎలాంటి సమస్యలు వస్తాయి బి గ్రూప్ కాంప్లెక్స్ లేని కారణంగా?
0: సో ఈ బి గ్రూప్ బి కాంప్లెక్స్ విటమిన్లు అనేటివి ఏముంటాయంటే పప్పులోను ధాన్యాల్లోనూ ఉండే పై పొట్టులో ఉంటాయి అన్నమాట, పొట్టు పొట్టు కింద ఉన్న లేయర్ పొరల్లో ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎప్పుడైతే మనం కడిగి వాటిని మిల్లింగ్ పంపించి అంటే మిషన్స్ కాడి చేసి పొట్టు తీసేసి పాలిష్ చేసేసిన బియ్యం కానీ పప్పులు కానీ వాడడం వల్ల ఏమవుతుందంటే కొన్ని లక్షణాలు లోపం వల్ల కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. ఎలా అంటే దాంట్లో
1: నోటిపూత ఒకటి,
0: నోటిపూత రెడ్ నోరు రెడ్గా
1: అదే నోటిపూత,
0: నోటిపూత ఒకటి, నెక్స్ట్ నోటి చివర్లు పగలడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఆకలి తగ్గిపోవడము, నెక్స్ట్ కొంచెం డిప్రెషన్ లాంటిది రావడము, నెక్స్ట్ చేతులు కాళ్ళు నమ్నెస్ అంటారన్నమాట,
1: మొద్దుబారిపోవడము,
0: నెక్స్ట్
1: అంటే సెన్సేషన్ తక్కువ
0: తక్కువైపోవడము, కొన్నిసార్లు అయితే కాళ్ళు చేతులు వాయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట.
1: సరే అండి, అంటే మరి ఈ బి కాంప్లెక్స్ ఉన్నటువంటి ఆహారాలు ఏవేవి అంటారు, అంటే మీరు అన్నారు ప్రోటీన్లు,
0: పొట్టుతో కూడిన ధాన్యాలు,
1: అయితే
0: పొట్టుతో కూడిన పప్పులు
1: తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అంటే ఉదాహరణకు మనం నిజ జీవితంలో అన్నప్పుడు ఇప్పుడు పెసరట్టు ఉంది, ఆ పొట్టుతోనే
0: పొట్టుతో వేసుకుంటే
1: మినపట్టు అంటే
0: మినప గింజలు
1: అలా మినప బ్యాడల్తో కాకుండా అలా
0: మినప గుండుతో చేసుకుంటే గానీ ఏమవుతుందంటే వాటిలో ఉన్నటువంటి బి విటమిన్ ని మనం కొంచెం రిటైన్ చేయొచ్చు.
1: ప్రత్యేకించి మనం అంటే పెద్ద మోతాదులో తీసుకున్నటువంటి బియ్యం విషయానికి వచ్చినప్పుడు
0: తక్కువ పాలిష్, నెక్స్ట్ పాలిష్ తక్కువ చేసినా కూడా ఎక్కువ సార్లు కడిగేస్తూ ఉంటారు అన్నమాట,
1: అప్పుడు వెళ్ళిపోతుంది అంటే నీటిలో కరుగుతుంది కాబట్టి
0: కడిగే కొద్దీ వెళ్ళిపోతుంది అన్నమాట.
1: కేవలం అంటే శుభ్రత కోసం ఒకసారి కడిగితే చాలు
0: చాలు,
1: అలానే చేసుకున్నట్టయితే బి కాంప్లెక్స్ ఉండడానికి వీలుంటుంది. సరే అండి, మరొక విషయం అండి, ఈ ఏది ఈ చూపు విషయం వచ్చినప్పుడు ఈ ఏ విటమిన్ లోపం కారణంగా చిన్నారులో చాలామంది అంటే ఈ రేచీకటి తర్వాత దృష్టి లోపాలు వస్తాయంటారు కదా, దీని గురించి కాస్త వివరిస్తారా?
0: విటమిన్ ఏ అనేది యాక్చువల్లీ సాధారణంగా సంవత్సరానికి 2 డోసెస్ తీసుకుంటే సరిపోతుంది. సో దాంతో పాటు ఏమవుతుందంటే తీసుకునే ఆహారంలో కూడా శ్రద్ధ పెట్టాలన్నమాట. పసుపు పచ్చవి ఆరెంజ్ మిగిలిన ఆకుపచ్చని కాయగూరల్లో కానీ పండ్లలో కానీ విటమిన్ ఏ అనేది చాలా మటుకు ఉంటుందన్నమాట. ఇది గర్భంగా ఉన్నటువంటి తల్లి తీసుకోవడం వల్ల, నెక్స్ట్ పిల్లలకి కరెక్ట్గా ఇవ్వడం వల్ల, పుట్టిన బిడ్డలకు 6 నెలల నుంచి కరెక్ట్గా డోసులు ఇవ్వడము, నెక్స్ట్ ఆహారంలో నుంచి మనం అందజేయడం వల్ల ఏమవుతుందంటే దీన్ని అరికట్టచ్చు.
1: ఆకుకూరల ప్రాధాన్యత ఎంతైనా ఉంది,
0: ఆకుకూరల్లో కూడా విటమిన్ ఏ ఉంటుంది అన్నమాట.
1: అలక్ష్యం చేస్తుంటారు, తీసుకోరు,
0: తీసుకోరు ఆకుకూరలు చాలా మటుకు తీసుకోరు, తీసుకున్నా కూడా కొద్ది మోతాదుల్లోనే వాడడం జరుగుతుంది అన్నమాట, ఎక్కువ మోతాదుల్లో వాడడము. నెక్స్ట్ చాలా చౌకగా దొరికే పండ్లు బొప్పాయి కానీ లేకపోతే గుమ్మడి పండు కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కదా, అదే పసుపు పచ్చటి ఆరెంజ్ పళ్ళలో ఎక్కువగా విటమిన్ ఏ అనేది.
1: గుమ్మడికాయ తినాలంటే వాతావరణం చెప్తుంటారు, నిజానికి
0: వాయు వస్తుంది అని అంటూ ఉంటారు, కానీ గుమ్మడికాయ చాలా మంచిది, ఏ రూపంలో అయినా వాడుకోవచ్చు, పప్పులోకైనా వేసుకోవచ్చు.
1: గుమ్మడికాయ
0: పెద్ద గుమ్మడికాయ,
1: తీపి గుమ్మడికాయ అంటారు. తర్వాత ఇంకోటి వచ్చి బూజు గుమ్మడికాయ అని, అందులో కూడా చక్కటి ఖనిజాలు ఉంటాయి నిజానికి. సరే అండి, ఇక్కడే మరి రక్తహీనత గురించి కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది, అంటే ఈ రక్తం ఏ దేహంలో తయారు కావాలంటే మరి ఏ ఖనిజ లవణాలు ఉండాలి, అంటే ధాతువులు, ప్రత్యేకించి ఇనుప ధాతువు ఉండాలి, ఆ ఉన్న ఆహారం తీసుకోకపోతే రక్తం అంటే దేహంలో తయారు కావడం కష్టం, దీని గురించి కాస్త వివరిస్తారు.
0: అదే నేను ఇందాక చెప్పినట్టు క్వాషార్కర్ అదే ప్రోటీన్స్ ఎప్పుడైతే తక్కువైపోతాయో చాలా మటుకు రక్తము అనేది తగ్గిపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఈ రక్తం తగ్గిపోయినప్పుడు కొన్ని లక్షణాల ద్వారా బయటపడుతుంది, లేదా రక్త పరీక్ష చేసుకోవడం ద్వారా కూడా బయటపడుతుంది, అది వేరే విషయం. సో పప్పులు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, నెక్స్ట్ సులభంగా లభించే బెల్లం కానీ లేకపోతే చెనక్కాయ విత్తనాలు కానీ ఇలాంటివి
1: ఆహార పదార్థం లోపించడం ద్వారా ప్రధానంగా రక్తహీనత కూడా కనిపిస్తుంది అని అంటారు.
0: అదొక విటమిన్.

0: విటమిన్ B12 అనేది ఉందన్నమాట. B12 అనే అది నిద్రోపించినప్పుడు కూడా ఏమవుతుందంటే మనకి మెగలోబ్లాస్టిక్ అనీమియా అనేది కనిపిస్తుంది, అది కూడా ఒక రకమైనటువంటి రక్తహీనత. సో ఆ B12 లోపం వల్ల కనిపించే రక్తహీనతకి మాంసము పాలకు సంబంధించిన ఆహార పదార్థాలు చేర్చుకోవడం వల్ల ఆహారంలో దాన్ని అరికట్టచ్చు. ఈ మామూలుగా కనిపించే అనీమియాకి ఏమవుతుందంటే మనం ప్రోటీన్లతో కూడినటువంటి ఆహారం ఇవ్వడం వల్ల పప్పులు, పప్పు దినుసులు, ఆకుకూరలు, ముఖ్యంగా ఐరన్ ఉన్నటువంటి లైక్ మునగాకు కానీ లేకపోతే
1: అంటే ఇక్కడ తగిన మోతాదు తీసుకోవడం కారణంగా వచ్చేటువంటి సమస్యలు
0: తీసుకోకుండా పోవడం వల్ల అలా అవుతుందన్నమాట. సో ఇవన్నీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మనం వీటిని కొంచెం తగ్గించుకోవచ్చు.
1: సరే అండి, ఈ విటమిన్స్ అంటే విటమిన్స్లోనే ఉంది వైటమిన్ అని, దాని అర్థమే కాబట్టి చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నది అని వైటల్ అన్నట్టు. సరే అండి, ఇక్కడే అంటే ఈ మరి ఎర్ర రక్త కణాల రూపకల్పనకు నిజానికి ఎర్ర రక్త కణాలు ఎముకల మజ్జలో తయారవుతాయి. వీటికి ఏమేమి ఉండాలని అంటారు అంటే దేహంలో తీసుకునేటువంటి ఆహారంలో, మీరు అన్నట్టు B12 విషయానికి వచ్చినప్పుడు అంటే ఇతరత్ర ఫోలిక్ యాసిడ్ కూడా ఉండాలని.
0: ఫోలిక్ యాసిడ్ ఉండాలి, ఫోలిక్ యాసిడ్ కూడా ఒక రకమైనటువంటి బి గ్రూప్కి చెందిన
1: కాంప్లెక్స్ అని అంటారు, బి కాంప్లెక్స్ తప్పనిసరి అని మనం చెప్పుకోవచ్చు అండి. ఇక్కడే మరి అంటే రక్తం తయారు కావడానికి సి విటమిన్ కూడా అవసరం అని అంటారు, దాని గురించి కాస్త వివరిస్తారా?
0: సో ఈ సి విటమిన్ అనేది ఏమవుతుందంటే మనం శరీరం మనం తీసుకునేటువంటి ఐరన్ని శరీరానికి అందేటట్టు చేస్తుందన్నమాట. సో అందుకనేసి ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో ఆహారం తీసుకున్న తర్వాత వైటమిన్ సికి సంబంధించినటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉండే ఐరన్ని మన శరీరానికి అందేటట్టు చేస్తుంది
1: అన్నమాట,
0: చేస్తుంది. సో అందుకే వైటమిన్ సి తీసుకోవడం వల్ల కూడా మనం కొంతవరకు ఈ అనీమియా అనే దాన్ని తగ్గించవచ్చు.
1: కాబట్టి
0: నిమ్మజాతికి చెందిన
1: అన్ని
0: పళ్ళు అన్నీ కూడా వైటమిన్ సితో కూడి ఉంటాయి. ఇంకా సులభంగా లభించే జామ, ఉసిరి, సో ఇవి సీజనల్గా తీసుకోవడం వల్ల కూడా మనం శరీరానికి తగినంత వైటమిన్ సిని ఇవ్వచ్చు.
1: లోప పోషణ అన్న విషయానికి వచ్చినప్పుడు మనం కొన్ని ఇంతవరకు మరి పిండి పదార్థాల గురించి, అలానే మరి పప్పు దినుసుల గురించి చెప్పుకున్నాం, తర్వాత విటమిన్ల గురించి చెప్పుకున్నాం. మరొకటి ఏంటంటే ఈ ఖనిజ లవణాలు లేని కారణంగా కూడా కొన్ని కొన్ని రకాల జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు అయోడిన్ లోపం కారణంగా ఇటీవలి కాలంలో అంటే చాలామంది ఈ ఏదైతే మీరు అంటుంటారు వినాళ గ్రంథులు అని చెప్తుంటారు, ఎండోక్రైన్ గ్లాండ్స్ పనితీరు ప్రభావితం చేస్తుంది కదండి, ఈ అయోడిన్ ప్రాధాన్యత గురించి కాస్త వివరిస్తారు.
0: సో ఈ అయోడిన్ అనేది థైరాయిడ్ అనే గ్రంథితో లింకప్ అయి ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదో అంటే అప్పుడు అయోడిన్ మెటబాలిజం అనేది దెబ్బతింటుంది. సో ఈ అయోడిన్ అనేది లోపం అనిపించినప్పుడు గాయిటర్ అని గొంతు కింద పెద్ద కణితిలాగా అవడం జరుగుతుంది. సో అది అయోడిన్ లోపం వల్ల జరుగుతుంది అన్నమాట, గాయిటర్ అని అంటుంటారు. సో ఈ అయోడిన్ అనేది మనం తీసుకునే ఉప్పులోనే దొరుకుతుంది. సో అయోడిన్ యాడ్ చేసినటువంటి ఉప్పుని తీసుకోవడం వల్ల మనం తగ్గించవచ్చు.
1: మార్కెట్లో లభ్యతలో కూడా ఉంది
0: సులభంగా అయోడిన్,
1: అందుకని ప్రభుత్వం నిషేధించడం కూడా జరిగింది. అంటే అయోడైడ్ ఉప్పునే తీసుకోవాలని నిర్బంధం చేశారు. అంటే మా ప్రత్యేకించి ఈ సమస్య అంటే సముద్ర ఆధారిత ఉప్పు తీసుకునే వాళ్ళకి కనిపించదు, కానీ మరి ఉత్తరాదిన ప్రత్యేకించి ఎక్కడైతే మరి
0: సముద్ర ఆధారిత ఉప్పులో అయోడిన్ అనేది సహజంగానే లభ్యమవుతుంది కాబట్టి, సో
1: కానీ ఉత్తరాదిన అక్కడ సముద్ర ఆధారం ఉప్పు లభించదు కాబట్టి తీసుకుంటుంటారు కాబట్టి అంటే
0: వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది.
1: ఖనిజం రూపంలో ఉన్నటువంటి దాని నుంచి ఉప్పు తీసుకుంటారు సైంధవ లవణం, వాళ్ళలో కనిపించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సరే అండి, అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడే మరి ఏముంది, ఈ లోపాలను ఈ సూక్ష్మ లోపాలను నివారించడానికి మీరు రీఎన్ఫోర్స్మెంట్ అని అంటుంటారు, అంటే ఈ ఆహారంలోకి కలపడం, ఏ విటమిన్ కావచ్చు వీటిని ఈ పాలలో ఏ విటమిన్ ఎన్రిచ్డ్ అని ఇవన్నీ చెప్తున్నారు, ఇవి ఎంతవరకు పనిచేస్తాయని అంటారు?
0: అంటే అవి పని చేస్తాయి కానీ అందరికీ అందుబాటులో ఉండవన్నమాట.
1: అంటే ఇప్పుడు ఉప్పు చూడండి, ఇప్పుడు
0: కాబట్టి ఉప్పు సహజం, ఉప్పు అయితే అందరూ వాడతారు కాబట్టి సరిపోతుంది.
1: ప్రతి ఒక్కరు పాలు కూడా తీసుకోవడం జరుగుతుంది, అటువంటిప్పుడు ఏ విటమిన్ రిచ్ అని చెప్తుంటారు. అలానే ఇటీవల కాలంలో మరి క్రొవ్వు పదార్థాలు ఇచ్చేటువంటి నూనె పదార్థాలు కూడా
0: అని చెప్తున్నారు,
1: అవి నిజంగా అంటే దేహానికి ఉపయోగంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చా మనం?

0: ఉపయోగంగా ఉంటాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్రిచ్డ్ కాబట్టి, అంటే వాటిలో కలుపుతున్నారు కాబట్టి అవి మనకు దేహానికి కొంచెం వరకు అందుబాటులోకి వస్తాయి కాబట్టి సో తీసుకుంటే మంచిదనే చెప్పొచ్చు.
1: అలానే ఇటీవల కాలంలో మీరు అన్నట్టుగా అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనే హైదరాబాద్లో ఉంది, వారు అంటే ఈ ఉప్పు విషయానికి వచ్చినప్పుడు ఇనుమును మనం ఐరన్ ట్యాబ్లెట్స్ రూపంలో ఇస్తున్నాం ఎవరికి, బాలింతలకు కానీ తర్వాత గర్భిణీ స్త్రీలకు కానీ. అలా కాకుండా ఉప్పులోనే అంతర్భాగంగా చేసేటువంటి పరిజ్ఞానాన్ని కూడా రూపొందించుకున్నారు. ఆ రకంగా తీసుకోవటం, ఉప్పు తప్పనిసరి కదా,
0: ఉప్పు ఖచ్చితంగా అన్ని పదార్థాల్లోకి వేసుకుంటారు.
1: ప్రభుత్వం సరఫరా చేసినప్పటికీ కూడా అలక్ష్యం చేసేసి అంటే ఇచ్చిన ట్యాబ్లెట్స్ని ఐరన్ ట్యాబ్లెట్స్ని పక్కన పడేస్తుంటారు. అది మనకందరికీ తెలిసిన సత్యం. కానీ అలా కాకుండా ఉప్పు తప్పనిసరి రుచికి వేసుకుంటారు కాబట్టి ఆ రకంగా కూడా ఐరన్ ఫోర్టిఫైడ్ సాల్ట్
0: అన్నది ఐరన్ టాబ్లెట్స్ రూపంలో తీసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని యాక్చువల్లీ చాలా మంది తీసుకోవటం లేదు. తీసుకుంటే మోషన్ అవుతుందనో లేకపోతే ఇంకొక రకంగానో ఏదో,
1: అంటే తగిన ఆహారం తీసుకోని కారణంగా అది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మీరు అన్నట్టుగా అంటే ఈ లోప పోషణం కారణంగా వచ్చేటువంటివి ఏముంది, ఇవన్నీ కూడా సర్దుబాటు చేసుకునేట్టు అసలు సమస్యనే రాకుండా సమతుల ఆహారం
0: తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా మనము అరికట్టచ్చు.
1: నందిని గారు, ఈ లోప పోషణ కారణంగా వచ్చేటువంటి ఆహార సమస్యల గురించి తెలియజేశారండి, నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: శ్రోతలు ఇంతవరకు లోప పోషణ ఆరోగ్య సమస్యలు శ్రీమతి ఆర్ నందిని గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం హరి. ఇప్పుడొక పాట విందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శ్రీశైలం క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. వెలిగొండ పర్యటనలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి ఫీడర్ ఛానల్ పనులను పరిశీలించి ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన రైతులకు పునరావాస సహాయం కింద 300 కోట్ల రూపాయలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ 4,47,000 ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందేలా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని తెలిపారు. గంగా కావేరీ నదుల అనుసంధానం అవసరమని, పోలవరం ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ
1: ఫేజ్ 1 1938 కోట్లు అవుతుంది, ఫేజ్ 2 1906 కోట్లు అవుతుంది, 43.50 TMC నీళ్లు ఇక్కడ తీసుకొస్తాం, 2,351 మంది నిర్వాసితుల కుటుంబాలకు 300 కోట్ల రూపాయలు జమ చేస్తున్నాం. ఎవరైతే ఈరోజు త్యాగాలు చేశారో మీ జీవితాలు కూడా అందరికంటే మెరుగ్గా ఉంటాయని మీ అందరికి హామీ ఇస్తున్నాం.
0: పోలియో రహిత సమాజమే లక్ష్యంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్టంలో 5 ఏళ్లలోపు వయసు ఉన్న 49,20,239 మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ 2 చుక్కలు వేయటమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 29,873 పోలియో బూతులు, 59,746 ఇంటింటి బృందాలు, 1,757 మొబైల్ టీంలు, 1,144 ట్రాన్సిట్ బూతులు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. 68.67 లక్షల డోసుల వ్యాక్సిన్ను జిల్లాలకు పంపిణీ చేశారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు పట్టణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలామృతం ప్లస్ పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోషకాహార లోపం లేని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యవంతమైన బాల్యం అనే లక్ష్యంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. బాలామృతం ప్లస్ ను ప్రవేశపెట్టడం చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో మరో కీలక అడుగుగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 7 నెలల నుంచి 5

0: సంవత్సరాల వయసు గల పోషకాహార లోపంతో బాధపడుతున్న సుమారు 5,000 మంది చిన్నారులను గుర్తించి వారికి ప్రత్యేక పోషకాహారం అందించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో ఎదుగుదల లోపాలను నివారించి వారి శారీరక మానసిక వికాసాన్ని మెరుగుపరచవచ్చని మంత్రి పేర్కొన్నారు. రాష్ట ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం కోసమే సంజీవని పథకాన్ని తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లాలోని కిష్టంశెట్టిపల్లిలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అర్హులందరికీ తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని, రైతులకు ఏటా 20,000 రూపాయలు ఇస్తున్నామని అన్నారు. సంజీవని ద్వారా వేగవంతంగా వైద్య సేవలు అందజేస్తామని చెప్పారు. మనమిత్ర ద్వారా ఇంటి దగ్గరకే సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. వచ్చే 15వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో సంజీవని పథకాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుందని వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్ తెలిపారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న పీఎండిఎస్ క్షేత్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తన గుళికలతో సాగు చేసిన పంటల్లో అధిక మొలక శాతం, సమాన మొక్కల పెరుగుదల, నేలలో తేమ నిల్వ సామర్థ్యం మెరుగ్గా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఎల్ నిలో పరిస్థితుల్లో రైతులు అంతర పంటలు సాగు చేయటం అభినందనీయమని, వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ఇటువంటి సాగుతో స్థిరమైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీశైలం క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న అనంతరం సున్నిపెంట వద్ద ఉన్న దేవస్థానం క్వార్టర్స్ను ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీశైల క్షేత్రం అభివృద్దికి అటవీ శాఖ నుంచి 4,000 హెక్టార్ల భూమి కోసం కేంద్రాన్ని కోరామని వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా డోర్నాల శ్రీశైలం, అమ్రాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంపై జాతీయ రహదారుల సంస్థ పరిశీలన చేస్తోందని పేర్కొంటూ,
1: శ్రీశైలం డెవలప్మెంట్ కి 4,000 హెక్టార్ల ల్యాండ్ కావాలి అని అడిగాం. దీనితో పాటు రోడ్డు సిస్టమ్, అటు దోర్నాల నుంచి వచ్చిన, తెలంగాణ వైపు నుంచి వచ్చిన ఉన్నటువంటి రోడ్లు సరిపోవట్లేదు, ఈ రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. జాతీయ రహదారుల సంస్థ వాళ్ళని ఎలివేటెడ్ కారిడార్ పెడితే ఎట్లా ఉంటుంది, ఎంత కాస్ట్ అవుతుంది, దీన్ని ఏ విధంగా మనం చేయాల్సి అనేటువంటి దాని మీద వాళ్ళు ఒక ప్రోగ్రామ్ తయారు చేసి తీసుకురమ్మన్నారు.
0: పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ సర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఓటరు జాబితాల సవరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితాల సవరణకు సంబంధించిన పూర్తి సమాచారం ఓటర్లకు తెలియజేయాలని ఆదేశించారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికి తప్పనిసరిగా వెళ్లాలని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో నషాముక్త్ భారత్ అభియాన్ సప్తాహ్ ఈరోజు ఘనంగా ముగిశాయి. ఎయిమ్స్ మానసిక వైద్య విభాగం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు క్యాంపస్లో పలు వైవిధ్యభరితమైన అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులు, వైద్య సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై సమాజానికి అవగాహన కల్పించటం, నివారణాత్మక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించటమే ధ్యేయంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నషాముక్త్ భారత్ లక్ష్య సాధనలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎయిమ్స్ వైద్య నిపుణులు పిలుపునిచ్చారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడుకోవటం మన అందరి బాధ్యతని, మానసిక ఆరోగ్యంతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ

0: బాధ్యతగా మొక్కలను నాటి పర్యావరణాన్ని రక్షించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయాకృష్ణన్ పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నివారణకు పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పచ్చదనం ఎంతో అవసరమన్నారు. వాతావరణం. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని, ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలిపారు. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొన్నారు. ఎస్సీబీసీ వసతి గృహాల్లో 100% అడ్మిషన్లకు కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరం నుంచి జిల్లాలో ఎస్సీబీసీ వసతి గృహాల అధికారులతో ఈరోజు దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శ్రీశైలం క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు ఈ సాయం ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో జీవాల పెంపకంలో జాగ్రత్తలు శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి పశు వైద్యాధికారిణి డాక్టర్ కె హేమలత గారి ప్రసంగం వింటారు. నిర్వహణ కె శృతి, ప్రియాంక మరియు జానపద గీతం, రైతులకు సూచనలు అనంతరం వాతావరణ వివరాలు వింటారు. 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి జి ఉమాదేవి గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు. 8:45 మాయాబజార్ నాటిక రచన శ్రీ ఇసికెల ఉదయకుమార్, నిర్వహణ శ్రీ ఎస్ఏ సుభాన్. 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఇక రేపటి ఉదయ ప్రసారంలో 6:10 భక్తి రంజని ఉపాసనా గీతాలు వింటారు. 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీమతి ఎంకే ప్రభావతి. 6:35 సేద్యపు శుద్ధులు, వివిధ పంటలలో విత్తన శుద్ధి ప్రాముఖ్యత గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంకే జ్యోత్స్న గారు అందించే వివరాలు. 7:00 లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక మరియు స్తుతిమాల. అనంతరం భారత కోకిల సరోజినీ నాయుడు గురించి శ్రీమతి కె చాముండేశ్వరి గారి ప్రసంగం వింటారు. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ రచన పి శ్రీనుబాబు. రేపు ఉదయం 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు వింటారు. 9:30 ఊరు పిలుస్తోంది రూపకం రచన సమర్పణ శ్రీ వై హనుమంతరావు. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్ర సమర్పణ. ఇక రేపు ఉదయం 10:55 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ ప్రసారమవుతుంది. 11:30 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట 135వ సంచిక వింటారు. ఇక రేపు సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమం. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 6:00 లలిత గీతం, 6:30

0: లండన్లో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భారత్ మరియు ఆస్ట్రేలియా మ్యాచ్కు ద్విభాష ఆఫ్ ట్యూబ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం 8 గంటలకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట 135వ సంచిక పునఃప్రసారం అవుతుంది. 8:40 క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది. రాత్రి 9:16 స్పాట్ లైట్, 9:30 క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే

0: సంచిక పునః ప్రసారం అవుతుంది. 8:40 క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది. 9:16 స్పాట్ లైట్, 9:30 క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: ఇప్పుడు ఒక పాట విందాం.

పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా 16 ఏళ్ల వయసు చిత్రం కోసం జానకి పాడిన వేటూరి గీతం సంగీతం చక్రవర్తి.

శ్రోతలకు ఒక ప్రకటన. 28/6/2026 పోలియో ఆదివారం నాడు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ మీ సమీపంలోని పోలియో బూత్ నందు పోలియో చుక్కలు వేయించి అంగవైకల్యాన్ని నివారించవలసిందిగా విజ్ఞప్తి. ఇట్లు డాక్టర్ ఈబి దేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, అనంతపురం. ప్రకటన విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఊర్వశి నీవే నా ప్రేయసి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సి నారాయణ రెడ్డి గారి గీతం, సంగీతం రమేష్ నాయుడు.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు

0: మీరు విన్న ఆ పాట 1వ నంబర్ కుర్రాడు చిత్రంలోనిది.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే

0: అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: శ్రోతలకు ఒక ప్రకటన. 28/6/2026 తేదీ ఆదివారం నాడు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ మీ సమీపంలోని పోలియో బూత్ నందు పోలియో చుక్కలు వేయించి అంగవైకల్యాన్ని నివారించవలసిందిగా విజ్ఞప్తి. ఇట్లు డాక్టర్ ఈబి దేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, అనంతపురం. ప్రకటన వినారు శ్రోతలు. చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా విందాం జీన్స్ చిత్రం కోసం ఉన్ని కృష్ణన్ సుజాత పాడిన ఏఎం రత్నం గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 వస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: చూడాలి బహుమతిగా అడగాలి చిమరించిన చిక్కి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ బలమైనా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాబోయే 2 ఏళ్లలో భారత్ ట్యాక్సీ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలు దేశాలకు విస్తరించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. విమానాశ్రయంలో సీషెల్స్ అధ్యక్షులు డాక్టర్ పాట్రిక్ హెర్మినీ ఘనస్వాగతం పలకడం పట్ల మోదీ సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్రంలో సీషెల్స్ తమకు అత్యంత విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని, సన్నిహిత మిత్రదేశమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ సీషెల్స్ మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం సహకారాన్ని పెంపొందించే దిశగా ఈ పర్యటన విజయవంతమవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. భారత్లోని వివిధ ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రవాస భారతీయులు కాపాడుకుంటూ వేడుకలుగా జరుపుకుంటున్న తీరు ప్రశంసనీయమని కొనియాడారు. సీషెల్స్ చారిత్రాత్మక 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. సీషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు హాజరవుతున్న మొట్టమొదటి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ బలమైనా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భారత్లో ఈ రంగం మొదటితరం పారిశ్రామికవేత్తల ధైర్యానికి, వ్యవస్థాపక స్ఫూర్తికి ప్రతీక అంటూ కొనియాడారు. దేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపుగా 50% వాటాను కలిగి ఉంటూనే ఉన్నత ప్రమాణాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదిగే ప్రయాణంలో ఎంఎస్ఎంఈ రంగం అత్యంత బలమైన స్తంభంగా మారిందన్నారు.
1: It is very impressive that contributions of MSME is being felt by the Indian economy so much today. The business and environment reforms of our Honorable PM Sriman Narendra Modi ji have transformed MSMEs as the silent architects of our nation's progress. MSME become the strongest pillar of our collective journey towards Viksit Bharat by 2047.
0: ప్రస్తుత ప్రపంచ వ్యాపార రంగంలో వ్యయ సమర్థత చాలా అవసరమని తెలిపారు. నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఉత్పత్తుల ధరలు అందుబాటులో ఉండేలా వ్యాపారాలు చేయాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో రేపు జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రకటించింది. థానేలోని భివాండి పరిధిలో కొందరు వ్యక్తుల వద్ద లీకైన పరీక్షా పత్రాలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. పారదర్శకతను కాపాడడానికే పరీక్షను వాయిదా వేశామని, తదుపరి కొత్త తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. కేంద్ర సమాచార ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి

0: జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు నుంచి గుణాలో 3 రోజుల పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ఉదయం సర్క్యూట్ హౌస్లో ప్రజలను కలుసుకున్న కేంద్ర మంత్రి వారి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా కంజా గ్రామంలో 700 మొక్కలు నాటారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మునుపటి నాటికి స్థాయికి పడిపోయాయి. హార్మోస్ జలసంధి గుండా రవాణా మెరుగుపడ్డంతో బ్రెంట్ క్రూడ్ ధర 10.6% పతనమై $71 చేరుకుంది. చమురు ధరల తగ్గుదల, విదేశీ పెట్టుబడుల రాకతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా లాభాల్లో ముగిశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్స్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈరోజు కాశ్మీర్లోయ అంతటా కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ అధికారులు పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. శ్రీనగర్, గందర్బల్, కుప్వారా, అనంత్నాగ్తో సహా 4 జిల్లాల్లోని 5 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. 2023లో కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ పోలీస్ స్టేషన్కు చెందిన జాయింట్ ఇంటరాగేషన్ సెంటర్లో నమోదైన కేసు దర్యాప్తుకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. సహకార రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ భారత ట్యాక్సీని హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ రాబోయే 2 ఏళ్లలో ఈ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ యాప్ ఆధారిత ట్యాక్సీ సంస్థలు డ్రైవర్లపై భారీ కమిషన్లు వేస్తూ అకారణంగా అకౌంట్లను నిలిపివేస్తున్నాయని మండిపడ్డారు. భారత్ ట్యాక్సీ ద్వారా డ్రైవర్లను భాగస్వాములను చేస్తూ వారికి ఎక్కువ ఆదాయం అందేలా ప్రయాణికులకు సురక్షితమైన సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రసిద్ధ అముల్ సహకార ఉద్యమ స్ఫూర్తితోనే ఇది పనిచేస్తోందని అమిత్ షా స్పష్టం చేశారు.
1: एक टैक्सी बनाने का विचार आया कोऑपरेटिव बेसिस पर, तो सब लोग परेशान थे कि भाई पैसा कहां से लाएंगे. तो मैंने कुछ कोऑपरेटिव संस्थाओं को कहलवाया भी, बुलाया भी. मुझे आनंद है कि एनसीडीसी, इपको, क्रिपको, एनडीडीबी, नाबार्ड, एनसीईएल, अमूल, ये सब ने मिलकर बड़ी से बड़ी कंपनियों से लोहा लेने के लिए ड्राइवरों की, सारथियों की अपनी एक कोऑपरेटिव बनाने का फैसला.
0: రాగల 3 నుండి 4 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాగల 24 గంటల వరకు తూర్పు రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ నామకరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన, భారత్లో ఒక రహదారికి పేరు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచానని పేర్కొన్నారు. ఈ గుర్తింపుపై హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇరు దేశాల మధ్య నిరంతరం బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్కు చెందిన దేవికా సెహాగ్, రౌనక్ చౌహాన్, కిడాంబి శ్రీకాంత్లు సెమీఫైనల్స్కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో దేవిక 22-20, 21-19 తేడాతో వరుస గేమ్స్లో జపాన్కు చెందిన థర్డ్ సీడ్ రికో గుంజీపై విజయాన్ని సాధించారు. పురుషుల సింగిల్స్లో రౌనక్ చౌహాన్ ఇజ్రాయెల్కు చెందిన మిషా జిల్మర్ మ్యాన్పై 23-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత కిడాంబి శ్రీకాంత్ కూడా చైనీస్ తైపీకి చెందిన లియా ఓజువో ఫూఫై 21-9, 12-21, 21-8 తేడాతో విజయం సాధించి సెమీ

0: సెమీఫైనల్స్లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో 3 రోజుల పాటు జరిగే త్రిపుర గ్లోబల్ పైనాపిల్ ఫెస్టివల్ను త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సహా కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంతా మజుందార్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, త్రిపుర రాష్ట్రం ఏటా సుమారుగా 1.78 లక్షల నుంచి 1.87 లక్షల మెట్రిక్ టన్నుల పైనాపిల్స్ను ఉత్పత్తి చేస్తోందని, ఇందులో మార్కెట్ సరఫరా కోసం దాదాపుగా 23,000 మెట్రిక్ టన్నుల భౌగోళిక గుర్తింపు పొందిన క్వీన్ పైనాపిల్ రకం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రముఖ తమిళ సినీ నటుడు దర్శకుడు కె భాగ్యరాజ్ ఈరోజు ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. విలక్షణమైన స్క్రీన్ ప్లే, చమత్కారమైన సంభాషణలతో తమిళ సినిమాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న భాగ్యరాజ్ ఎన్నో బ్లాక్ బస్టర్ తమిళ చిత్రాలు, ప్రజాదరణ పొందిన హిందీ చిత్రం ఆఖ్రి రాస్తాను తెరకెక్కించారు. ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్, డిఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరులు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమిళనాడు ప్రభుత్వం రేపు చెన్నైలో భాగ్యరాజ్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. వర్షాకాలంలో జీవాల పెంపకంలో జాగ్రత్తలు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి పశు వైద్యాధికారిణి డాక్టర్ కె హేమలత గారి ప్రసంగం. నిర్వహణ కె శృతి ప్రియాంక. జానపద గీతం, రైతులకు సూచనలు, అనంతరం వాతావరణ వివరాలు వింటారు.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
3: రైతన్నలకు నమస్కారం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: కార్యక్రమంలో ముందుగా వర్షాకాలంలో జీవాల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు శ్రీ సత్యసాయి జిల్లా సోమందపల్లి పశు వైద్యాధికారిని డాక్టర్ కె హేమలత గారి ప్రసంగం విందాం.
7: రైతు సోదరుల అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ హేమలత. నేను సత్యసాయి జిల్లా హిందూపూర్ డివిజన్ సోమందపల్లి మండలంలో పశు వైద్యాధికారినిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మనము వర్షాకాలంలో జీవాల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం పెరగడము, దోమలు, ఈగలు మరియు సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెందడం వలన జీవాలకు రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో గొర్రెలు మరియు మేకల పెంపకదారులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవి మొదటగా పాకల నిర్వహణ, అంటే షెల్టర్ మేనేజ్మెంట్, తడి లేకుండా చూడడం, పాకల నేలలు ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి, మరియు బురద లేక తడి లేకుండా జీవాలకు గిట్టలకు కుళ్ళు వ్యాధి అంటే ఫుట్ రాట్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. పాకల్లోకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా ఉండాలి. రాత్రి వేళల్లో చల్లటి గాలి నేరుగా జీవాలకు తగలకుండా పరదాలు లేక గోను సంచులు చుట్టూ కట్టాలి. మరియు వారానికి ఒకసారి పాకలలో బ్లీచింగ్ పౌడర్ లేదా సున్నం చల్లడం ద్వారా క్రిములు చేరకుండా చూసుకోవచ్చు. ఇది పాకల యొక్క నిర్వహణ. రెండో విభాగానికి వచ్చినట్లయితే

మేత మరియు త్రాగునీరు. వర్షంలో తడిసిన గడ్డిని నేరుగా జీవాలకు పెట్టకూడదు. దీనివల్ల పొట్ట ఉబ్బరం అనగా బ్లోట్ మరియు విరేచనాలు అవుతాయి. గడ్డిని కాసేపు ఆరబెట్టి ఇవ్వాలి. జీవాలకు కేవలము శుభ్రమైన, పరిశుభ్రమైన, సురక్షితమైన త్రాగునీటిని మాత్రమే అందించాలి. నీటి తొట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా చేయాలి. రోగనిరోధక శక్తిని పెంచడానికి మేతతో పాటు తగినంత ఖనిజ లవణ మిశ్రమం అంటే మినరల్ మిక్స్చర్, దీన్ని కూడా తప్పకుండా అందించాలి. మూడో విభాగానికి వచ్చినట్లయితే వ్యాధి నిరోధక టీకాలు అంటే వ్యాక్సినేషన్. వర్షాకాలం ప్రారంభానికి ముందే లేదా వర్షాకాలంలో వచ్చే ప్రమాదకరమైన వ్యాధులకు ఖచ్చితంగా టీకాలు అనేది వేయించాలి. గొంతువాపు వ్యాధి అనగా హెచ్ఎస్ అంటే హిమరేజిక్ సెప్టిసీమియా, జబ్బవాపు వ్యాధి అనగా బ్లాక్ క్వార్టర్, నెత్తిపిడుగు వ్యాధి దీనినే శాస్త్రీయంగా ఎంట్రోటాక్సీమియా లేదా పల్పీ కిడ్నీ డిసీజ్ అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా బ్యాక్టీరియా వలన వస్తుంది. గొర్రెలు మేకలలో వర్షాకాలంలో పచ్చగడ్డి ఎక్కువగా లభించే సమయంలో వచ్చే అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో ఇది ఒకటి. ఈ వ్యాధి సోకిన జీవాలు ఎటువంటి ముందస్తు లక్షణాలు చూపించకుండానే పిడుగుపడినట్లుగా క్షణాల్లో చనిపోతాయి. అందుకే మన గ్రామీణ ప్రాంతాల్లో రైతులు దీనిని నెత్తిపిడుగు వ్యాధి లేదా జబ్బరోగం అని పిలుస్తారు. వ్యాధి రావడానికి ముఖ్యంగా మనం కారణాలు తెలుసుకున్నట్లయితే ఇది క్లాస్ట్రీడియం పర్ఫరింజస్ టైప్ డి అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా జీవాలలో సాధారణంగా పొట్టలోనే నివసిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే జీవాలు ఒక్కసారిగా లేతగా ఉన్న పచ్చగడ్డిని లేకపోతే ఎక్కువ ధాన్యం గింజలను తిన్నప్పుడు పొట్టలోని వాతావరణం మారిపోతుంది. అప్పుడు దీనివల్ల ఈ బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది అత్యంత శక్తివంతమైన విష పదార్థాలను అనగా టాక్సిన్స్ని విడుదల చేస్తుంది. ఈ టాక్సిన్స్ పొట్టలో నుంచి రక్తంలోకి కలవడం ద్వారా జీవాలు త్వరగా మరణిస్తాయి. మరి ఈ వ్యాధి యొక్క లక్షణాలు వచ్చినప్పుడైతే చాలా సందర్భాల్లో లక్షణాలు కనిపించకముందే జీవం చనిపోతుంది. ఒకవేళ లక్షణాలు కనిపిస్తే మాత్రము ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే జీవం ఒక్కసారిగా మేత మేయడం మానేసి గుంపులకు దూరంగా ఉంటుంది. మరియు కడుపు నొప్పితో నరక యాతన పడుతూ పళ్ళు కొరుకుతూ ఉంటాయి. నోటి నుంచి లాలాజలం కారుతూ ఉంటుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. నరాల బలహీనత వల్ల తల వెనక్కి తిప్పి కింద పడి కాళ్ళు కొట్టుకుంటూ కొద్దిసేపట్లోనే చనిపోతాయి. ఈ వ్యాధిని ఎలా నివారించవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనంటే అతి ముఖ్యంగా ఈ వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం చాలా కష్టం. కాబట్టి మనకి నివారణ మాత్రమే ఏకైక మార్గం. మరి ఈ నివారణ ఎలా చేస్తామంటే ఈటీ టీకా అంటే ఎంట్రోటాక్సీమియా పర్ఫరింజస్ టైప్ డి యొక్క టీకా వర్షాకాలం ప్రారంభానికి ముందే మే లేదా జూన్ నెలల్లో గొర్రెలు మేకలన్నిటికీ కూడా ఖచ్చితంగా ఎంటిరోటాక్సీమియా ఈటీ వ్యాక్సిన్ అనేది వేయించాలి. పిల్లలకు కూడా టీకాలు వేయించాలి. ఇప్పుడు తల్లి గర్భంతో ఉండే తల్లికి టీకాలు వేయిస్తే పుట్టిన పిల్లలకు కూడా 2 నెలల వరకు రక్షణ ఉంటుంది. ఆ తర్వాత పిల్లలకు టీకా వేయించాలి. బూస్టర్ డోస్ కూడా దగ్గరలోని పశు వైద్యుడి సలహా మేరకు ఖచ్చితంగా అన్ని జీవాలకు కూడా వేయించాలి. ఈ వ్యాధిని ఇంకా ఎలా నివారించవచ్చు అంటే మేతలో మార్పులు చేయడం ద్వారా. ఎలా చేయాలంటే జీవాలకు ఒక్కసారిగా లేత పచ్చిగడ్డి మేతకు అలవాటు చేయకూడదు. ఎండుగడ్డి తినిపించిన తర్వాత పచ్చిగడ్డి మేతకు పంపించాలి. ధాన్యం గింజలను ఒకేసారి ఎక్కువగా పెట్టకూడదు. జీవాలలో వచ్చే తర్వాత వ్యాధి ఏంటంటే బ్యాక్టీరియల్ డిసీజ్, ఫుట్ రాట్ అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారంటే కాలి కుళ్ళు వ్యాధి. ఇది గొర్రెలు మేకలు మరియు ఆవులలో వచ్చే ఒక తీవ్రమైన బ్యాక్టీరియా సంక్రమణ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. పశువులు నిరంతరం తడి నేలల్లో, బురదలో లేదా పరిశుభ్రత లేని పాకల్లో గడపడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా సంభవిస్తుంది. ఇది ఒక పశువు నుండి మరొక దానికి వేగంగా వ్యాప్తిస్తుంది. మరి ఈ వ్యాధి కారకాలకి సంబంధించి వచ్చినట్లయితే ఈ వ్యాధి ప్రధానంగా 2 రకాల బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఒకటి ఫ్యూసో బ్యాక్టీరియం నెక్రోఫోరం, 2వది డైక్లోబాక్టర్ నోడోసిస్ అనే 2 బ్యాక్టీరియల్స్ వల్ల.

వల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది. ఈ ఫ్యూజో బ్యాక్టీరియం నెక్రోఫోరం ఇది సాధారణంగా మట్టిలో మరియు పశువుల పేడలో ఉంటుంది. గిట్టల మధ్య చర్మాన్ని దెబ్బతీస్తుంది. మరి డైక్లోబ్యాక్టర్ నోడోసస్ అనే ఈ బ్యాక్టీరియా, ఇది గిట్టల్లోని హార్డ్ లేయర్, ఏదైతే గట్టిగా ఉంటుందో గిట్టల్లో ఆ లేయర్ని దెబ్బతీసి కుళ్ళిపోయేలా చేసే ప్రధానమైన బ్యాక్టీరియా. మరి ఈ ఫుట్ రాట్కి సంబంధించిన ముఖ్య లక్షణాలు అంటే సిమ్టమ్స్, పశువుల్లో చూసే సిమ్టమ్స్ విషయానికి వచ్చినట్లయితే, తీవ్రమైన కుంటితనం అంటే సివియర్ లేమ్నెస్, పశువు నడవలేక కుంటుతుంటుంది. ఎందుకంటే గిట్టలు బాగా దెబ్బతింటాయి కాబట్టి పశువులు నడవలేవు, కుంటుతుంటాయి. నొప్పి వల్ల ఎప్పుడూ పడుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది, లేకపోతే మోకాళ్ళపైన నిలబడతాయి. తర్వాత దుర్వాసన మరియు పుండ్లు. ఈ గిట్టలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి భయంకరమైన వాసన మరియు పుండ్లు ఏర్పడి పశువులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. కాళ్ళ గిట్టల మధ్య చర్మము ఎర్రగా మారి వాపు వస్తుంది. ఈ భాగం కుళ్ళిపోయి విపరీతమైన దుర్వాసన వస్తుంటుంది. తర్వాత వ్యాధి తీవ్రత ఎక్కువైతే గిట్టల పైపొర అంటే హూఫ్

వాసన మరియు పుండ్లు, ఈ కిట్టలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి భయంకరమైన వాసన మరియు పుండ్లు ఏర్పడి పశువులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. కాళ్ళ గిట్టల మధ్య చర్మము ఎర్రగా మారి వాపు వస్తుంది. ఈ భాగం కుళ్ళిపోయి విపరీతమైన దుర్వాసన వస్తుంటుంది. తర్వాత వ్యాధి తీవ్రత ఎక్కువైతే గిట్టల పైపొర, అంటే హూఫ్ వాల్ అంటారన్నమాట, లోపల మాంసం నుండి విడిపోతుంది. కంప్లీట్గా ఇప్పుడు మనకి పశువుల యొక్క గిట్టలు లోపల మాంసం నుండి విడిపోయి తీవ్రమైన నొప్పిని కలుగజేస్తాయి. తర్వాత బరువు తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడం కూడా, ఎందుకంటే ఇంత నొప్పి ఉన్నప్పుడు పశువులు సరిగా మేతమేయవు, దానివల్ల బరువు కూడా తగ్గిపోతే, అలాగే నడవలేక మేత కూడా సరిగ్గా మేయవు, కాబట్టి పశువులు తొందరగా చిక్కిపోతాయి. మరి ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ కంట్రోల్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ వ్యాధి సోకిన పశువులను మనము వేరు చేయాలంటే దీన్ని ఏమంటారంటే ఐసోలేషన్ అంటారు. అంటే హెల్దీగా ఉండే పశువుల నుంచి ఈ వ్యాధి సోకిన పశువులని ఖచ్చితంగా వెంటనే వేరు చేసి, మొదటగా కుంటుతున్న పశువులను గుర్తించి ఆరోగ్యంగా ఉన్న మంద నుండి వారిని వెంటనే వేరు చేసి, లేదా మట్టి ద్వారా ఈ బ్యాక్టీరియా మిగిలిన పశువులకు గిట్టలకు కూడా వ్యాపించకుండా నివారించుకోవాలి. తర్వాత అది గిట్టలను కత్తిరించడం, అంటే దీన్ని ఏమంటారంటే హూఫ్ ట్రిమ్మింగ్ అంటారు. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఏదైతే మనకి పశువులకి కుళ్ళిపోయినా లేకపోతే అదనంగా పెరిగిన గిట్టలు ఉంటాయో వాటిని బ్లేడ్ ద్వారా లేకపోతే హూఫ్ ట్రిమ్మర్తో జాగ్రత్తగా కత్తిరించి తీసివేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే గాలి బాగా తగిలి బ్యాక్టీరియా అనేది, ఆ హూఫ్స్లో ఉండే బ్యాక్టీరియా అనేది తొందరగా చనిపోయి ఉపశమనం అయితే కలుగుతుంది. తర్వాతది ఫుట్ బాత్. ఫుట్ బాత్ అంటే మనం పశువుల యొక్క కాళ్ళను 5 నుంచి 10 నిమిషాల పాటు 10% కాపర్ సల్ఫేట్ లేదా 5% ఫార్మలిన్ ద్రావణం ద్వారా ఉన్న తొట్టి గుండా నడిపించి ఆ నీటిలో కాసేపు ఉంచాలి. ఇది చేయడం వల్ల బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది. తర్వాత యాంటీబయాటిక్ మందులు మరియు స్ప్రే మీ దగ్గరలోని పశు వైద్యుని సలహాతో పుండ్ల వద్ద క్లీన్ చేసి ఆక్సిటెట్రాసైక్లిన్ అంటే యాంటీబయాటిక్ స్ప్రేలను కూడా చల్లాలి. తీవ్రత ఎక్కువ ఉంటే పశు వైద్యుని సంప్రదించి ఇంజెక్షన్స్ కూడా ఇప్పించడం వలన ఉపశమనం కలిగించినట్టు అవుతుంది. మరి ఈ వర్షాకాలంలో గొర్రెలకు వచ్చే అదర వైరల్ డిసీజెస్ గురించి తెలుసుకుందాము. ఈ వైరల్ డిసీజెస్ వలన రైతులను తీవ్రంగా నష్టాల్లోకి నెట్టివేస్తాయన్నమాట. ముఖ్యంగా గొర్రెలు, మేకలు మరియు ఆవులలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీటి లక్షణాలు, నివారణోపాయాలు సులభంగా ఇప్పుడు మనము తెలుసుకుందాం. మొదటగా వచ్చినట్లయితే నీలి నాలుక వ్యాధి, దీన్నే బ్లూ టంగ్ డిసీజ్ అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా గొర్రెలకు వచ్చే ఒక వైరల్ డిసీజ్. ఇది దేని ద్వారా వ్యాపిస్తుందంటే గొర్రెల్లో క్యూలికాయిడ్స్ అనే ఒక దోమ కుట్టడం ద్వారా వ్యాప్తి చెందుతుంది. మరి ఈ బ్లూ టంగ్ డిసీజ్ యొక్క ముఖ్య లక్షణాలు తెలుసుకున్నట్లయితే మనము నీలి రంగు నాలుక, నోట్లో పుండ్లు పడతాయి, పుండ్లు పడి నాలుక వాచి నీలం లేదా ఊదా రంగులోకి మారుతుంది. జ్వరం మరియు వాపు, తీవ్రమైన జ్వరం ఉంటుంది, ముఖం పెదవులు మరియు చెవులు అన్నీ కూడా వాచిపోతాయి. నోటి నుంచి లాలాజలం కారుతూ గాలి పీల్చడం కష్టమవుతుంది. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ దగ్గరలోని పశు వైద్యుని సంప్రదించి దానికి కావలసిన ట్రీట్మెంట్లన్నీ ఇప్పించి మరి ఉపశమనం కలిగించాల్సిందిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ రోగానికి వచ్చినట్లయితే పీపీఆర్ రోగం అంటారు, పెస్టిడెస్ పిటైటిస్ రూమినెంట్స్. దీనిని గొర్రెలు మరియు మేకల ప్లేగు వ్యాధి అని కూడా అంటారు. మరి ఇది గొర్రెలు మేకల్లో అత్యంత వేగంగా వ్యాప్తించే ప్రాణాంతకమైన వైరల్ డిసీజ్. ఈ డిసీజ్లో మనకు ముఖ్యంగా లక్షణాలు ఏమేమి కనబడతాయంటే తీవ్రమైన జ్వరము, ఒక్కసారిగా 104 నుంచి 105 డిగ్రీ ఫారెన్ హీట్ వరకు జ్వరం వస్తుంది. కళ్ళు, ముక్కు మరియు నోటి నుండి మొదట నీళ్ళగా, ఆ తర్వాత గట్టి చీమ్ వంటి ద్రావము కారుతుంది. తర్వాత తీవ్రమైన మరియు దుర్వాసనతో కూడిన విరేచనాలు, ఆకుపచ్చ లేకపోతే రక్తం రంగులో ఉండే విరేచనాలు అవుతాయి. దీనివల్ల పశువు శరీరము డిహైడ్రేషన్ బారిన పడుతుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు పశు వైద్యుని సంప్రదించి ట్రీట్మెంట్ చేయించి ఉపశమనం కలిగించాల్సిందిగా కోరుకుంటున్నాను. తర్వాత వ్యాధికి వచ్చినట్లయితే గాలికుంటు వ్యాధి, లేకపోతే దీన్ని ఏమంటారంటే కాలిగిట్టల వ్యాధి అని కూడా అంటారు. ఇది ఆవులు, గేదెలు, గొర్రెలు మరియు మేకల వంటి రెండుగా చీలిక ఉన్న గిట్టలు గల పశువులన్నిటికీ వచ్చే అత్యంత

0: వేగమైన అంటువ్యాధి. అంటే ఏంటంటే ఇప్పుడు మనము క్లోవ్ ఫుట్టెడ్ అంటారు. ఇప్పుడు గిట్టలు చూసినట్లయితే ఆవులకు కానీ గొర్రెలకు కానీ మేకలకు కానీ గిట్టలు అనేది రెండుగా చీలి ఉంటుంది, దాన్ని క్లోవ్ ఫుట్టెడ్ యానిమల్స్ అంటారు. వీటన్నిటికీ కూడా వచ్చే వ్యాధిని ఇది FMD అంటే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ కానీ గాలికుంటు వ్యాధి కానీ అని అంటారు. ఈ గాలికుంటు వ్యాధి లక్షణాల గురించి తెలుసుకున్నట్లయితే మరియు ఎలా వ్యాప్తి చెందుతుందంటే, ఇది ముఖ్యంగా గాలి ద్వారా, కలుషితమైన మేత నీటి ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది. ముఖ్య లక్షణాలు వచ్చినట్లయితే నోటి లోపల, నాలుక పైన మరియు కాళ్ళ గిట్టల మధ్యలో నీటి బొబ్బలు ఏర్పడి అవి పగిలి పుండ్లుగా మారుతాయి. గాలి పుండ్లు నొప్పి వలన పశువు నడవలేక కుంటుతూ ఉంటుంది. నోటి నుండి జిగటగా ఉండే లాలాజలం దారాలుగా కారుతుంది. పశువు మేత మేయలేదు కాబట్టి పాల దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. మరియు ఈ నివారణ మరియు రక్షణ చర్యలు ఏం చేయాలంటే, ఈ వైరస్ వ్యాధులు వచ్చే వ్యాధులన్నిటికీ ముఖ్యంగా ముందస్తుగా మనం వ్యాక్సినేషన్స్ అనేవి ఖచ్చితంగా వేయించాలి. ఇది ఒకటే ఏకైక మార్గం. మరి ఎప్పుడెప్పుడే ఇచ్చాలి వ్యాక్సిన్స్ అనే విషయాన్ని వచ్చినట్లయితే, మొదటగా నీలనాలుక వ్యాధి వ్యాక్సిన్ బ్లూ టంగ్ వ్యాక్సిన్ ఎప్పుడు వేయించాలంటే వర్షాకాలానికి ముందే, అంటే మే జూన్ నెలల్లో సంవత్సరానికి ఒకసారి ఈ నీలనాలుక వ్యాధి టీకాలు వేయించాలి. తర్వాత PPR రోగం గొర్రె పిల్లలకు 3 నెలల వయసులో వేయించాలి. తర్వాత ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బూస్టర్ డోస్ అనేది PPR రోగానికి వేయించాలి. తర్వాత కాలిగిట్టల వ్యాధి కానీ FMD గాలికుంటు వ్యాధి, ఇది ఖచ్చితంగా సంవత్సరానికి 2 సార్లు, అంటే ముఖ్యంగా సెప్టెంబర్ మరియు మార్చ్ నెలల్లో ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా ఈ వ్యాక్సిన్ అనేది వేయించాలి. మరి ఇక ఇతర జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి అంటే, ఐసోలేషన్ ఖచ్చితంగా వ్యాధి సోకిన ఆరోగ్యకరమైన పశువుల నుంచి ఐసోలేషన్ వెంటనే వేరు చేసి వాటిని విడిగా ఉంచి దానికి కావలసిన ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేయించాలి. తర్వాత పరిశుభ్రత, పశువుల పాకలను పొడిగా ఉంచాలి, పొటాషియం పర్మాంగనేట్ నీటితో పుండ్లను బాగా శుభ్రంగా కడగాలి. తర్వాత మరీ ముఖ్యంగా దోమల నివారణ. ఈ నీలనాలుక వ్యాధి అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, నీలనాలుక వ్యాధి అనేది క్యూలికాయిడ్స్ అనే దోమ కుట్టడం వల్ల ఒక పశువు నుండి మరొక పశువుకి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి దోమల నివారణ అనేది ఈ పాకల చుట్టూ దోమలు చేరకుండా వేప నూనె లేకపోతే పురుగుల మందును లేకపోతే వేపాకు పొగను వేయడం ద్వారా కూడా మనం దోమలను నివారించవచ్చు. మరి ఇంకా వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి ఉన్నాయంటే, నట్టల నివారణ అంటే డీవార్మింగ్. వర్షాకాలంలో జీవాల కడుపులో నట్టలు ఎక్కువగా పెరుగుతాయి, ఎందుకంటే వర్షాల వల్ల కంటామినేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ పురుగులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి పశు వైద్యుడి సలహా మేరకు ఖచ్చితంగా నట్టల నివారణ మందు తాగించాలి. గిట్టల సంరక్షణ అంటే హూఫ్ కేర్. బురదలో తిరగడం వలన గిట్టలు దెబ్బతింటాయి. గిట్టలు కుళ్ళు వ్యాధి రాకుండా ఉండడానికి జీవాలను పాకలోనికి తోలే ముందే వాటి కాళ్ళను పొటాషియం పర్మాంగనేట్ అనే కలిపిన ద్రావణంలో ముంచి పాకల్లోకి పంపించడం చాలా మంచిది. తర్వాత బాహ్య పరాన్న జీవుల నివారణ. వర్షాకాలంలో ఈగలు, దోమలు, గోమారులు ఎక్కువగా వేధిస్తాయి. ఇవి రక్తాన్ని పీల్చడమే కాకుండా వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. కాబట్టి వీటి నివారణకు మనం ఏం చేయాలంటే, దగ్గరలోని పశు వైద్యుని సలహా మేరకు పాకల చుట్టూ వేపనుని స్ప్రే చేయడము లేకపోతే ఈటిక్ కంట్రోల్ మెడిసిన్స్ వాడడం ద్వారా ఇవన్నీ కూడా ఖచ్చితంగా తగ్గించవచ్చు. తర్వాత ఏదైనా జీవం నీరసంగా ఉండి మేతమేయలేకపోయినా లేకపోతే జ్వరం లక్షణాలు కనిపించినా వెంటనే ఆలస్యం చేయకుండా స్థానిక పశు వైద్యుడిని సంప్రదించి చికిత్స అనేది అందించాలి. కాబట్టి ఈ నివారణ చర్యలన్నీ పాటించి మరి వర్షాకాలంలో జీవాలను జాగ్రత్తగా పెంపొందించి అధిక లాభాలు ఆశించవలసిందిగా మీ రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.
1: విన్నాం కదా, వర్షాకాలంలో జీవాల పెంపకంలో జాగ్రత్తలు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందపల్లి పశు వైద్యాధికారిణి డాక్టర్ K హేమలత గారి ప్రసంగంలో
2: ప్రధానమంత్రి కిసాన్

0: 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
1: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
0: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
1: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
0: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు విందాం రైతులకు సూచనలు.
1: రైతన్నలకు నమస్కారం. ఈరోజు లిల్లీ పూల సాగు గురించి తెలుసుకుందాం. లిల్లీ పూల సాగుతో ఏడాది పొడవునా ఆదాయం సమకూరి చిన్న సన్నకారు రైతులకు ఎంతో మేలు చేస్తుంది ఈ పంట. సువాసనలు వెదజల్లే లిల్లీ పూలను సుగంధ రాజా, నీల సంపంగి, ఇంగ్లీషులో అయితే ట్యూబ్ రోజ్ అని కూడా పిలుస్తారు. స్థానిక మార్కెట్లలో ఈ పూలకు ఏడాదంతా డిమాండ్ ఉంటుంది. చీడపీడలు సోకకుండా సస్యరక్షణ చర్యలు చేపడితే 3 నుంచి 4 సంవత్సరాల పాటు లిల్లీ పూల దిగుబడితో రైతులకు లాభసాటిగా ఉంటుంది. ఇక రకాలు విషయానికి వస్తే, లిల్లీ పూలలో 2 రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సింగిల్, డబుల్ రకాలు. సింగిల్ రకం తెల్లగా ఉండి విడిపూలగాను పూలహారాల తయారీలోనూ ఉపయోగిస్తారు. అలాగే డబుల్ రకం లిల్లీ పూలను కట్ ఫ్లవర్స్, బొకేల తయారీకి వాడుతారు. ఇక సాగుకు అనువైన ప్రాంతాలు, లిల్లీ పూల సాగుకు నీరు నిలబడని నేలలు అనుకూలం. ఒండ్రు, తేలికపాటి నల్ల నేలలు, ఎర్ర గరప నేలల్లో లిల్లీ పంట ఎదుగుదల బాగుంటుంది. 25 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలను తట్టుకోవడంతో ఉష్ణమండల పంటగా కూడా గుర్తింపు పొందింది. లిల్లీ బహువార్షిక పంట కావడంతో సేంద్రీయ ఎరువులతో కూడిన సారవంతమైన నేలలు మంచి దిగుబడులను అందిస్తాయి. విత్తనం, లిల్లీ పూల మొక్కలను

0: దుంపల ద్వారా ప్రవర్తనం చేస్తారు. మూడేళ్లకు పైబడిన లిల్లీ పంటను తొలగించి ఆ దుంపలనే విత్తనంగా వాడుతారు. ముదురు దుంపలను వేరు చేసి 30 రోజుల పాటు నీడలో ఆరబెట్టిన తరువాత నాటడానికి సిద్ధం చేసుకోవాలి. నాటేటప్పుడు బిందు సాగు పద్ధతిలో వరుసలకు 3 అడుగులు మొక్కలకు మధ్య 15 సెంటీమీటర్ల ఎడంగా నాటుకోవాలి. సాధారణంగా నీటి తడులు అందించే పద్ధతిలో బోదెలను ఏర్పాటు చేసుకోవాలి. కలుపు నివారణ ఎరువులు. లిల్లీ పంటలో కలుపు ప్రధాన సమస్య. దుంపలు మొలకెత్తినప్పటి నుంచి మొక్కలు పూర్తిగా ఎదిగేంత వరకు 15 రోజులకొకసారి కలుపు తీయించాలి. నేల తయారీ సమయంలోనే ఎకరాకు 10 టన్నుల సేంద్రీయ ఎరువు, 250 కిలోల సూపర్ ఫాస్ఫేట్ పొటాష్ను దుక్కిలోకి వేసుకోవాలి. నాటిన తరువాత సూక్ష్మ పోషకాలతో పాటు 30 రోజులకొకసారి ప్రధాన పోషకాలను డ్రిప్ ద్వారా అందిస్తే పూల కాడలు బలంగా ఎదిగి అధిక పూల దిగుబడి వస్తుంది. ఇక నీటి యాజమాన్యం సస్యరక్షణ విషయానికొస్తే, వాతావరణం నేల స్వభావాన్ని బట్టి 10 నుంచి 15 రోజులకొకసారి పంటకు అవసరమైన నీటి తడులు ఇవ్వాలి. దుంపలు ఎక్కువ తేమను తట్టుకోలేవు, కాబట్టి మొక్కల దగ్గర సరిపోయే తేమ ఉండాలి. తామర, పేనుబంక, మొగ్గు తలచే పురుగుల నివారణకు గాను డైమెథోయేట్, క్వినాల్ఫాస్, నువాన్ మందులను లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. తెగుళ్ళ నివారణకు డైథెన్ M45 2.5 గ్రాములు లేదా కార్బండిజమ్ లీటరుకు 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పూల కోత, మార్కెటింగ్. నాటిన 2 నుంచి 3 నెలల తర్వాత పూలు కోతకు వస్తాయి. ఉదయాన్నే కోసి మార్కెట్కు పంపితేనే డిమాండ్ బాగా ఉంటుంది. 1 ఎకరాలో వేసిన పూల కోతకు 2 నుంచి 3 కూలీలు అవసరమవుతారు. వారం 10 రోజులకొకసారి ఖాళీ అయ్యే పూల కాడలను తొలగిస్తే మళ్ళీ కొత్త కాడలు ఎదుగుతాయి. 7 నెలల పాటు ఎకరాలో రోజుకు సరాసరి 20 నుంచి 30 కిలోల చొప్పున 4 నుంచి 5 టన్నుల దిగుబడి వస్తుంది. స్థానిక మార్కెట్లలో 7 పొడవునా 50 రూపాయల ప్రకారం ఒకే ధరతో రైతులు, వ్యాపారులు ఒప్పందం చేసుకుంటారు. బహిరంగ మార్కెట్లలో 150 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఎకరాలో పెట్టుబడులు పోను 7 నెలల పాటు 1.50 లక్షల వరకు రైతు కుటుంబానికి నికర ఆదాయం వస్తుంది.
1: రైతులకు సూచనలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా వాతావరణ వివరాలు.
2: భారత వాతావరణ శాఖ, గ్రామీణ కృషి వాతావరణ సేవా విభాగం, ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిస్తున్న వాతావరణ సమాచారం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతున్నాయి. రాబో రోజుల్లో చిరు జల్లుల నుండి తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 35 నుంచి 36.6 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు 24.5 నుంచి 25.8 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చు. నైరుతి దిశగా గాలులు గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం పూట 65 నుంచి 70%, మధ్యాహ్నం పూట 40 నుంచి 60% నమోదయ్యే అవకాశం ఉంది. రైతు సోదరులు సాంప్రదాయ పద్ధతిలో, అంటే నాగలితో విత్తనం విత్తడం కన్నా వ్యవసాయ యంత్రాలు, అనంత విత్తన గొర్రు ఉపయోగించి విత్తడం వలన తక్కువ సమయంలో ఎక్కువ విత్తనం విత్తవచ్చు.
1: వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.
3: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ

0: మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
1: ఈనాటి శ్రోతలింతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి జి ఉమాదేవి గారు పాడిన లలిత గీతాలు వింటారు.
2: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి ఉమాదేవి పాడిన లలిత గీతాలు వింటారు. ముందుగా ధైర్య సాహస లక్ష్మీ జోహారు, భద్రిరాజు రచనా.

0: మరింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి ఉమాదేవి పాడిన లలిత గీతాలు విన్నారు.
1: శ్రోతలు, ఇంతవరకు లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి జి ఉమాదేవి గారు పాడిన లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. 28/6/2026 తేదీ ఆదివారం నాడు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ మీ సమీపంలోని పోలియో బూత్ నందు పోలియో చుక్కలు వేయించి అంగవైకల్యాన్ని నివారించవలసిందిగా విజ్ఞప్తి. ఇట్లు డాక్టర్ ఈబి దేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, అనంతపురం. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వందే మాతరం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గీతం, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కర్ణాటక చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరందరి కోసం వందే మాతరం చిత్రం నుండి ఈ పాట

కార్యక్రమంలో ఇప్పుడు విందాం. రాధాకృష్ణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ దాశరథి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు సింగనమల నుండి లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి వీరి కోసం రాధాకృష్ణ చిత్రం నుండి ఈ పాట

కార్యక్రమంలో తర్వాతి పాట తపస్సు చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు వీరందరి కోసం తపస్సు చిత్రం నుండి ఈ పాట

0: శ్రోతల నుండి 1.7 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాల్లో భాగంగా అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ప్రతిజ్ఞ పాలన చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఆత్మకూరు మండలం సనప గ్రామం నుండి పుల్లన్న, అలివేలి వీర, అంజి, సాయి, చిన్నబాబు, పెద్దబాబు, వెంకటేష్, శివమ్మ, నారాయణ, ఆదమ్మ మరియు కుటుంబ సభ్యులు వీరందరి కోసం ప్రతిజ్ఞ పాలన చిత్రం నుండి ఈ పాట.
1: తలచుకుంటే

శ్రోతలకు ఒక ప్రకటన. 28/6/2026 తేదీ ఆదివారం నాడు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరి

వారికి మీ సమీపంలోని పోలియో బూత్ నందు పోలియో చుక్కలు వేయించి అంగవైకల్యాన్ని నివారించవలసిందిగా విజ్ఞప్తి. ఇట్లు డాక్టర్ ఈబి దేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, అనంతపురం, ప్రకటన విన్నారు. అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పెళ్లి కానుక చిత్రం కోసం సుశీల ఏఎం రాజు పాడిన ఆరుద్ర గీతం, సంగీతం ఏఎం రాజ్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురాహునుద్దీన్, యూసఫ్ ఉద్దీన్, ప్రీతి సురేష్, మధుసూదన్ రెడ్డి, అబ్దుల్ బాబా అంజానా వీరందరి కోసం పెళ్లి కానుక చిత్రం నుండి ఈ పాట.

0: అభిలాష కార్యక్రమంలో చివరిగా విందాం. ఆత్మగౌరవం చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన ఆరుద్ర గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు సింగనమల నుండి లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి.
1: నా కళ నిజం చేశాను.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు
0: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
2: శ్రోతలు ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:30 గా వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. 3 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. భారత్ టాక్సీ సేవలను రాబోయే 2 ఏళ్లలో 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాపార వర్గాలకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధానమంత్రికి ఆ దేశ అధ్యకుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మిని స్వాగతం పలికారు. ఈ ఆత్మీయ స్వాగతంపై ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా హర్షం వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సీషెల్స్ భారతదేశానికి అత్యంత విలువైన సముద్ర తీర భాగస్వామి, ఆప్తమిత్రుడు అని కొనియాడారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సుదీర్ఘ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం ద్వారా 2 దేశాల ప్రజలకు గరిష్ట ప్రయోజనాలు చేకూర్చటమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని స్పష్టం చేశారు. విమానాశ్రయం వద్ద లభించిన స్వాగతానికి గాను అక్కడ స్థిరపడిన భారతీయ సమాజానికి ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. సీషెల్స్ దేశ స్వాతంత్ర స్వర్ణోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు హాజరవుతున్న తొలి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావటం విశేషం. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం అందించే సహకారం దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమని భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎంఎస్ఎంఈ రంగం మొదటి తరం పారిశ్రామికవేత్తల ధైర్యానికి, వారిలోని వ్యాపార నైపుణ్యానికి అద్దం పడుతోందని కొనియాడారు. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ దేశం నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈ రంగం దాదాపు 50% వాటాను కలిగి ఉండటం విశేషమన్నారు. భారత టాక్సీ సేవలను రాబోయే 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్టు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. న్యూఢిల్లీలో భారత టాక్సీ సేవలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సహకార రంగంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయి అని కొనియాడారు. డ్రైవర్లను కార్మికులుగా కాకుండా సారథులుగా పరిగణిస్తూ వారిని నేరుగా భాగస్వాములను చేయటం ద్వారా పారదర్శకమైన, నిష్పాక్షికమైన రవాణా వ్యవస్థను నిర్మిస్తున్నామని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల డ్రైవర్లకు వారి సంపాదనలో సింహభాగం దక్కుతుందని, అదే సమయంలో ప్రయాణికులకు కూడా సురక్షితమైన, సరసమైన ధరలకే ప్రయాణ సేవలు అందుతాయని పేర్కొంటూ,
1: భారత్ టాక్సీ బన్నే కా సబ్సే పెహలా కారణ హై కి హమారే సార్థియో కా ఔర్ హమారే గ్రాహకో కా కిసీ కా భీ శోషణ న హో. आज मैं गर्व से कहता हूं, भारत टैक्सी के साथ जुड़े हुए 7 लाख साथी भारत टैक्सी के मालिक है, शेयर होल्डर. जब आप शेयर होल्डर बनते हो तो कंपनी अपनी आपकी बन जाती है और इसी के कारण सम्मान भी मिला, सुरक्षा भी मिली और समृद्धि भी मिलने वाली है.
0: కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు 2026 రేపు ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణ పథకాల పురోగతిని సమీక్షించడంతో పాటు గ్రామీణ భారత అభివృద్దికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను ఈ సదస్సులో ఖరారు చేయనున్నారు. ముఖ్యంగా విబీజీ రామ్జీ చట్టం అమలు, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక రచనల బలోపేతం, నిధుల సంపూర్ణ వినియోగం వంటి అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. దేశీయ ఆరోగ్య రంగంలో డిజిటల్ సేవలను మరింత విస్తరిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈ నెల 29న న్యూఢిల్లీలో పలు డిజిటల్ వినియోగ

0: ప్రయత్న సేవలను ప్రారంభించనున్నారు. కోవిడ్ సమయంలో ఎంతో ఉపయోగపడిన ఆరోగ్య సేతు యాప్ను ఇప్పుడు మరిన్ని అధునాతన పర్సనల్ హెల్త్ రికార్డు ఫీచర్లతో సరికొత్తగా ఆరోగ్య సేతు 2.0గా తీసుకువస్తున్నారు. లబ్ధిదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు వాట్సాప్ ఆధారిత ఆయుష్మాన్ సారథి చాట్బాట్, ఆసుపత్రుల క్లినికల్ విధానాల డిజిటలైజేషన్ కోసం ఈ సుశ్రుత్ క్లినిక్ యాప్ను తీసుకువస్తున్నారు. ఈ సరికొత్త డిజిటల్ సేవలు వైద్య రంగంలో భాగస్వాములైన ఆసుపత్రులు, బీమా సంస్థలు రోగుల మధ్య సమాచార మార్పిడిని మరింత సులభతరం చేస్తాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వ్యాపార వర్గాలకు పిలుపునిచ్చారు. లండన్లో ఈరోజు ఇండియా యూకే పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ బిజినెస్ ప్లీనరీ జరిగింది. ఇరు దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వాణిజ్య ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాలకు గొప్ప ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయన్నారు. బ్రిటన్ కంపెనీలతో భారతీయ సంస్థల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
1: In my humble opinion, the right way to come in quickly, or for both the British businesses and Indian businesses, it'll wedge your way in faster. Not compulsory, of course, your choice. If you are confident you can do it on your own, that's great. But that could also be one pathway which can make your journey faster. And what he just spoke about 22 ratings, country ratings around the world, being changed to converge with the findings of CareEdge is a matter of deep pride for every Indian.
0: ప్రపంచంలోనే మొట్టమొదటి కాపర్ క్లోరిన్ థర్మోకెమికల్ సైకిల్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని అణుశక్తి శాఖ కార్యదర్శి అజిత్ కుమార్ మహంతి ఈరోజు ప్రారంభించారు. తమిళనాడులోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్లో ఉన్న ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ నుంచి వెలువడే అణు ఉష్ణశక్తి ఆధారంగా ఇది పనిచేస్తుంది. ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్వదేశీ సాంకేతికతతో రూపకల్పన చేసిన ఈ విధానాన్ని క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు ఈ అత్యాధునిక ప్లాంట్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం 11 ఏళ్ల మైలురాయిని చేరుకుంటోంది. సామాన్య పౌరుడికి సాంకేతికతను చేర్చడమే ధ్యేయంగా 2015 జూలై 1వ తేదీన ప్రారంభమైన డిజిటల్ ఇండియా కార్యక్రమం నేడు కృత్రిమ మేధ, సెమీకండక్టర్ల తయారీ, చౌకైన ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆధారంగా దేశాన్ని సరికొత్త వృద్ధి పథంలో నడిపిస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన 11 ఏళ్లలో ఇంటర్నెట్ కనెక్టివిటీ దాదాపు 4 రెట్లు పెరగడమే కాకుండా నాడు జీబీ డేటా ధర 269 రూపాయలు ఉండగా నేడు అది కేవలం 8 రూపాయల నుంచి 10 రూపాయలకు పడిపోయింది. దీనివల్ల ప్రపంచంలోనే అత్యంత తౌకగా డిజిటల్ సేవలు అందిస్తున్న దేశంగా భారత్ అవతరించింది. అమెరికాలో జరుగుతున్న యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ పోరులో భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్తో పాటు రౌనక్ చౌహాన్, దేవికా సిహాగ్ తమ ప్రత్యర్థులపై విజయాలు సాధించి సెమీఫైనల్స్లో అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో దేవికా సిహాగ్ జపాన్ క్రీడాకారిణి రికో గుంజును వరుస గేముల్లో ఓడించి సెమీస్లో అడుగుపెట్టింది. భారత సీనియర్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్లో చైనీస్ తైపీకి చెందిన లివో జువోఫుపై విజయం సాధించి సెమీస్కు చేరాడు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. భారత్ టాక్సీ సేవలను రాబోయే 2 ఏళ్లలో 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాపార వర్గాలకు సూచించారు.

0: ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు ఒక పాట విందాం. క్రిమినల్ చిత్రం కోసం ఎంఎం కీరవాణి చిత్ర పాడిన సీతారాం శాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు మాయా బజార్ నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ఇసికెల ఉదయ్ కుమార్, నిర్వహణ శ్రీ ఎస్ఏ సుభాన్.
1: మాయా బజార్ నాటిక రచన శ్రీ ఇసికెల ఉదయ్ కుమార్, నిర్వహణ ఎస్ఏ సుభాన్.

0: లల్లీ లల్లీ లలిత, ఏంటోయ్ ఎక్కడున్నావు? త్వరగా ఇట్రా, లలలూ లల, త్వరగా రమ్మంటున్నానా? నిన్నే లలిత, ఎక్కడున్నావు?
1: అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏంటా అరుపులు కేకలు? వస్తున్నాగా. ఒక పక్క వంటింట్లో పనితమ్మలకు నేనే నడుస్తుంటే రామాయణంలో పెడకడ వేడరా మీరొకరు? పిలుస్తూనే ఎగురుకుంటూ వచ్చి వాలడానికి నాకేమైనా రెక్కలున్నాయా?
0: అరే అరే అరే చిలిపి, నా పాయింట్ను లా పాయింట్లాగా బలే పట్టేశావే. రెక్కలు కట్టుకొని ఆకాశంలో విహరించే యోగం మనకు పట్టబోతోందని బాగానే పసిగట్టావే. టెలిపతిగాని నేర్చుకున్నావా ఏంటి ఖాళీ టైంలో?
1: చాలేదు బడాయ్. ఏంటో శ్రీవారి వాళ్ళ చాలా చిద్విలాసంగా ఉన్నారు. ఆఫీస్ కని బయలుదేరిన వారు ఇంతలోనే తిరుగుటపా కట్టారేం?
0: ఎస్, దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ రీజన్ బిహైండ్ మై కమింగ్ బ్యాక్ డియర్. చూడు, ఇక నుంచి ఆఫీసు గీఫీసు జాంతానాయి. గొర్రెతోక బెత్తడు ఉద్యోగానికి ఇక మంగళం పాడేస్తా. పట్టుమని 10 రోజుల్లో 10 లక్షలు సంపాదించే దివ్య భవ్య మార్గం కనిపెట్టా. ఇక నీకు కూడా ఈ వంటింటి కష్టాలుండవు. ఈ సందుగొందు కాన్వెంట్లలో చదివే కర్మ మన పిల్లలకు ఉండదు.
2: ఏమైందే లల్లి, ఏంటలా గింగిరాలు తిరుగుతూ పడిపోతున్నావు? కాస్త తమాయించుకోవే. ఇదిగో ఈ మంచినీళ్ళు తాగు. అమ్మయ్యా, ఇదిగో ఇలా వచ్చి ఈ మంచం మీద కూర్చో. నాకు తెలియక అడుగుతా, ఎప్పుడూ లేని జబ్బు ఇదేంటే?
1: జబ్బా పాడా, మీ మాటలతో ఎంత హడలుగొట్టారండి. మీ పాటికలలు పాడుగాను, చెప్పడానికి నేనే దొరికానా? వృత్తేమో గుమాస్తా, ప్రవృత్తేమో కలలు గనడమునా?
0: యు మీన్ డే డ్రీమ్స్? నెవర్. సూన్ గోల్డ్ రెయిన్స్ ఇన్ అవర్ హౌస్ అంటే మనింట్లో కనక వర్షం కురుస్తుందన్నమాట. కార్పొరేట్ వైద్యం చేయిస్తా నీకు, దెబ్బకు వ్యాధులు పరార్.
1: ఏమైందండి మీకు ఇవాళ? పైత్యరసం ఎక్కువైతే మీరు ఇలాగే మాట్లాడతారు ఇంగ్లపీస్లో.
0: అబ్బా కంగారు పడక, పేపర్లో ఈ ప్రకటన చూడు. శఠగోపన్ నెట్వర్క్ మార్కెటింగ్ అట, 3000తో 30 రోజుల్లో 30 లక్షలు సాధించవచ్చునట. ఎగ్జైటింగ్గా ఉంది కదూ. దీనికి కావాల్సిందల్లా కాస్త ఓర్పు నేర్పు. మనుషులను బుట్టలో వేయగల సామర్థ్యం ఉంటే మరీ మంచిది. ఇందులో సభ్యులను చేర్పిస్తూ పోతే కమిషన్ల రూపంలో మనకు డబ్బే డబ్బు, డబ్బే డబ్బు.
1: బాగుంది మీ సంబడం. మబ్బుల్ని చూసి నీళ్లు ఉలకపోసుకున్నట్టుంది మీ అవ్వారం. ఇవన్నీ అయ్యే పనులు కాదు కానీ, ముందు మీరు ఆఫీస్కి వెళ్ళండి. లేట్ అయితే మీ బాసు మీ

0: వీపు చేరేస్తాడు.
1: ఆ గుమాస్తాగిరి, ఇదిగో ఇలాగే ఉంటుంది. బంగారు లోకం చూపిస్తానంటే వద్దంటావేం? బాబాబు, నీకు పుణ్యం ఉంటుంది. ప్రథమ పెట్టుబడికి డబ్బు సర్దవే. లల్లీ లల్లీ, నా గోల్డెన్ లిల్లీ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
0: అయినా నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? మీరేమో 10 రూపాయలు ఇస్తే 10 సార్లు లెక్కలు అడుగుతారు ఏం చేసావని.
1: ఏం చేద్దాం? ఆ ఐడియా, నువ్వు ఫీల్ కానంటే చెబుతా.
0: నసుగుడు ఎందుకు గాని, చెప్పండి అదేంటో.
1: మన పెళ్లి సందర్భంగా నేను నీకు ఇచ్చిన రింగు వేలికి పట్టడం లేదని మూలన పడేశావు కదా, అది కాస్త ఇస్తే.
0: తప్పదుగా, ఇందా తీసుకోండి.
1: కాస్త నవ్వుతూ పంపవే. శఠగోపం కంపెనీలో చేరి నా తడాక చూపిస్తా.
0: చాలా
1: థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.

0: ఏమిటే లలిత, మీ ఆయన సంచి భుజానేసుకుని సందుగొందులన్నీ కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడట. ఎదురుపడిన వారినల్లా అదేదో మార్కెటింగ్లో చేరమని పోరుతున్నాడట. మా ఆయన చెప్పారు, లక్ష లక్షలు వస్తుందట. ఎంత వినికేశారేంటి?
1: నా శ్రాద్ధం చెబితే వినిపించుకోరాయే. మనిషి కూడా చిక్కి శల్యమైపోతున్నారుదినా. గాడిద కష్టం ఉంది కానీ బొట్ట ఆదాయం లేదు. అదిగో ఆయన వస్తున్నారు. వస్తానదినా.
0: అలాగేనమ్మా. ఇదిగో కాస్త జాగ్రత్తగా ఉండు, ఎందుకైనా మంచిది.
1: అలాగే.
2: లల్లి లల్లి, ఇవాళ మరో 300 రూపాయలకు చెక్కు వచ్చింది, అందుకో.
1: ఇలాంటి చెక్కులు ఎన్ని వస్తే 30 లక్షలు అవుతాయి? ఈలోగా ఖర్చుల కింద ఎంత పోతున్నాయో ఆలోచించారా? మీ ఆరోగ్యం చూడండి, మిమ్మల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. ఎలాంటి వారు ఎలా తయారయ్యారు?
2: నా పిచ్చిలల్లి, నాకేం కాదు. ఊరకు నా డబ్బులు వస్తాయో చెప్పు. అయినా ఇప్పుడు నాకేమైందని గుండ్రాయిలా ఉంటేను.
1: ఉంటారు, నక్షత్రకుడులా అందరి వెంట పడుతున్నారు.
2: ఎవరన్నారు? పక్కింటి పెద్ద పులేనా? బాగుపడిపోతున్నామని కుళ్ళు.
1: పెద్ద సంపాదిస్తున్నారు, క్యాంపులని మీటింగులని ఇల్లు గుళ్ళ చేస్తున్నారు. ఇన్నాళ్ల కష్టానికి మీకు దక్కింది ఆవాచి ఈ గోచినే కదా.
2: గోచినా? అదేంటి, నాకు తెలియకుండా కంపెనీ ఏమైనా పంపిందా?
1: అంత సీన్ లేదులేండి. మొన్న మీకిచ్చిన పంచనే ప్రాస కోసం గోచి అన్నా అంతే.
2: నా కష్టం నీకు వినోదంగా ఉందా లల్లి?
1: ఫలితం ఎలా ఉంటుందో గానీ ఈ వీధిలోని ఆడాళ్ళంతా మీద కారాలు మిరియాలు నూరుతున్నారట. నాకు చాలా భయంగా ఉందండి.
2: ఎందుకట వారి కోపం? పరాయి స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడని అపర ప్రవరాక్షుడనైతేను?
1: అదేం లేదు గాని, ఈ స్కీమ్లో చేరినట్టు నుంచి మీకులాగానే వాళ్ల ముగుళ్ళు కూడా బ్యాగ్ భుజానేసుకొని తెల్లారగట్లా బయలుదేరి దయ్యాలు తిరిగే వేళకి ఇల్లు చేరుతున్నారట. ఇక వచ్చినప్పటి నుంచి ఆ క్యాలిక్యులేటర్ల ముందేసుకొని ఏవో పిచ్చి లెక్కలు కడుతూ పలకరించినప్పుడు పిచ్చి నవ్వులు రూతున్నారట. హాయిగా ఇంటి పట్టున ఉండటం లేదు, ఓ అచ్చట ముచ్చట లేదంటున్నారు. ఇదంతా మీ పుణ్యమే. ఇదిగో వాళ్ల మొగుళ్ళకి ఏమన్నా అయితే తస్మాత్ జాగ్రత్త అంటున్నారండోయ్.
2: ఓ షిట్, ఆర్ దే క్రేజీ? ఇవన్నీ పిచ్చి భయాలు లల్లి. కంపెనీ టర్నోవర్ కోట్లలో ఉంది తెలుసా?
1: వాళ్ళు బాగానే ఉన్నారు, మీరే కుదేలవుతున్నారు. సరే, నాకు వంటింట్లో పనుంది, వెళ్తున్నా.

0: రాండోయ్, తెల్లారింది, లేవండి. రాత్రి ఏ జామునొచ్చారో ఏమో.
1: ఇదిగో లేస్తున్నా గానీ ఓ కప్పు బెడ్ కాఫీ తీసుకురా.
0: అలాగే. ఇదిగో పేపర్ వచ్చిందండి.

0: అయ్యో అయ్యో, కొంప మునిగింది. అవర్ హౌస్ ఈజ్ డ్రౌండ్. ఓహరి దేవుడా, ఓ గాడ్, నేను ఇప్పుడేం చేసేది? వాట్ షుడ్ ఐ డూ నౌ?
1: మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ మీరు ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నారేంటి? ఏం కష్టం వచ్చిందండి?
0: అయ్యో అయ్యయ్యో, అలాస్ అలాస్ అలాస్, ఈ పేపర్ చూడవే.
1: శటగోపం కంపెనీ మాయం, కోట్ల రూపాయలతో డైరెక్టర్లు పరారి. యావండి!
0: అయ్యో, అటు చూడవే, ఈ వార్త దావానలంలా వ్యాపించినట్టుంది. ఆడాళ్ళంతా ఇటే వస్తున్నారు చేటలు చీపుళ్లతో. నాకు కళ్ళు నా కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. అబ్బా అమ్మా, నేనెక్కడున్నాను? ఈ కట్లేంటి? తలకేంటి లల్లి? హెల్మెట్లో ఈ బ్యాండేజీ ఏంటి లల్లి? లల్లి,
1: ఇదిగోనండి, ఇక్కడే ఉన్నా, ఈ జ్యూస్ తాగండి.
0: అది సరే, కానీ ఇది మన ఇల్లులా లేదే?
1: ఆ ఆసుపత్రి అండి, మీరు ఆసుపత్రి బెడ్ మీద ఉన్నారు. శటగోపం కంపెనీ, డైరెక్టర్ల పరారి, అమ్మలక్కలు.
0: అబ్బా అబ్బా, గుర్తొచ్చింది, వెళ్ళారా కలకత్తా కాళికలు.
1: మీ ఒళ్ళు హూనం చేసి మరీ వెళ్ళారు.
0: అది సరే, కానీ ఇది కార్పొరేట్ హాస్పిటలేనా? కంపెనీ రూల్స్ ప్రకారం సభ్యులకు జబ్బు చేస్తే అబ్బా కాస్ట్లీ వైద్యం చేయించుకోవచ్చు. అబ్బా, కక్కుర్తి పడి ఏ దౌర్భాగ్యపు దవాఖానలోనో పడేయలేదు కదా. అబ్బా అమ్మా,
1: హతవిధి.
0: అబ్బా,
1: ఈయనకు నిజంగానే పిచ్చి పట్టినట్లుంది.
0: హతవిధి కాదు, శటగోపం కంపెనీ, ద ఫేమస్ శటగోపం కంపెనీ. అబ్బా అమ్మా, అబ్బా అమ్మా.
2: మాయాబజార్ నాటిక విన్నారు. రచన శ్రీ ఇస్కేల ఉదయ్ కుమార్. ఇందులో చిదానందం శ్రీ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, లలిత కుమారి జి శ్రీదేవి, పక్కింటావిడ శ్రీమతి పివి శ్రీలక్ష్మి, నిర్వహణ ఎస్ఏ సుభాన్.
3: శ్రోతలు ఇంతవరకు మాయాబజార్ నాటిక విన్నారు. రచన శ్రీ ఇసికేల ఉదయ్ కుమార్, నిర్వహణ శ్రీ ఎస్ఏ సుభాన్.
4: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
5: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
4: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
5: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
4: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
3: శ్రోతలకు ఒక ప్రకటన. 28/6/2026 తేదీన ఆదివారం నాడు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ మీ సమీపంలోని పోలియో బూత్ నందు పోలియో చుక్కలు వేయించి అంగవైకల్యాన్ని నివారించవలసిందిగా విజ్ఞప్తి. ఇట్లు డాక్టర్ ఈబి దేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి అనంతపురం, ప్రకటన విన్నారు.

మీరు విన్న ఆ పాట పులి బెబ్బులి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల బృందం పాడింది. వేటూరి గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. రాజ్ కుమార్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం ఇళయరాజా.

మీరు విన్న ఆ పాట పెళ్ళాంపూరెళ్తే చిత్రం కోసం హరిహరన్ కల్పన పాడింది. ఇప్పుడు విందాం సైనికుడు చిత్రం కోసం కార్తీక్, కారుణ్య, హరిణి, మాలతి పాడిన వేటూరి గీతం, సంగీతం హరీష్ జయరాజ్.

మీరు విన్న ఆ పాట తులసి చిత్రం కోసం టిప్పు ప్రియా పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలుగా వస్తుంది. మరి కాసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: अभी आप प्रभात मुखोपाध्याय का संतूर वादन सुन रहे थे। आपके साथ तबले पर संगत कर रहे थे मुस्तफा हुसैन। ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र के स्टूडियो में रिकॉर्ड किया गया और आकाशवाणी के दिल्ली केंद्र से ही प्रसारित किया गया।
1: That was धुन played by Prabhat Mukhopadhyay. He was accompanied on tabla by Mustafa Hussain. With that, we come to the end of this program. This program was earlier recorded in the studio of Akashwani Delhi. Also came to you from the Delhi station of Akashwani.
2: Akashwani Anantapuram Kendram. రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు రేపు ఉదయ ప్రసారంలో 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఉపాసనా గీతాలు వింటారు. 6:30 వినదగు మాట, 6:35 సేద్యపు శుద్ధులు, వివిధ పంటలలో విత్తన శుద్ధి ప్రాముఖ్యత గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంకే జ్యోత్స్న గారు అందించే వివరాలు, 7:00 లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక మరియు స్తుతి మాల, అనంతరం భారత కోకిల సరోజిని నాయుడు గురించి శ్రీమతి కె చౌకుండేశ్వరి గారి ప్రసంగం, 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ, 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు వింటారు, 9:30 ఊరు పిలుస్తుంది రూపకం రచనా సమర్పణ శ్రీ వై హనుమంతరావు, 10:00 వార్తావాహిని, 10:55 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ వింటారు, 11:30 దీనికి తెలుగు అనువాదం మనసులో మాట 135వ సంచిక వింటారు. సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు, 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమం. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ జిల్లా పరిషత్ బాలురా ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం, 6:00 లలిత గీతం.